ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 2వ తేదీ గురువారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్, 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. సమయం 5 గంటల 57 నిమిషాలు. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వందే వందే వందిత చరితే దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన శ్రీ పి గౌరీపతి శాస్త్రి. సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి.

0: ఇంతవరకు మీరు ఆకెళ్ల సుబ్బరాయ కవి విరచిత అనంత నామ సంకీర్తనలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన. వ్యాఖ్యానం డాక్టర్ ఎస్ఎస్ఎంఎల్ఎస్ పేరమాంబ గారు.
1: స్నేహం మన జీవితంలో అత్యంత విలువైన మరియు ప్రేమపూర్వక సంబంధాలలో స్నేహం ఒకటి. కన్నవారితో, తోడబుట్టిన వారితో చెప్పుకోలేని విషయాలను మిత్రులతో చెప్పుకుంటాం. సృష్టిలో నా అనేవారు, బంధువులు లేనివారు ఉండవచ్చు, కానీ స్నేహితులు లేనివారు ఉండరు. స్నేహం అనేది దేవుడిచ్చిన అపురూప వరం. అమ్మ తర్వాత ఆత్మీయతను పెంచే పదం స్నేహం. ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, ఉల్లాసంగా ఉంచడం, సామాజిక నైపుణ్యాలను పెంపొందించడంలో స్నేహానిదే ప్రధాన పాత్ర. ఆదికావ్యం రామాయణంలో నాయకుడైన శ్రీరాముడు గుహుడు, విభీషణుడు, సుగ్రీవులతో స్నేహం చేసినట్లు చెబుతోంది. కృష్ణా కుచేలుర చెలిమి జగతికే ఆదర్శం. మహాభారతంలోని కర్ణ దుర్యోధనుల చెలిమి ఒక అద్భుతం. దుర్యోధనునితో స్నేహం చేసిన కర్ణుడు నేస్తం కోసం ధర్మాన్నే ఎదిరించి చివరకు ప్రాణాలను వదిలాడు. స్నేహానికి నిలువెత్తు ప్రతిరూపంగా నిలిచాడు. మొదల జూచిన కడు గొప్ప పిదపగురుచా, ఆది కొంచెము తర్వాత నధిక మగుచు, దనరు దినపూర్వ పరభాగ జనితమైన ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రీ. ఏనుగు లక్ష్మణ కవి చెప్పిన ఈ పద్యం ప్రకారం చెడ్డవారితో స్నేహం ఉదయంకాలపు నీడలా మొదట పెద్దదిగా ఉండి క్రమంగా తగ్గిపోతుంది. మంచివారితో స్నేహం మిట్ట మధ్యాహ్నపు నీడలా ముందు చిన్నదిగా ఉండి క్రమంగా పెద్దది అవుతుంది. నీడకు ప్రతీకగా స్నేహం గురించి చెప్పిన ఈ పద్యం కుజనా సుజనా స్నేహం తీరును చెబుతోంది. తులసీదాసు మంచి స్నేహాన్ని వెలుగుతున్న దీపంతో పోల్చాడు, చెడు స్నేహాన్ని కొడిగడుతున్న దీపంతో పోల్చాడు. ఈ మధ్య కొన్ని స్నేహాలు తప్పుదారిన పడుతున్నాయి.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు వారిని ఓ కంట కనిపెట్టి మంచి స్నేహం విలువను వారందరికీ తెలియచెప్పాలి. సద్గోష్ఠి సిరియునసగును సద్గోష్ఠియే కీర్తిపెంచు, సంతుష్టియు నా సద్గోష్ఠియనగూర్చును, సద్గోష్ఠియే పాపములను జరచు కుమార అనే కుమార శతక పద్యం మంచి స్నేహం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. శత్రువు ఒక్కడైనా ఎక్కువే, మిత్రులు వందైనా తక్కువే అన్నది వివేకానందుని వివాచ. నీ తప్పులను, నీ తెలివి తక్కువ పనులను నీ ముందుంచేవాడే నిజమైన స్నేహితుడు, బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నారు. మహాత్ములతో మైత్రి ఎంత గొప్పగా ఉంటుందో ఏనుగు లక్ష్మణ కవి ఈ పద్యంలో చెప్పారు. క్షీరము మున్ను నీటి కొసగెన్ స్వగుణంబులు తన్ను జేరుటన్, క్షీరము

సుకుమారా అనే కుమారశతక పద్యం మంచి స్నేహం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. శత్రువు ఒక్కడైనా ఎక్కువే, మిత్రులు వందైనా తక్కువే అన్నది వివేకానందుని వివాచ. నీ తప్పులను, నీ తెలివి తక్కువ పనులను నీ ముందుంచేవాడే నిజమైన స్నేహితుడు, బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నారు. మహాత్ములతో మైత్రి ఎంత గొప్పగా ఉంటుందో ఏనుగు లక్ష్మణ కవి ఈ పద్యంలో చెప్పారు. క్షీరము మున్ను నీటి కొసగెన్ స్వగుణంబులు తన్ను జేరుటన్, క్షీరము తప్తమౌటగని చిచ్చురికెన్.

0: తెతిన్ పాలల్లో నీళ్లు పోసిన తర్వాత ఏమి చేసినా పాలు నీళ్లను వేరు చేయలేము. ఎన్ని నీళ్లు పాలలో కలిసినా అవి పాలే అవుతాయి. పాలు తన గుణాలన్నీ నీటికి ఇచ్చి పాలుగా మార్చివేసింది. పాలు వేడెక్కిపోతూ ఉంటే నీళ్లకు బాధ కలిగింది. ఆ బాధతో ఆ నీరు ఆవిరి రూపంలో బయటకు పోగా చివరకు పాలే మిగులుతాయి. ఆ పాలు నీళ్లు వెళ్ళిపోవడం చూసి తట్టుకోలేక పొంగిపోతే మళ్ళీ నీళ్లు చల్లుతారు. ఈ విధంగా స్నేహితులు పాలు నీళ్లలా కలగలిసిపోవాలి. ఒకరి భావాలను మరొకరు పరస్పరం గౌరవించుకుంటూ సుఖదుఖాలు కలిసి పంచుకోవాలి. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. స్నేహం అనేది మొగ్గలా ప్రారంభమై మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడునిస్తుంది. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమే నా పెన్నిది అన్నట్లుగా స్నేహబంధాన్ని మనమంతా అపురూపంగా కాపాడుకోవాలి.
1: డాక్టర్ ఎస్ఎస్ ఎంఎల్ఎస్ పేరమాంబ గారి వ్యాఖ్యానంలో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయంలో ఖర్చు తగ్గింపు ప్రాధాన్యత ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు తెలుసుకుంటారు.
1: సాధారణంగా మనము ఒక వృత్తిలో ఉన్నప్పుడు ఎంత వీలైతే అంత మనము ఆదాయం పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటాం, మంచిదే. కాకపోతే ఆదాయం ఒక్కటే ప్రామాణికంగా కాకుండా మనం పెట్టేటువంటి ఖర్చు ఎంత అనేది కూడా ఆలోచించాలి. అంటే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నికర లాభం ఎంత అనేది ముఖ్యం. మనకి దిగుబడులు బాగా రావచ్చు, కానీ ఆ దిగుబడులు పొందటానికి మనము విపరీతమైనటువంటి పెట్టుబడి పెట్టామనుకోండి, వచ్చేటువంటి నికర లాభం బాగా తగ్గుతుంది. అదొకటి. ముఖ్యంగా వ్యవసాయంలో అయితే ఈ ప్రకృతి ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సరే అలవాటుగా ఎక్కువ పెట్టుబడి పెట్టి సరే దిగుబడి వస్తే బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడైనా ప్రకృతి సహకరించకపోతే పెట్టిన పెట్టుబడి అంతా కూడా వృధా అయ్యి నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే మనము వ్యవసాయం కానీ వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో కానీ ఒక పద్ధతి పాటించాలి. ఏమిటి ఆ పద్ధతి అంటే వీలైనంత వరకు తక్కువ పెట్టుబడితోటి మనము ఈ వృత్తులను చేసుకోవటం. దానికి అవకాశం ఉందా అంటే ఉంది. ఉదాహరణకి మనం పంటల సాగే తీసుకుంటే పంటల సాగులో మనం ఎక్కడెక్కడ ఖర్చు తగ్గించవచ్చు అనేది చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవచ్చు. కాకపోతే మచ్చుకకి కొన్ని మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈసారి మనకి ఎల్నినో ప్రభావం ఉండటానికి అవకాశం ఉంది. వానలు

0: సరైన సమయానికి పడకపోవచ్చు. కాబట్టి మనము సాధ్యమైనంత వరకు తక్కువ ఖర్చుతోటి వ్యవసాయం చేసుకుంటే నష్టం రాకుండా ఉంటుంది అనేటువంటి మాట కూడా ఈ మధ్య వినిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా పెట్టుబడి తగ్గించుకోవాలి కదా. ఎక్కడెక్కడ తగ్గించుకోవచ్చు? మనము ప్రకృతి వ్యవసాయం చేసామనుకోండి, రసాయనిక ఎరువు మందులు ఖర్చు ఉండదు, పురుగు మందులు ఖర్చు ఉండదు, తెగుళ్ళు మందులు ఖర్చు ఉండదు, కలుపు మందులు ఖర్చు ఉండదు. ఈ ఖర్చు అంతా కూడా తగ్గించుకొని సహజ పద్ధతిలో మనము పంట ఏ విధంగా సాగు చేసుకోవచ్చు అనేది మనకి ఈ ప్రకృతి వ్యవసాయంలో తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏపీసీఎన్ఎఫ్ వాళ్ళు ప్రత్యేకమైనటువంటి శిక్షణా కార్యక్రమాలు కూడా గ్రామ స్థాయిలో, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళు అందిస్తూ ఉన్నారు. వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని మనము ఏటేటిని ఏ విధంగా మరి ఉపయోగించుకొని తక్కువ ఖర్చుతోటి మంచి దిగుబడులు తీయచ్చు అనేది తెలుసుకోవచ్చు. ఎరువులు మందులు, దానికి ప్రత్యామ్నాయ మార్గం ఏమిటి? సేంద్రియ పదార్థాన్ని ఎలా ఇవ్వాలి? జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి? దీంట్లో కూడా ఘన జీవామృతము, ద్రవ జీవామృతము ఏ విధంగా సిద్ధం చేసుకోవచ్చు? అలాగే విత్తన శుద్ధికి బీజామృతం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు? ఇది కూడా మనం ఆలోచించుకోవచ్చు. అలాగే వరి సాగు చేసేటువంటి రైతు సోదరులు వీలైతే డ్రమ్ సీడర్ తోటి అప్పుడప్పుడు మొలకొస్తున్నటువంటి విత్తనాలను సరాసరి వరుసల్లో వేశారనుకోండి, మనకి చాలా ఖర్చు తగ్గుతుంది. నారుమడి యాజమాన్యం కానీ, నారు పెంపకం కానీ, నాట్లు కానీ, ఈ పనులన్నీ తగ్గిపోతాయి, అక్కడ ఖర్చు మిగులుతుంది. అదేవిధంగా మనము అప్పుడప్పుడు ఈ వ్యవసాయ పనిముట్లు వాడుతూ ఉంటాం, యంత్ర పరికరాలు వాడుతూ ఉంటాం. ప్రతిదీ ప్రతి రైతు కొనుక్కోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. దానికి గ్రామస్థాయిలో మరి కొంత రైతు సంఘాలు కానీ, లేకపోతే ఈ స్వయం సహాయక సంఘాలు కానీ ఈ కస్టమ్ హైరింగ్ అంటే యంత్రాలను కానీ పనిముట్లు కానీ అద్దెకిచ్చేటువంటి కార్యక్రమం కనుక పెట్టుకోగలిగినట్లయితే చాలామంది రైతు సోదరులకు ఖర్చు తగ్గుతుంది. అద్దె వరకే పెడతాం, మొత్తం కొని మనం ఆడాలంటే ఆ పెట్టుబడి చాలా అవుతుంది, కాబట్టి రైతుకి కష్టం అవుతుంది. దానివల్ల మనకు రెండు రకాల ప్రయోజనాలు, తక్కువ ఖర్చుతోటి మనం పనులు చాలా తొందరగా చేసుకోవచ్చు, కూలీల ఖర్చులు కూడా బాగా తగ్గేటువంటి అవకాశం ఉంది. అలాగే మనం వరి తర్వాత కొన్ని పంటలు వేస్తూ ఉంటాం. మామూలుగా మళ్ళీ వ్యవసాయం చేసి మళ్ళీ భూమి దున్నేసేదానికన్నా సరాసరి విత్తనము మనం దున్నకుండా వేసేటువంటి పద్ధతిలో, జీరో టిల్లేజ్ అని ఇంగ్లీష్లో అంటుంటారు. ఏదేమైనా వరి కోతల తర్వాత మొక్కజొన్న కానీ, మినుము కానీ ఇలాంటి పంటలన్నీ కూడా దున్నకుండా నేరుగా విత్తనం వేసేటువంటి పద్ధతి వలన మన ఖర్చులు బాగా తగ్గుతాయి. అలాగే రసాయనిక ఎరువులకు ఖర్చులు బాగా పెడతా ఉంటాం, అలవాటు ప్రకారం ఎక్కువ మందులు పెడతా ఉంటాం మనం. అట్ట కాకుండా భూసార పరీక్ష చేయించుకొని మనం కనుక ఎరువులు వేయించుకున్నట్లయితే రసాయనిక ఎరువులు తక్కువ ఖర్చుతోటి అనవసరంగా ఎక్కువ భూమిలో ఉన్నట్టు వాటినే మళ్ళీ వేయకుండా మనకి ఖర్చు తగ్గేటువంటి అవకాశం ఉంది. అలాగే నీటి యాజమాన్యం, మనం తక్కువ నీటితోటి ఎక్కువ ఎకరాలు పండించుకోవాలంటే మనకి సూక్ష్మ నీటిపారుదల పద్ధతి, బిందు సేద్యం అనేది ఉత్తమమైనటువంటి పద్ధతి. గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ కూడా ఇచ్చేసి మనకి ఈ అవకాశాలు కల్పిస్తున్నారు. ఇకపోతే పురుగుల నియంత్రణ ఎట్లా, మరి రసాయనిక పురుగు మందులు లేకుండా అంటే జీవ నియంత్రణ పద్ధతులు అనేక రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా మనకు అనకాపల్లి పరిశోధనా స్థానంలో కానీ, లేకపోతే అంబాజీపేటలో కానీ, ఇలా ప్రతి చోట కూడా ప్రత్యేకంగా రైతుల కోసం ఈ జీవ నియంత్రణ పద్ధతుల మీద శిక్షణలు ఇస్తున్నారు. అలాగే ఆ ఉత్పత్తులను కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ మధ్య మార్కెట్లో ప్రైవేటు వాళ్ళు కూడా ట్రైకోడర్మా విరిడి అని, ఇవన్నీ కూడా సూడోమోనస్ అని వాళ్ళు అమ్ముకోవడం కూడా జరుగుతుంది. వాటిని సద్వినియోగపరచుకోవచ్చు. ఇక చివరికి ఒక ముఖ్యమైన మాట ఏమిటంటే, మనము ఒక పంట వేస్తే ఆ పంటకే దిగుబడి వస్తుంది, కానీ సమగ్ర వ్యవసాయం మనం కనుక చేయగలిగితే మనకి ఒక్క పంటే కాకుండా దాంతోపాటుగా కోళ్ల పెంపకం కానీ, అలాగే పుట్టగొడుగుల పెంపకం కానీ, పాడి పరిశ్రమ కానీ, ఇవన్నింటినీ ఒక దాంట్లోంచి వచ్చింది ఒక దాంట్లోకి ఉపయోగపడుతూ మనకి దిగుబడులు వస్తాయి, లాభాలు వస్తాయి, మరి ఇంటి అవసరాలు తీరుతాయి. వీటన్నిటి వలన రైతులకి చాలా మేలు. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి తక్కువ వడ్డీ రుణాలని మనం ఉపయోగించుకొని పంట రుణాల ద్వారా పంటలు పండించుకున్నట్లయితే మనకి పెట్టుబడి కూడా బాగా తగ్గేటువంటి అవకాశం ఉంది.
1: ఇంతవరకు మీరు వ్యవసాయంలో ఖర్చు తగ్గింపు ప్రాధాన్యత ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లా ప్రాంత వ్యవసాయదారులకు వాతావరణ సమాచారం. రాగల

4 గంటల్లో ప్రాంతంలో ఒక మోస్తరు నుండి ఉరుములతో కూడిన జల్లులు పడే కొన్ని ప్రదేశాలలో పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. భారీ వర్ష సూచన అయితే ఏమీ లేదు. అలాగే రాగల 2 రోజుల వరకు వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ లేదు. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో సముద్రంలో చేపలు పట్టే వారికి వాతావరణ సమాచారం. ఈరోజు నుండి రాగల 3 రోజుల వరకు, అంటే ఈ నెల 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీల్లో ఉత్తరాంధ్ర తీరంలోను, యానాం తీర ప్రాంతంలోను తీరం నుండి తీరం వెంబడి గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఈ గాలుల ఉధృతి గంటకు 60 కిలోమీటర్ల వేగానికి పెరగవచ్చని, అందువల్ల ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలోను, యానాం తీర ప్రాంతంలోను సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని సూచిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఈరోజు రాత్రి 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువులలో పునరుత్పత్తి సమస్యలు, పోషక యాజమాన్యం ద్వారా నివారణ మార్గాలు, ఈ అంశంపై పార్వతీపురం పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ పి మాణిక్యరావు గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం జానపద గీతం. ఇంకా తూర్పుగోదావరి జిల్లా రైతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం తెలుసుకుంటారు. ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే బీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ జాతీయ స్థాయి ప్రారంభోత్సవం ఈరోజు జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి సంయుక్తంగా పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేస్తారు. అలాగే పథకం వివరాలను తెలిపే సమాచార పుస్తకాన్ని విడుదల చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ శ్రామికులు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో దృశ్య మాధ్యమ విధానం ద్వారా సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మాదన్నపాలెంలో హీరో మోటోకార్ప్ విడిభాగాల కేంద్రం నిర్మాణానికి ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం P4 విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ హావింగ్ ఎ రెస్పాన్సిబిలిటీ బికాస్ ఆఫ్ సొసైటీ వీఆర్ ఏబుల్ టు ఎర్న్ మనీ. దిస్ వేర్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ టాప్ 10% ఐఎమ్ కాలింగ్ మార్గదర్శి, బాటమ్ 20% ఐఎమ్ కాలింగ్ బంగారు ఫ్యామిలీస్, గోల్డెన్ ఫ్యామిలీస్. One day I want to see all golden families to be the margadarshis. They must be in a position to handhold those who are all in poverty.

0: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయ సమీకరణపై హైదరాబాద్లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో పన్నుల వసూళ్లలో మోసాలు, ఎగవేతలను అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను చేజింగ్ సెల్ పేరుతో ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. హైదరాబాద్ మహానగర అభివృద్ది సంస్థ హెచ్ఎండిఏ, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఐసి ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాక్ స్వాతంత్ర్యం, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి నిన్న ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ, సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వీటి ఆధారంగా చర్యలు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి తెలుపుతూ,
1: ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. నేరం చేసిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల నివారణకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ సరఫరా, ట్రాన్స్కో ప్రాజెక్టుల పురోగతి, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, భవిష్యత్తు విద్యుత్ అవసరాలపై సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రాన్స్కో పరిధిలో చేపడుతున్న విద్యుత్ ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. అలాగే జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పోలవరం సుందరీకరణపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలవరం స్పిల్వే పరిధిలోని ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: పోలవరం సంబంధించిన స్పిల్వే మన రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి విధంగా, తెలుగుతనం ఉట్టుపడేటువంటి విధంగా ఉండాలని 4-5 డిజైన్స్ ను పరిశీలించడం, ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఈ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ బ్యాంకులకి కనెక్టివిటీస్ ఉండేటువంటి విధంగా ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కూడా ఒక ఐకానిక్ మోడల్లో ఉండాలి అని, వాటికి అనుగుణంగా కూడా మరి కొన్ని మోడల్స్ ని, కొన్ని డిజైన్స్ ని కూడా మేము పరిశీలించినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ,
0: దేశ పన్నుల వ్యవస్థలో జీఎస్టీ ఒక గొప్ప సంస్కరణగా నిలిచిందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నిర్వహించిన జీఎస్టీ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, జీఎస్టీ పన్నుల వసూళ్లను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా మార్చిందని అన్నారు. డిజిటలైజేషన్, ఏకరూపత, సహకార సమైక్య స్ఫూర్తితో దేశ పరోక్ష పన్నుల వ్యవస్థను జీఎస్టీ సరళతరం చేసిందని తెలిపారు. పటిష్టమైన జీఎస్టీ వ్యవస్థ నిర్మాణానికి పన్ను చెల్లింపుదారులు, నిపుణులు, పాలనా యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణా డెల్టా రైతుల సాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి తూర్పు డెల్టా ప్రధాన కాలువలోకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ నిన్న నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణానదికి సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన కలెక్టర్, రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగా 3,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. క్రీడారంగ వార్తలను ప్రజలకు అందజేయడానికి క్రీడా పాత్రికేయులు చేస్తున్న కృషిని గుర్తించి

వారి పనితీరు మరింత మెరుగుపడేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1924 జూలై 2 ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ స్థాపించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరుగుతోంది. అయితే ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవాన్ని 1994 ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజులు చాలా చోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే విబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: लेके जाने का है, ये प्रपोजल है।
1: विकसित भारत जी राम जी अधिनियमस्य पञ्चविंशत्यधिक द्विसहस्रतमस्य अन्तर्गतं वर्धितानि पारिश्रमिक मूल्यानि ह्यः आरभ्य समग्र देशे कार्यान्वितानि। ग्रामीण विकास मन्त्रालयेन प्रसारितायाः अधिसूचनायाः अनुसारं सर्वेषु राज्येषु केन्द्र शासित प्रदेशेषु च पारिश्रमिक अनुपातेषु श्लाघनीया वृद्धिः कृता। मन्त्रालयेन प्रोक्तं यत् प्रथमवारं प्रतिदिनं 300 रूप्यकाणां कश्चन पारिश्रमिकानुपातः निर्धारितः। अनेन सुनिश्चितं भविष्यति यत् देशस्य कस्मिन्नपि भागे अधिसूचितः न्यूनतम पारिश्रमिकः अस्मात् स्तरात् अल्पं न भवेत्। ग्रामीण विकास मन्त्रालयेन प्रतिपादितं यत् अयम् अधिनियमः प्रत्येकं वित्तीय वर्षे 25 उत्तरैकशतदिनानां सवेतनवृत्तेः प्रतिभूतिं प्रदाय ग्रामीण भारतस्य सशक्तीकरणं विधास्यति। दिल्ल्याः मुख्य निर्वाचनाधिकारिणः कार्यालयेन संसूचितं यत् ह्यः पर्यन्तं राष्ट्रिय राजधान्यां 32,000+ प्रपत्राणाम् अंकीकरणं सम्पूर्णम्। दिल्ल्यां मतदातृसूच्याः विशेषगहन संशोधनस्य भागरूपेण प्रायः 99,000+ प्रपत्राणि वितरितानि। सम्प्रति दिल्ल्यां नैर्वाचनिकगणना प्रपत्राणां प्रतिगृहं वितरणं प्रचलति। विश्वस्य प्रमुखा कन्दुक क्रीडा प्रतियोगिता ड्यूरन्ड कप इत्यस्य 35,000+ संस्करणं मासस्यास्य 25 दिनाङ्कात् कोलकातायाम् आरप्स्यते। इति वार्ताः।
2: आकाशवाणी विशाखपट्नं केंद्रं ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన హోమియో వైద్య పితామహులు డాక్టర్ శామ్యూల్ హనుమాన్ వర్ధంతి, ఇంకా ప్రొఫెసర్ గడ్డం రామ్రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా వారి ఇరువురు జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. అనంతరం ఈ గోలకి అంతేది నాటిక వింటారు. రచన శ్రీ అవసరాల లక్ష్మీపతి, నిర్వహణ శ్రీ కెవీరావు. ఇంకా పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచార వాణి మునగాంశాలు ఉదయ సమీరాల్లో భాగంగా శ్రోతలు వినవచ్చు. 8:30 పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ సుందరపల్లి శ్రీను క్లారినెట్ వాదనం ప్రసారమవుతుంది. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. 9:00 పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ద్వారా తమకిష్టమైన పాటలను కోరి వినే కార్యక్రమం. 10:00 ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అనంతరం పాటల పల్లకి కొనసాగుతుంది. 11:00 మధురిమ పాత సినిమా పాటలు వింటారు. 12:10 మధుమంజరి చిత్రగీతాలు. 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 సినిమా పాటలు వినవచ్చు. ముచ్చాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:33 ఆదాయ వనరులుగా వ్యవసాయ ఉప ఉత్పత్తులు ఉపయోగాలు, ఈ అంశంపై గృహ విజ్ఞాన శాస్త్రవేత్త బి దివ్యసుధకారి ప్రసంగం ఉంటుంది. 2:30 వాతావరణ సమాచారం. అనంతరం జానపద రంజని కార్యక్రమంలో రామాయణంలో సుందరకాండ చెక్క భజన వింటారు. నిర్వహణ శ్రీ గేదెల లక్ష్మీనారాయణ బృందం. 2:00 రామాయణంలో లవకుశ పాత్ర తప్పెటగుళ్ళు. నిర్వహణ శ్రీ పి కృష్ణారావు బృందం. ఇక సాయంత్ర ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు మధురమైన సినీ గీతాల కార్యక్రమం. 5:55 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచార వాణి వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. 6:10 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పించు ప్రాంతీయ వార్తలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం మున్నగు అంశాలపై వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువులలో పునరుత్పత్తి సమస్యలు, పోషక యాజమాన్యం ద్వారా నివారణ మార్గాలు ఈ అంశంపై పార్వతీపురం పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ పి మాణిక్యరావు గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం, ఇంకా తూర్పుగోదావరి జిల్లా రైతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ప్రసారమవుతుంది. ఏడు 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:00 తిరిగి రాత్రి 9:30 స్వరమాలిక సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో. రాత్రి 10:00 ప్రాంతీయ జానపద లలిత సంగీత జాతీయ కార్యక్రమంలో అమల్ ఆంటోనీ లైట్ వోకల్ సంగీతం ప్రసారమవుతుంది. మార్ఘి మధు ఫోక్, చెక్యార్ కూతు కేరళ సాంప్రదాయ జానపద కళారూపం వింటారు. ఇక ఈరోజు రాత్రి 10:30 నుండి సాంప్రదాయ రేడియో సెట్ల ద్వారా ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న 2వ సెమీఫైనల్ మ్యాచ్ హిందీ ఆంగ్ల భాషలలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. ఆట ముగిసేంత వరకు ఈరోజు రాత్రి 10:30 నుండి. ఇవి ఈరోజు ప్రసారం కాబోయే మా కార్యక్రమాల్లోని కొన్ని వివరాలు. సమయం 7:05. ఇక తెలుగులో వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. వెనిజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2295కు చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు జార్జ్ రోడ్జిగ్జ్ తెలియజేశారు. చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్ జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇరుదేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు.

0: విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సు నిన్న ముగిసింది. ఈ ఫోరంను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రారంభించారు. ప్రపంచ శ్రామిక శక్తిని బలోపేతం చేయడానికి, చట్టబద్ధమైన వలసలు ప్రోత్సహించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు, విదేశీ ప్రభుత్వాలు, విదేశీ యజమానులు, రిక్రూటింగ్ ఏజెంట్లతో చర్చల కోసం ఒక ఉమ్మడి వేదికను అందిస్తూ మంత్రిత్వ శాఖ నిర్వహించిన మొదటి ఫోరం ఇది. ఈ సదస్సు సందర్భంగా భారత్, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యాతో నిర్దిష్ట అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ జయశంకర్, చట్టబద్ధమైన వలసలను బలోపేతం చేయడానికి, దోపిడీ పద్ధతులను నిర్మూలించడానికి ప్రపంచ సమాజం ఉమ్మడి బాధ్యత కలిగి ఉండాలని అన్నారు. భారతీయ ఓడల రీసైక్లింగ్ యార్డులను ఈయూ షిప్ రీసైక్లింగ్ నిబంధనల పరిధిలోకి చేర్చే ప్రక్రియను వేగవంతం చేయడానికి భారత్, యూరోపియన్ యూనియన్ కలిసి పనిచేస్తున్నాయని ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ఎలాంటి అడ్డంకులు లేని సమన్వయం కోసం ఒక ప్రణాళికపై చర్చించామని ఆయన తెలిపారు. స్థిరమైన ప్రపంచ ప్రమాణాలు, విస్తృత భారత్ ఈయూ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద లక్ష్యాలకు తాము కట్టుబడి ఉన్నట్టు వారు పునరుద్ఘాటించారు. ఓడల నిర్మాణం, కంటైనర్ల తయారీ ద్వారా దేశంలోని సముద్రయాన రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏపీ మోలర్ మార్క్స్ గ్రూప్ అసెట్ స్ట్రాటజీ అధిపతి అహ్మద్ హసన్, పీయూష్ గోయల్ మధ్య నిన్న జరిగిన సమావేశంలో భారతదేశ సముద్రయాన రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. పరిశ్రమల మధ్య మరింత పటిష్టమైన సహకారం ద్వారా గ్లోబల్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ హబ్గా భారత్ పోటీతత్వాన్ని పెంపొందించడంపై కూడా తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు గోయల్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వెనుజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2295కు చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు జార్జ్ తెలియజేశారు. అలాగే దాదాపు 13,000 మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన భూకంపాలు సంభవించి 7 రోజులు గడుస్తున్నా సహాయ చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు భూకంపాల వల్ల జరిగిన ప్రాణనష్టానికి దేశం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందని పేర్కొంటూ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్వేను వసంతకుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నెల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ, దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం కానుంది. దీంతోపాటు ఎయిమ్స్, మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగానూ, 980,000 మందికి పరోక్షంగానూ ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
0: अलागे ఉత్తర ప్రదేశ్ లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है, बीच में आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये एक्सेस

0: कंट्रोल रहेगा कंप्लीट, एक्सप्रेसवे की तरह का है। 2.5 इयर्स में कंस्ट्रक्शन करेंगे इसको। कानपुर, हमीरपुर, महोबा तीन जिले इमीडिएटली इससे कवर होंगे।
1: పురుషుల క్రికెట్లో చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 0-0 సమంగా ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు 2వ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఇరు జట్లు శనివారం మాంచెస్టర్లో జరిగే 2వ టీ20 మ్యాచ్లో తలపడనుండగా 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతుంది. బ్రిస్టల్, సౌతాంప్టన్లో చివరి 2 టీ20 మ్యాచ్లు జరుగుతాయి. ఈ టీ20 సిరీస్ ఈ నెల 11వ తేదీతో ముగుస్తుంది. దీని తర్వాత భారత్ ఇంగ్లాండ్ జట్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో తలపడతాయి. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట, అనంతరం ఈ గోళకి అంతేది నాటికి వింటారు. రచన శ్రీ అవసరాల లక్ష్మీపతి, నిర్వహణ శ్రీ కేవీరావు. ఇంకా పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచార వాణి మునగాంశాలు వింటారు. ముందుగా చిన్న వాణిజ్య విరామం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
3: ఈ రోజు నేటి మాటలో మనం ముందుగా డాక్టర్ శామ్యూల్ హానీమాన్, హోమియో వైద్య పితామహులు, ఆయన వర్ధంతి నేడు, ఆయన గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. హోమియోపతి వైద్య విధానానికి ఆద్యుడు, ప్రపంచవ్యాప్తంగా హోమియో వైద్య పితామహుడిగా గుర్తింపు పొందిన మహనీయులు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానీమాన్. ఆయన 1755 ఏప్రిల్ 10వ తేదీన జర్మనీలోని మైసెన్ పట్టణంలో జన్మించారు. చిన్ననాటి నుంచే అసాధారణ మేధాశక్తి, పరిశోధన దృక్పథం కలిగిన హానీమాన్ అనేక భాషల్లో

ప్రావీణ్యం పొందారు. వైద్య విద్యను అభ్యసించి వైద్యుడిగా సేవలు ప్రారంభించినప్పటికీ అప్పటి వైద్య విధానాల్లో ఉన్న లోపాలను గమనించి ఆయన ఒక కొత్త మార్గాన్ని అన్వేషించారు. ఆయన పరిశోధనల ఫలితంగానే హోమియోపతి వైద్య విధానం ఆవిర్భవించింది. సిమిలియా సిమిలిబస్ క్యూరెంటూర్ అనే లాటిన్ సూత్రం ఆధారంగా సమానమైన దానిని సమానమైన దానితోనే నయమవుతుంది అనే సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు శామ్యూల్ ఫ్రెడ్రిక్. అంటే ఒక ఆరోగ్యవంతుడిలో కొన్ని లక్షణాలను కలిగించే పదార్థాన్ని అత్యల్ప మోతాదులో అదే లక్షణాలతో బాధపడుతున్న రోగికి ఇస్తే వ్యాధి నయం కావచ్చని ఆయన ప్రతిపాదించారు. హనీమాన్ ఔషధాల ప్రభావాన్ని ముందుగా తనపైనే తర్వాత ఆరోగ్యవంతులపైన పరీక్షించి వాటి లక్షణాలను నమోదు చేస్తూ ఉండేవారు. ఈ ప్రక్రియను డ్రగ్ ప్రూవింగ్ అని పిలుస్తారు. ఆయన రూపొందించిన ఔషధ లక్షణాల సంకలనం మెటీరియా మెడికాగా ప్రసిద్ధి చెందింది. అయితే హోమియోపతి వైద్య సూత్రాలను వివరించే ఆర్గనాల్ ఆఫ్ మెడిసిన్ అనే గ్రంథాన్ని రచించారు ఆయన. ఈ గ్రంథం నేటికి హోమియోపతి వైద్యులకు మార్గదర్శకంగా నిలుస్తుంది. హోమియోపతిలో రోగాన్ని మాత్రమే కాకుండా రోగి యొక్క శారీరక మానసిక భావోద్వేగ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుని చికిత్స చేయడం ప్రధాన లక్షణం. ఈ సమగ్ర దృక్పథాన్ని హనీమాన్ ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన సూచించిన అత్యల్ప మోతాదు సిద్ధాంతం కూడా హోమియోపతి వైద్యానికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకుని వచ్చింది. ప్రస్తుతం అనేక దేశాల్లో హోమియోపతి ఒక ప్రత్యామ్నాయ వైద్య విధానంగా అనుసరించబడుతుంది. అయితే వివిధ వ్యాధుల చికిత్సలో దీని ప్రభావంపై శాస్త్రీయ ఆధారాలు పరిమితంగా ఉన్నాయని కొన్ని ఆరోగ్య సంస్థలు పేర్కొంటున్నాయి. అందువలన తీవ్రమైన లేదా అత్యవసర ఆరోగ్య సమస్యలకు అర్హత కలిగిన వైద్యుల సలహా మేరకు వైద్య చికిత్సను తీసుకోవడం ఎంతో ముఖ్యం. డాక్టర్ శామ్యూల్ హనీమాన్ జీవితం పరిశోధన దృక్పథానికి కొత్త ఆలోచనలకు ప్రతీక. జీవితాంతం వైద్య పరిశోధనలు సేవలకే అంకితమైన ఆయన చివరి రోజుల్లో ఫ్రాన్స్లోని ప్యారిస్లో మరణించారు. సేవలకే అంకితమైన హనీమాన్ చివరి రోజుల్లో ఫ్రాన్స్లో జీవించడం కూడా జరిగింది. డాక్టర్ హనీమాన్ తన 88వ ఏట 1843 జూలై 2వ తేదీన తుదిశ్వాస వదిలారు. అమూల్యమైన హోమియో వైద్య విధానాన్ని భవిష్యత్ తరాలకు అందించడం కోసం తమ శరీరాలనే ప్రయోగశాలలుగా చేసుకొని మందులను తమపైనే ప్రయోగించుకొని రుజువు చేసి గ్రంథస్థం చేసి డాక్టర్ హనీమాన్ ఆయన శిష్యులను మానవజాతి ఎన్నటికీ మరవదు. ఇవి హనీమాన్ గురించి కొన్ని వివరాలు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే మరొక ప్రముఖ వ్యక్తి భారతదేశంలో దూర విద్య మరియు సార్వత్రిక విశ్వవిద్యాలయ వ్యవస్థ అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ గడ్డం రామ్రెడ్డి. ఆయనకు వర్ధంతి కూడా నేడే. ఆయనను సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడిగా గౌరవంగా పిలుస్తారు. విద్య అందరికీ అందుబాటులో ఉండాలనే మహోన్నత ఆశయంతో జీవితాంతం కృషి చేసిన మహనీయుల్లో ఆయన కూడా ఒకరు. ప్రొఫెసర్ గడ్డం రామ్రెడ్డి గారు 1929 డిసెంబర్ 4వ తేదీన కరీంనగర్ జిల్లా మైలారంలో జన్మించారు. చిన్ననాటి నుంచే విద్య పట్ల ఆసక్తి కనబరిచిన ఆయన ఉన్నత విద్యను అభ్యసించి రాజకీయ శాస్త్రంలో నిష్ణాతులయ్యారు. ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించిన ఆయన అధ్యాపకునిగా, పరిశోధకుడిగా, పరిపాలనా నిపుణుడిగా విశేష సేవలు అందించారు. విద్య అనేది కేవలం కళాశాలలకు వెళ్ళగలిగిన వారికే పరిమితం కాకూడదని, ఉద్యోగులు, మహిళలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు, వివిధ కారణాల వల్ల చదువు మధ్యలో నిలిపివేసిన వారు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలనే అవకాశం పొందాలని ఆయన విశ్వసించారు. ఈ ఆలోచనతోనే దూర విద్య వ్యవస్థను అభివృద్ధికి ఆయన కృషి చేశారు. 1982 భారతదేశంలో తొలి సార్వత్రిక విశ్వవిద్యాలయమైన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, ప్రస్తుతం అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, దీని ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ విశ్వవిద్యాలయానికి తొలి ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించి దూర విద్యకు బలమైన పునాదులు వేశారు. తర్వాత దేశంలోనే అతి పెద్ద దూర విద్యా సంస్థ అయిన ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతిగా

కూడా సేవలందించారు. ఆయన నాయకత్వంలో ఇగ్నో దేశవ్యాప్తంగా తన సేవలను విస్తరించి లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేసింది. ప్రపంచంలోని ప్రముఖ సార్వత్రిక విశ్వవిద్యాలయాలన్నింటినీ పరిశీలించి సార్వత్రిక వ్యవస్థకు ఒక చక్కని నమూనా తయారు చేసి తొలిసారిగా ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రకటించారు. ఈ నమూనా పలు దేశాలలో సార్వత్రిక విశ్వవిద్యాలయ ఏర్పాటు చేసుకోవడానికి తోడ్పడింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ మొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయానికి రామ్రెడ్డి గారిని సలహాదారుగా నియమించింది. ఆంధ్రప్రదేశ్లోని భారతదేశంలోనూ కొన్ని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ పట్టాలను ఆయనకు ప్రదానం చేశాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని దూర విద్యా విభాగానికి రామ్రెడ్డి గారి పేరును పెట్టడం జరిగింది. వీరికి 1994లో ప్రతిష్టాత్మకమైన శ్రీ రాజాలక్ష్మి పురస్కారం ప్రదానం చేశారు. దూర విద్యా పితామహులైన ప్రొఫెసర్ గడ్డం రామ్రెడ్డి గారు లండన్లో 1995 జూలై 2 పరమపదించారు. ఇవి ఈరోజు నేటిమాట విశేషాలు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక చిత్రగీతం విందాం.

0: ఏడంతస్తుల మేడ ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఈ గోలకి అంతేది నాటిక వింటారు. రచన శ్రీ అవసరాల లక్ష్మీపతి, నిర్వహణ శ్రీ కెవి రావు. వినండి ఈ గోలకి అంతేది.
1: అమ్మా అమ్మా, ఇస్త్రీ బట్టలు తెచ్చానమ్మా.
2: వస్తున్నా. అలా పెట్టు. అవును, నిన్నిచ్చిన చేరేదయ్యా. ఎన్నిసార్లు అడగాలి నిన్ను? పొద్దున్న కూడా దానికోసం కబరెట్టాను కదా.
1: అమ్మా, అది నిన్ననే మా ఆవిడ చేత్తో పంపేశారు కదమ్మా, నా దగ్గర లేదు తల్లి.
2: పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? నిన్నెప్పుడు పంపించావయ్యా? ఎవరికైనా సెకండ్ హ్యాండ్ లో అమ్మేసి ఉంటావు. ఆ వ్యాపారం కూడా చేస్తున్నావేంటి? లేకపోతే ఎవరికైనా తీసుకెళ్ళి ఇచ్చేసి ఉంటావు.
1: తల్లి తల్లి, దుర్గమ్మ తల్లి, పంపించేశారంటే నమ్మవేంటి తల్లి? మరి మా ఆవిడ నిన్న పై ఇంట్లో వాళ్ళకి ఇచ్చిన బట్టలో కలిపేసిందో ఏటో, చూసొత్తానున్నానమ్మా.
2: కామాక్షి గారు, ఇది ఒరే ఇస్త్రీ అబ్బాయి, ఇదిగో రా చీర. అప్పుడే ఇవిడ గారు సింగారం చేయడం కూడా అయిపోయింది.
1: అమ్మయ్యా, నేను బతికిపోయాను రా బాబు, గండం గట్టెక్కింది.
2: ఏమండి ఇది, నిన్నటి ఇస్త్రీ బట్టల్లో చీరేనా?
3: అవును.
2: అయ్యో అయ్యో, వాడు బుర్ర తక్కువ కదవా, చూసుకోకుండా ఇచ్చేస్తే వెంటనే తగుదనమ్మా అంటూ మీరు సింగారం చేయడమేనా? మంచి చెడ్డ ఉండక్కర్లేదు.
3: చాచా, ఇది మీదని నాకు తెలియదండి. సేమ్ ఇలాంటిదే నాకు కూడా ఉంది. షేడ్ మారింది ఏంటా అనిచిన డౌట్ కూడా వచ్చింది, కానీ లాండ్రీకి వేయడం వల్ల తగ్గిందేమో అనుకున్నాను.
2: కబుర్లు చెప్పకండి, మీకు మరీ ఇంత కక్కు తనుకోలేదు.
3: అన్ని మాటలు ఎందుకులేండి, మీకో కొత్త చీర కొనిచ్చేస్తాను. చచ్చా, ఇవాళ లేవగానే ఎవరి మొహం చూశానో ఏంటో, నీచే తిట్లు తినాల్సి వచ్చింది. అయినా మీరేంటండి నీతులు చెప్తున్నారు? మొన్న పులుస్తా పని మనిషికి ఇచ్చిన గిన్నె మీ ఇంట్లో ఇచ్చిందిట, అది మీరే ఉంచేసుకున్నారు కదా చెప్పమని. మీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నారా?
2: కరెక్ట్గా చెప్పారండి.
3: రెండు ప్రియమదా, చూడండి, పొరపాటున నా చీరలాగే ఉన్న నీ చీర కట్టుకుంటే ఎన్ని మాట్లాడుతున్నారో జలజాక్షి గారు. నా గిన్నెలు గరిటెలు ఇవిడింట్లో ఎన్ని ఉండిపోయాయో, నేను ఎప్పుడైనా గొడవ పెట్టానా?
2: అయ్యో, దాని మాట అటుంచండి. మొన్న ఇవిడికి ఊరెళ్తున్నాము పెట్టి కావాలంటే నిక్షేపం నాటి సూట్ కేసు ఇచ్చాను. శుభ్రంగా ఏ కీలుకు ఆ కీలు ఊడగొట్టి ఏమీ తెలియనట్టు పంపించారు. దానికేం సమాధానం చెప్తారు జలజాక్షి గారు? డొక్కు పెట్టిచ్చి మళ్ళీ అలా అంటావేమిటమ్మా? అసలు రాజమండ్రి బ్రిడ్జి మించి కోదాట్లో విసిరేయాల్సిన దాన్ని తీసుకొచ్చాను, సంతోషించు. పట్టుమని పాతిక చీరలు కూడా పట్టలేదు దాంట్లో. ఈ వంకని నీ పెట్టి రిపేర్ అవుతుందని నాకు ఇచ్చుంటావులే. మీది కాదు కాబట్టి ఏమైనా చేస్తారండి. అయినా అన్ని చీరలు కుక్కేస్తే తగబడిపోదు. మీరు అడగగానే ఇచ్చాను చూశారు, నా చెప్పెట్టి నన్నే కొట్టుకోవాలి. పోన్లే, దీంతోనైనా నాకు బుద్ధి వచ్చింది. అమ్మో మీ వారు ప్రియమదా, నడు, ఇలాంటి లేఖి కక్కుర్తి వాడితో మాట్లాడడం మన తెలివి తక్కువతనం.
4: లేదు కామాక్షి, టైం వచ్చినప్పుడు మనము చూద్దాం. సర్లే, ప్రస్తుతానికి పద.
2: ఏమండోయ్, వింటున్నారా? ఎంతసేపు ఆ టీవీకి బల్లిలా ఖర్చుకుపోవడం తప్ప వినిపించుకోవడం ఏమన్నా ఉందా?
5: అబ్బాబ్బా, మూడు డిస్టర్బ్ చేయకు. ఏమిటో చెప్పు, ఏమైనా పనిలో సాయం చేయమంటావా?
2: ఏమీ అక్కర్లేదు, కానీ కాస్త బాబిగాడిని దగ్గర కూర్చోబెట్టుకుని చదివించండి చాలు. క్వార్టర్లీ ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి. పోయినసారి ప్రియమది కూతురికి వీడికంటే రెండు మార్కులు ఎక్కువ వచ్చి ఫస్ట్ ర్యాంక్ కొట్టేసి

0: చేసింది. ఈసారి వీడికే రావాలి. ఫ్లాట్స్ అసోసియేషన్ మీటింగ్లో నేను గర్వంగా చెప్పుకోవాలి.
1: ఒకే స్కూల్, ఒకే క్లాస్ కావటం కాదు కానీ రోజు రోజుకి కంపారిజన్ ఎక్కువైపోతుంది. వాళ్ళ వాళ్ళ తెలివితేటలను బట్టి కూడా మార్కులు వస్తాయో. ఆ అమ్మాయి వీడికంటే చురుకైంది కావచ్చు కదా. సరేలే, టీవీ చూడండి, మూడ్ డిస్టర్బ్ చేయకు. కామాక్షి, కామాక్షి కాము, టీవీ కట్టేకే.
0: ఏమన్నారు? అది వీడికన్నా తెలివైందా? ఏ విషయంలో? ఆహా, ఏ విషయంలోనూ అంట. దాని గొప్పతనం ఏం లేదు. వాళ్ళ నాన్న పొద్దున్నే లేచి చదివిస్తాడు. రేపటి నుంచి మీరు కూడా లేచి వాడిని చదివించండి. ఈసారి మాత్రం వాడికి ఎక్కువ మార్కులు రాకపోతే కేబుల్ కనెక్షన్ కట్, అంతే.
1: మూడు డిస్టర్బ్ చేస్తారా? ఓరి దేవుడు, వీడి పరీక్షలు కాదు కానీ నా పరీక్షలు ఉన్నాయి. సర్లే, ఏం చేస్తాం? టీవీ నిలబడాలంటే ఈ చేగం తప్పదు మరి. అలారైనా తగలై, 4 గంటలకు పెడతాను. నా చదువు ఇంత శ్రద్ధగా చదివినా నాకు ఈ గుమస్త

0: వీడి పరీక్షలు కాదు కానీ నా పరీక్షలు ఉన్నాయి.
1: సర్లే, ఏం చేస్తాం, టీవీ నిలబడాలంటే ఈ చాగం తప్పదు మరి. అలాగైనా తగలై, 4 గంటలకు పెడతాను. నా చదువు ఇంత శ్రద్ధగా చదివినా నాకు ఈ గుమస్తా బతుకుండేది కాదు. ఒరే బాబీ, రారా చదువుకుందాం.
2: వద్దొద్దు, అంతలా జీవించేయకండి. ముందు తెల్లారగట్ల లేవడం ప్రాక్టీస్ చేయండి. ఏమండి ఓయ్, ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను.
1: ఏమిటో?
2: మొన్న ప్రియంవద పాడిన చీటీ పాట డబ్బులతో గాజులు తెచ్చి చేయించుకుందండి. మన పని మనిషి చెప్పింది, మీరేమో పోయినసారి లోన్ కట్టాలని నా దగ్గర నుంచి తీసేసుకున్నారు. ఇంచక్క వాళ్ళ ఆయనే నయం, బంగారానికి బంగారం చేయిస్తాడు, చీరలకు చీరలు కొంటాడు, మనమో ఉన్నాం. మీకేమో ఎంతసేపు టీవీ చూడడానికే టైం సరిపోతుంది.
1: అబ్బబ్బా, ఈ అపార్ట్మెంట్లు కాదు కానీ ఈ కాంపిటీషన్ తట్టుకోలేకపోతున్నానే. చక్కటి ఇండివిజువల్ సైట్ ఉంటే దాన్ని కాస్త అమ్మించేసి లేనిపోని గొప్పలు పోయి లోన్ కూడా పెట్టించి మరీ కొనిపించేశావు. ఆయనకి బ్యాంకులు ఆఫీసు, పైగా ఇల్లు కాక మరొకటి కూడా ఉంది. సర్లే, వాళ్ళ సంగతి మనకెందుకు గానీ, ఇక పడుకొని రేపు పొద్దున్నే 4 గంటలకు దుకాణం తెరవాలి కదా. ఊరు నాయన ఇప్పటికే లేట్ అయింది, లైట్ ఆఫ్ చేయవే బాబు.
2: అబ్బా, లేట్ అయిందని ఇప్పుడు గుర్తొచ్చిందే, నేను మిడ్ నైట్ మూవీ చూడాలి బాబు.
1: అయితే నేను చూస్తాను.
2: అందుకే స్విచ్ ఆఫ్.
3: హలో భాస్కర్ గారు, గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్.
3: ఇవాళ తొందరగా వెళ్తున్నట్టున్నారు ఆఫీస్కి.
1: అవును జానకరామ్ గారు, ఏదో గుమస్తా బతుకు వాళ్ళం, లేటుగా వెళ్తే ఊరుకోరు కదా. అది సర్లేండి, మీరేమిటి ఇంత పొద్దున ఇలా వచ్చారు?
3: మా పాపకి సైకిల్ నేర్పుదామని గ్రౌండ్ తీసుకెళ్ళాను, ఇప్పుడే వస్తున్నాము. ఇదిగో ఇప్పుడే సైకిల్ లోపల పెడుతున్నాను.
4: అయ్యో అయ్యో, మా అమ్మాయి సైకిల్ అలా పడేశారేమిటండి? పార్ట్లన్నీ విరిగిపోయాయేమిటో? అసలు సైకిల్ పార్కింగ్ ప్లేస్ మీకెవరిచ్చారండి?
1: అదేమిటి జోగినాథన్ గారు, మీకు మాత్రం ఎవరిచ్చారు? రోజు మీ అమ్మ ఇలాగే అడ్డంగా సైకిల్ పెట్టి వస్తుంది, మేము పక్కనే పార్క్ చేసుకుంటాం, మా అందరికీ ఇబ్బందిగానే ఉంది.
4: అలాంటప్పుడు కరెక్ట్గా పార్కింగ్ ప్లేస్ డిసైడ్ చేయండి. వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి సైకిళ్ళు? అయినా అసలు మాకెప్పుడూ అన్యాయం జరుగుతోందండి. మీరు 2 రోజుల క్రితం టెర్రస్ పైన బట్టలు ఆరేసుకుని అలాగే ఉంచేశారు. నిన్న నేను గుమ్మిడి వడియాలు ఎండ పెట్టుకోవడానికి వెళితే మాకు అసలు చోటే లేదండి బాబు. ఆ వడియాలన్నీ ఎలా ఎండుతాయి చెప్పండి? ఏమిటో, మా కష్టాలు మీకేం తెలుస్తాయి?
3: అవునండి, ఇంతమంది కలిసి ఒక దగ్గర ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉండడం సహజమే. మనం ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసుకుని కూర్చుని సార్ట్అవుట్ చేసుకుందామండి. ఆదివారం అందరం ఇంట్లోనే ఉంటాం కాబట్టి పొద్దున్న 10 గంటలకు ఏర్పాటు చేసుకుందాం, సరేనా భాస్కర్ గారు?
1: ఓకే అండి, అలాగే చేద్దాం. అందరికీ నోటీసులు పంపించండి. ఇక నేను బయలుదేరుతాను, టైం అవుతుంది.
4: పెట్టండి మీటింగ్, పెట్టండి చీరలు ఆరేసుకోవడానికి, పప్పులు వడియాలు ఎండ పెట్టుకోవడానికి, సైకిళ్ళు పెట్టుకోవడానికి సెపరేట్గా ప్లేసులు కేటాయించాల్సిందే.
5: అందరూ వచ్చేసినట్లయితే మీటింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఒక్కసారి అటెండెన్స్ పలకండి. G1,
6: మీరుండండి. మనం మనకున్న సమస్యలన్నీ మాట్లాడుకుని తీర్చుకోవాలి. కావాలంటే నేను సెక్రటరీగా ఉండి పెడతాలండి.
7: అంత శ్రమ మీకక్కర్లేదులేండి, సెక్రటరీ కావాలంటే ఎలక్షన్స్ పెట్టుకుందాం.
3: మీరందరూ ఒక్కసారి ఉండండి, ముందుగా మన ఇబ్బందులన్నీ లిస్ట్ అవుట్ చేసుకుంటే ఏం చెయ్యాలనో ఆలోచిద్దాం. అన్నిటికీ దెబ్బలాడుకోవడం కాదు. భాస్కర్ గారు మీరు చెప్పండి.
1: సరే, ఐటమ్ నంబర్ 1, పార్కింగ్ ప్లేసులు సరిగ్గా అలాట్ చేయలేదు. ఇప్పుడు మీరు కూడా చూశారు కదా జానకిరామ్ గారు, మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం.
3: అవునవును.
6: అంతేకాదండి, జలజ గారు వాళ్ళ ఆయన లిఫ్ట్ బాయ్ పెట్టాలని పట్టుబడితే అందరం డబ్బులు వేసుకుని లిఫ్ట్ బాయ్ని పెట్టుకున్నావా?
1: అవును.
6: అతను ఎప్పుడూ టైంకి లిఫ్ట్లో ఉండడు, వాళ్ళింట్లోనే అంట్లు తాగడం, వాళ్ళింట్లోనే కూరలు తరగడం అలాంటి పనులు చేసుకుంటున్నారు. కావాలంటే అడగండి, మా పని మనిషి కూడా సాక్ష్యం.
1: ఏమండి జోగినాథన్ గారు?
6: అయ్యో అయ్యో, ఈ నిందలు ఏమిటండి? అలాంటి పనులు మేమెందుకు చేయించుకుంటాం? చచ్చి చడి నేనే చేసుకుంటున్నాను.
1: అవన్నీ నేనే చేస్తున్నాను కదే.
6: మీరు నోరు మూసుకోండి. ఏదో ఏడాదికోసారి అది నాకు ఒంట్లో బాగాలేకపోతే చేశారు, అది సరే. కానీ ఈ సంగతి చెప్పండి, కామాక్ష గారిది పై ప్లాట్ కదా అని టెర్రస్ అంతా ఎప్పుడూ వాళ్లే వాడుకుంటున్నారు, బట్టలు ఆరేసుకోవటానికి, పిల్లలు ఆడుకోవటానికి, పడుకోవటానికిను. మాకు కూడా వేరే టెర్రస్ కావాలండి అలాంటిదే. తల్లి మీరు వాడుకోండి, ఎవరొద్దన్నారు?
8: ఇంతకీ అసలు సంగతి మర్చిపోయామండి, అందరు ఫ్లాట్ల వాళ్ళు పండగలకి పబ్బాలకి కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నారు, మనమే వెనుకబడి ఉన్నాం, మనకి కొట్టుకోవడానికే టైం సరిపోదు.
3: ధాన్యవంతు ప్రియా, ఈసారి వినాయక చవితికి మనం కూడా గ్రాండ్

0: ఫంక్షన్ చేసుకుందాం, అందరూ ప్లాన్ చేయండి.
1: అవునండి, అలా చేద్దాం.
2: పొద్దున్న అందరం కలిసి ఇక్కడ వినాయకుడి విగ్రహానికి పూజ చేసుకుందాం, సాయంత్రం కల్చరల్ ప్రోగ్రాం పెట్టుకుందాం, పిల్లల చేత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టిద్దాం. మా అమ్మాయి చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది.
1: మీ అమ్మాయా? వద్దులేండి, మొన్న స్కూల్ ఫంక్షన్లో డాన్స్ చేస్తూ చేస్తూ దబ్బుమని పడిపోయి స్టేజ్ విరిగిపోయిందని వాళ్ళ టీచర్ చెప్పింది. ఇక్కడ చేస్తే మన ప్లాట్లు బీటలు వేస్తాయి.
3: చూసారా చూసారా, మా అమ్మాయిని పట్టుకుని అంతలేసి మాటలు అంటారా? మీ పిల్లలందరూ సన్నగా అందంగా ఉన్నారని మురిసిపోతున్నారేమో. వాళ్లే పెద్ద అయ్యాక ప్రేమ దోమ అంటూ వేషాలేస్తారు.
1: అంటే మా పిల్లలు సోషల్గా ఉంటారనా మీ ఏడుపు?
0: చచ్చా, ఏంటండి మీ మాటలు? మనం అసలు మీటింగ్ పెట్టుకున్నది సమస్యలను పరిష్కరించుకోవడానికి కానీ ఇంకా ఎక్కువ చేసుకోవడానికి కాదు.
2: మీటింగ్ అన్న తర్వాత అన్ని విషయాలు వస్తాయండి. ఇంతకీ సైకిల్ పార్కింగ్ టెర్రస్ వాటర్ సంగతి తేల్చండి.
4: ముందు చీటీ పాటల సంగతి తేల్చండి. మీరు నడుపుతున్నారు కదా అని మొదటి కలెక్షన్ పాట లేకుండా మీరే కొట్టేస్తున్నారు.
2: అది రివాజే కదయ్యా, మేం కనుక కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నాం, అన్ని ప్లాట్లు తిరిగి డబ్బులు వసూలు చేస్తున్నాం.
4: సరే, ఈసారి నుంచి మేం కలెక్ట్ చేస్తాంలేండి.
2: ఏ అప్పనంగా అంత డబ్బంతా నువ్వే కొట్టేద్దామనే?
4: నువ్వు ఇప్పుడు చేస్తున్నదే కదా.
2: ఆటలు జాగ్రత్త.
0: ఆగండి ఆగండి, ఈ వాళ్ళకి మీటింగ్ క్యాన్సిల్ చేద్దాం.
2: ఏమిటి, నీ ఇష్టమేనంటయ్యా? మీటింగ్ పిలిచేయడం, క్యాన్సిల్ చేసేయడం? గో, ఇవాళ చీరలకి వడియాలకి సైకిల్కి ప్లేసులు కేటాయించాల్సిందే.
4: అది బిల్డర్ని పట్టుకుని అడగాలి. టెర్రస్ మీద రైట్స్ గురించి నీకు అవగాహన లేనట్టుంది.
2: చాలు చాలే, మా బామ్మరిది మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నాడు, అవసరమైతే పిలిపిద్దాం.
5: పిల్లికి ఎలక సాక్ష్యం?
2: ఏంటయ్యా మర్యాద?
6: ఆగండి, జానకరామ్ గారు, ఇదేదో శృతి మించి రాగానే పడుతుంది, నెక్స్ట్ మీటింగ్ లో తెలుసుకుందాం.
0: అలాగే, వచ్చే ఆదివారమే మీటింగ్.
2: ఆగండి, మీటింగ్ పెట్టడానికి కూడా ఓటింగ్ పెట్టాలి.
7: అవును అవును, పెట్టాలి పెట్టాలి.

ఇంతవరకు మీరు ఈ గోలకి అంతేది నాటిక విన్నారు. రచన శ్రీ అవసరాల లక్ష్మీపతి, నిర్వహణ శ్రీ కెవీరావు, శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

0: పరమేది మలుగగ
1: చిలుకు చిలుకుగా
0: గోరు రెచ్చగా గుండె విసగా.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట విన్నారు ముక్కు పుడక చిత్రం నుండి.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఉదయ సమీరంలో భాగంగా ఇప్పుడు విందాం పుష్పాంజలి సినీ భక్తి గీతాలు.

అన్నమయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. ఇంతవరకు మీరు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు. ఈ ప్రసారంలో ఈ ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన పై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ముచ్చాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:33 ఆదాయ వనరులుగా వ్యవసాయ ఉత్పత్తులు ఉపయోగాలు గృహ విజ్ఞాన శాస్త్రవేత్త బి దివ్యసుధ గారి ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం

0: cells that can grow, feed, and reproduce like a natural cell, claiming their work could in time lead to made-to-order living machines. And with that, it's back to you, Shagun.
1: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold annual summit with his Japanese counterpart Sanae Takaichi in New Delhi today. EPFO notifies 8.25% interest rate on EPF deposits for financial year 2025-26. Centre issues notice to Meta over new username feature on WhatsApp in India, seeks detailed explanation in 3 days. Delhi government notifies permanent winter pollution master plan to curb seasonal air pollution in the national capital. Belgium stuns Senegal 3-2 in extra time thriller at FIFA World Cup. And in men's cricket, first T20 international between India and England abandoned due to rain. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ.
3: రైత సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. 2 ఏళ్ల ప్రభుత్వ విజయాలను వివరించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన న్యాయమూర్తి ఎం మాధురి తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాష్ట ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని, సాంకేతికతను జోడించి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మారుస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఏరువాక ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో రైతులకు సాగు యాంత్రీకరణ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలోని 4 మండలాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన కస్టమ్ హైరింగ్ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులను తగ్గించి చిన్న సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని మంత్రి తెలిపారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు ఒక్కోదానికి 15 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. సంక్షేమం అభివృద్ది దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పార్వతీపురంలో నిర్వహించిన విజయోత్సవ సభ తల్లికి వందనం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తల్లికి వందనం పథకం కింద 10,000 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులకు 2,500 కోట్ల రూపాయలను కేటాయించామని, రహదారుల అభివృద్ది, ఏనుగుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు పామాయిల్ వంటి లాభసాటి పంటలు సాగు చేయాలని, ఎరువుల పంపిణీని ప్రత్యేక యాప్ ద్వారా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. జూలై 11 నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి పిలుపునిచ్చారు. రాజీకి అవకాశమున్న అన్ని క్రిమినల్ చెక్ బౌన్స్ కేసులను ప్రత్యేక డ్రైవ్ ద్వారా గుర్తించి లోక్ అదాలత్లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు న్యాయ వివాదాలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా రాజీతో పరిష్కారమయ్యే కేసులకు తుది పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టి యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడేందుకు పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా నషాముక్త్ భారత్ సప్తాహ్ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ ఈగల బృందం వైద్యశాఖ సంయుక్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. జానపద కళారూపాల ద్వారా డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాల దుష్పరిణామాలను వివరించారు. గిరిజన మహిళలు తయారు చేసే జీడిపప్పు నాణ్యమైన ఉత్పత్తులతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సాధించాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. పార్వతీపురంలోని వంధన్ వికాస్ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ప్రాసెసింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ పనులను పరిశీలించారు. మహిళా కార్మికులతో మాట్లాడి ఉత్పత్తి సామర్థ్యం, వారికి అందుతున్న లబ్ధిపై ఆరా తీశారు. ఆధునిక ప్యాకింగ్తో పాటు స్థానిక మార్కెట్లతో పాటు ఆన్లైన్ వేదికల ద్వారా కూడా విక్రయాలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ పథకం ద్వారా వెంటనే వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు ఆదేశించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ పథకం కింద

ప్రమాద బాధితులకు 1.5 లక్షల వరకు చికిత్స అందుతుందని, గోల్డెన్ అవర్ లో ఆసుపత్రికి తరలించిన వారికి 25,000 రూపాయల ప్రోత్సాహకం ఉంటుందని తెలిపారు. అన్ని ఆసుపత్రులు పథకంలో నమోదు కావాలని సూచించారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు మండలం సారిక పంచాయతీ పరిధిలోని దండిగా నేరాళ్ల వలస మధ్య సుమారు 1.90 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మించిన బీటీ రహదారిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ది పనులు చేపడతామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఉండగా నేరాళ్ల వలస మధ్య సుమారు 1.90 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మించిన బీటీ రహదారిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ది పనులు చేపడతామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ సుందరపల్లి శ్రీను క్లారినెట్ వాదనం వింటారు. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. ముందుగా వినండి వర్ణం, వనజాక్షి, కళ్యాణి రాగంలో రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్ రచన, ఆదితాళం.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రణమామ్యహం గౌళరాగంలో మైసూర్ వాసుదేవాచారి రచన ఆదితాళం.

0: శ్రీ సుందరపల్లి శ్రీను క్లారినెట్ వాదనం విన్నారు. వయోలిన్ శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరి ఇప్పుడు మొదలవుతుంది పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0891 2727 2444, మరొక ఫోన్ నెంబర్ 0891 2727 2888. మరెందుకండి ఆలస్యం? మీకిష్టమైన పాటను కోరి వినడం కోసం డైల్ చేయండి వెంటనే పాటల పల్లకి కార్యక్రమానికి.

0: హలో,
1: నమస్తే
0: నమస్తే అండి.
1: నమస్తే అండి. బాబులు అండి,
0: ఆ
1: లీడర్ నుంచి రాజశేఖర్ అని మూవీ తీరలేదురా.
0: అలాగేనండి. మీ పేరు బబ్లు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: వరంగల్, వరంగల్ కాలేజీ.
0: వరంగల్ నుంచి. ఓకేనండి బబ్లు గారు, మీకు ఇష్టమైన పాట వస్తుంది వినండి.
1: ఓకే.

0: హలో,
1: హలో, నమస్తే అండి. నేను అనకాపల్లి నుంచి భవర్ ప్రసాద్ మాట్లాడుతున్నాను.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: అదే శ్రీనివాస కళ్యాణ్ నుంచి తుమ్మెద అనే పాట కావాలండి.
0: అలాగేనండి, తప్పకుండా మీకు.
1: ఓకే అండి, నమస్తే సార్.
0: నమస్తే అండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
3: హలో, పాటల పల్లకి.
4: హలో, ఛాలెంజ్ లో ఎందువాదన పాట కావాలని హిమాచల్ నుంచి నారాయణరావు.
3: అలాగేనండి, తప్పకుండా మీరు కోరిన పాట వస్తుంది. నారాయణరావు గారు వినండి.

0: హలో పాటల పల్లకి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నేను ఆకుండి ప్రసాద్, శశికళ, రేణుకానగర్ కాలనీ, విజయనగర్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి ప్రసాద్ గారు, ఈరోజు ఏ పాట వింటారు?
1: మధురమే సుధాగానం, బృందావనం చిత్రంలో పాట పోయండి మేడం.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది.
1: థ్యాంక్ యూ మేడం, నమస్తే.
0: నమస్తే అండి.

0: శ్రోతలు ఫోన్ ఇన్ లైవ్ పాటల పల్లకి కార్యక్రమాన్ని వింటున్నారు. మరి మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో
1: హలో,
0: చెప్పండి. నమస్తే అండి.
1: నమస్కారం అండి. నా పేరు మనకుంది, మాట్లాడుతుంది పీఠాపురం నుంచి. రౌడీఅల్లుల నుంచి పాట కావాలి.
0: రౌడీఅల్లుల నుంచి ఏ పాట కావాలండి?
1: తెలుగు సేమ అనుకో.
0: అలాగేనండి, తప్పకుండా.
1: థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి.
1: సుజాత నుంచి ప్రకాశరావు మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి ప్రకాశరావు గారు.
1: నాకు దొరికితే దొంగలు సినిమా నుంచి ఘంటసాల పాట, ఎవరికి తెలి ఎద్దులే యువతల సంగతి పాట కావాలి మేడం.
0: అలాగేనండి, మీకు ఇష్టమైన పాట మీకోసం.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి.
1: సనప గ్రామము ఆత్మకూరు మండలం అనంతపూర్ జిల్లా మేడం గారు. నా పేరు పుల్లన్న మేడం గారు.
0: చెప్పండి, బాగున్నారండి?
1: జరిగిన కథ చిత్రం పేరు మేడం గారు. ఏనాటికైనా ఈ మూగ వేణి అనే పాట వినిపించండి మేడం గారు.
0: అలాగేనండి, తప్పకుండా.
1: కృతజ్ఞత, వందనాలు మేడం గారు.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపాలెం మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
1: మేము కూడా సూపర్గా ఉన్నాం మేడం. మీ పాటలు వినుకుంటూ, మా కార్యక్రమాలు వినుకుంటూ
0: చాలా సంతోషం అండి. ఈ రోజు అయితే ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: మాది బార్బర్ షాప్ మేడం, అందుకే పాటలు వినుకుంటా పని చేసుకుంటూ ఉంటాం మేడం.
0: చాలా సంతోషం.
1: యముడి కుమారుడు మూవీ నుంచి మీకు చెప్పిన మంచి పాట వినిపించండి మేడం.
0: కన్నెపిల్ల తోటి అడిగారు మీరు, అదేనా?
1: అవును మేడం, అవును మేడం.
0: ఓకేనండి, తప్పకుండా మీరు కొన్ని పాట వస్తుంది.
1: మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం, బైపల్లి నుంచి నాగేశ్వరరావు గారు, వజ్రపు కొత్త నుంచి రవికుమార్ గారు, వీరిద్దరు కోసం ఈ పాట థ్యాంక్ యూ. బాయ్ మేడం.

0: హలో, పాటల పల్లకి.
1: నమస్కారం అండి.
0: నమస్తే అండి.
1: నా పేరు తాతయ్యలు అండి, భోగాపు నుంచి మాట్లాడుతున్నాను.
0: ఏం పేరండి?
1: తాతయ్యలు.
0: తాతయ్యలు, ఓకే చెప్పండి.
1: మాకు అల్లూరి సీతారాం సినిమా నుంచి వస్తాడు నారాజు పాట కావాలండి.
0: అల్లూరి సీతారామరాజు సినిమా నుంచి?
1: అవునండి.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: తాతయ్యలు గారు కోరిన పాట వినే ముందు వాణిజ్య విరామం.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బిఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
7: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार.
8: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.
6: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
7: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी.

0: హలో, పాటల పల్లకి.
1: హలో, నమస్తే మేడం, బాగున్నారా?
0: నమస్కారం అండి. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: మేము బాగానే ఉన్నాం. మీ పాటల కార్యక్రమం మళ్ళీ 40 సంవత్సరాలు వెనక రోజున కార్యక్రమం మళ్ళీ ముందుకొచ్చింది అనమాట.
0: మీ అందరికీ బాగా నచ్చింది.
1: ఈ పాటలు ఆలకించి మేము ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటున్నాం.
0: చాలా సంతోషం అండి. మరి ఈరోజు ఏ పాట విందాం అనుకుంటున్నారు మీరు?
1: నా పేరు ఎం రమణయ్య, అనకాపల్లి జిల్లా ఎల్మంచిలియరే పెదపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
0: మీ పేరేంటండి, మళ్ళీ చెప్పండి.
1: ఎం రమణ.
0: రమణ. ఓకే, రమణ గారు చెప్పండి.
1: రాజక్రమ అదే లంకేశ్వర సినిమాలోను జువ్వుమని కొండగాలన్న సాంగ్ కావాలి మేడం.
0: తప్పకుండానండి, మీకోసం మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

పాటల పల్లకి ఫోనిన్ లైవ్ కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలో ఈ మధ్యాహ్నం 1:30 ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో ఆదాయ వనరులుగా వ్యవసాయ ఉప ఉత్పత్తులు ఉపయోగాలు ఈ అంశంపై గృహ విజ్ఞాన శాస్త్రవేత్త బి దివ్యసుధకారి ప్రసంగం వింటారు. 2:30 రామాయణంలో సుందరకాండ చెక్కభజన ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ గేదెల లక్ష్మీనారాయణ బృందం. అనంతర అంశంగా రామాయణంలో లవకుశ పాత్ర తప్పెటగుళ్ళు ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ పి కృష్ణారావు బృందం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ ప్రత్యేక కార్యక్రమం ముగింపు తర్వాత పాటల పల్లకి కొనసాగుతుంది.

ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. భారతదేశంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సమగ్ర గ్రామీణాభివృద్దిని లక్ష్యంగా పెట్టుకుని అమలు చేస్తున్న ఒక కీలకమైన పథకం ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పీఎంఏజీవై. భారత రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయస్ఫూర్తిని ఆచరణలోకి తీసుకురావటానికి రూపొందించిన ఈ కార్యక్రమం ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్దికి ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికగా నిలుస్తోంది. స్వాతంత్ర్యం తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ వాటిలో చాలా వరకు వ్యక్తిగత లబ్ధిదారులపై దృష్టి సారించాయి. అయితే ఒక గ్రామం మొత్తం సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ది చెందాలంటే సమగ్ర ప్రాంతీయ అభివృద్ది అవసరమనే భావనతో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన రూపుదిద్దుకుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర బలహీన వర్గాల విద్య, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ప్రోత్సహించాల్సిన బాధ్యత కలిగి ఉంది. అలాగే ఆర్టికల్ 38(2) ఆదాయ, హోదా, అవకాశాలు, సౌకర్యాల్లోని అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. ఈ రాజ్యాంగబద్ధ బాధ్యతల అమలుకు అనుగుణంగా 2009-10 సంవత్సరంలో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనను ప్రారంభించారు. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామాలను సమగ్ర అభివృద్ది ద్వారా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటం. ఈ పథకం 2009-10లో పైలట్ ప్రాతిపదికన ప్రారంభమైంది. గ్రామాల్లో మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, జీవనోపాధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఎంపిక చేసిన 1000 గ్రామాలను ఆయా రాష్ట ప్రభుత్వాలు ఆదర్శ గ్రామాలుగా ప్రకటించాయి. ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని 2014-15లో పథకాన్ని మరింత విస్తరించారు. మొదటి దశ విస్తరణలో అదనంగా 11 రాష్ట్రాల నుంచి 1500 గ్రామాలను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్లో 7 గ్రామాలు, అస్సాంలో 75, ఛత్తీస్గఢ్లో 175, జార్ఖండ్లో 100, హర్యానాలో 12, కర్ణాటకలో 201, మధ్యప్రదేశ్లో 327, ఒడిశాలో 175, పంజాబ్లో 162, తెలంగాణలో 6, ఉత్తరప్రదేశ్లో 260 గ్రామాలు ఈ పథకం పరిధిలోకి వచ్చాయి. ఎంపిక చేసిన గ్రామాల్లో అర్హత ప్రమాణాలను పరిశీలించిన తరువాత అనేక గ్రామాల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ఈ దశ ముగిసే నాటికి మొత్తం 1184 గ్రామాలు అధికారికంగా ఆదర్శ గ్రామాలుగా గుర్తింపు పొందాయి. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనలో అత్యంత ప్రత్యేకమైన అంశం సమన్వయ అభివృద్ది విధానం. గ్రామ అభివృద్దికి అవసరమైన అన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వాటి ప్రయోజనాలను గ్రామస్తులకు అందించడం ఈ విధానం ప్రధాన లక్ష్యం. ఉదాహరణకు గృహ నిర్మాణానికి ఒక పథకం, తాగునీటికి మరో పథకం, రహదారులకు ఇంకొక పథకం అమలవుతున్నా వాటన్నిటినీ ఒక సమగ్ర ప్రణాళికలో భాగంగా గ్రామ అభివృద్దికి వినియోగిస్తారు. అంతేకాకుండా ఇప్పటికే అమలులో ఉన్న పథకాల ద్వారా నెరవేరని అవసరాలను తీర్చడానికి గ్యాప్ ఫిల్లింగ్ నిధులను ఉపయోగిస్తారు. ప్రతి గ్రామానికి గరిష్టంగా 20 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని అందించి అభివృద్దిలో ఉన్న లోటుపాట్లను భర్తీ చేస్తారు. ఈ పథకాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 500 లేదా అంతకంటే ఎక్కువ జనాభా కలిగి అందులో 50% కంటే ఎక్కువ మంది షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు నివసిస్తున్న గ్రామాలను ఈ పథకం కింద ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ విధానం ద్వారా సుమారు 27,000 గ్రామాలను పథకం పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది భారత గ్రామీణాభివృద్ది చరిత్రలో అత్యంత పెద్ద సామాజిక న్యాయ కార్యక్రమాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. పథకం అమలులో భాగంగా గ్రామాల అభివృద్దిని కొలిచే విధంగా 10 ప్రధాన రంగాలను గుర్తించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం, పోషణ, సామాజిక భద్రత, గ్రామీణ రహదారులు, గృహ నిర్మాణం, విద్యుత్, స్వచ్ఛమైన ఇంధనం, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు, ఆర్థిక సమ్మిళితం, డిజిటలైజేషన్, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ది వంటి రంగాలు

0: ఇందులో ఉన్నాయి. ఈ రంగాలకు సంబంధించిన మొత్తం 50 సామాజిక ఆర్థిక సూచికలను రూపొందించారు. గ్రామాల్లో ఈ సూచికల ఆధారంగా ఉన్న లోటుపాట్లను గుర్తించి వాటిని పూర్తిగా తొలగించడమే పథకం లక్ష్యం. ఈ పథకం అమలులో అవసరాల అంచనా అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. గ్రామంలోని ప్రతి కుటుంబం పరిస్థితిని పరిశీలించి ఏ రంగంలో ఎంత అభివృద్ధి అవసరమో గుర్తిస్తారు. ఆ తరువాత ఆ అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు సమీకరించి అభివృద్ధి పనులు చేపడతారు. ఈ విధానం వల్ల నిధుల వినియోగం మరింత సమర్థవంతంగా ఉండటమే కాకుండా గ్రామ ప్రజల అసలు అవసరాలు తీర్చబడతాయి. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాదు. ఇది సామాజిక సమానత్వం, విద్యా పురోగతి, ఆరోగ్య భద్రత, ఆర్థిక సాధికారత, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, డిజిటల్ చేరిక వంటి విభిన్న అంశాలను సమగ్రంగా కలుపుకుని ముందుకు సాగే అభివృద్ధి నమూనా. గ్రామస్తుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు సామాజిక వివక్షను తగ్గించి సమాన అవకాశాలను అందించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూనే గ్రామాల రూపురేఖలను పూర్తిగా మారుస్తున్నాయి. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ పథకం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పరిధిలోని ఇలగనూరు గ్రామంలో విజయవంతంగా అమలవుతోంది. గ్రామ పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ తడి పొడి చెత్త సేకరణను ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా నిర్వహిస్తున్నారు. సచివాలయం సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్లు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచే చెత్త సేకరణ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాన్ని స్వచ్ఛగ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అందించిన 3 ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా గ్రామంలో ఇంటింటికి చెత్త సేకరణ జరుగుతోంది. ఈ కృషి ఫలితంగా ఇలగనూరు గ్రామం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన ఆదర్శ గ్రామాల జాబితాలో చోటు దక్కించుకుంది. తమ గ్రామం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని, ఎక్కడ చూసినా పరిశుభ్రత కనిపిస్తోందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద ఇలగనూరు గ్రామంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని తిరుపతి జిల్లా తొట్టంబేడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ సురేంద్రబాబు తెలిపారు. ఇంటింటికి తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తున్నామని, గ్రామాన్ని పూర్తిస్థాయి స్వచ్ఛగ్రామంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
1: ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన పథకంలో భాగంగా తొట్టంబేడు మండలం నుండి 3 గ్రామ పంచాయతీలు, కాసరం పంచాయతీలో రాంబట్టపు గ్రామానికి, కంచబల్ గ్రామానికి, ఇలనూరు గ్రామాలకు ఈ ఆటోలు మంజూరు అవడం జరిగింది. ఇవి ఎక్కడైతే షెడ్యూల్ కులాల పాపులేషన్ ఎక్కువ ఉంటుందో ఆ గ్రామాల్లో ఈ పథకం అనేది ఇంప్లిమెంట్లో ఉంది. ఈ గ్రామాలకు ఇచ్చినటువంటి ఈ ఆటోలను ఆ గ్రామ పంచాయతీలో ఉన్న పారిశుద్ధ్య మెరుగుదలకు ఉపయోగించాలి. గ్రామాల్లో ఉన్న చెత్త సేకరించి సమీపంలో ఉన్నటువంటి ఘనవ్యర్థ నిర్వహణ కేంద్రానికి పంపిణీ చేయడం, అక్కడ వర్మి ఎరువు కూడా ఇవి ఉపయోగించుకోవచ్చు. తద్వారా గ్రామ పంచాయతీ పరిశుభ్రంగా ఉంటాయని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇవి పంపిణీ చేస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో గ్రామ ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ తరఫున కోరుకుంటున్నాను.
0: ఇలగనూరు గ్రామస్థుడు అమర్నాథ్, గతంలో మా గ్రామంలో చెత్త సమస్య ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు ప్రతిరోజు ఇంటి వద్దకే వచ్చి చెత్తను సేకరిస్తున్నారని, గ్రామం చాలా పరిశుభ్రంగా మారిందని అన్నారు.
2: ఇలగనూరు గ్రామానికి భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గ్రామీణ ఆదర్శ పథకం కింద ఈ ఆటోలను ఇలగనూరు గ్రామానికి ఒక ఆటోని ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్వచ్ఛ భారత్ నినాదంతో మన మోడీ గారు ఈ ప్రభుత్వం ఈ యొక్క గ్రామాలను పరిశుభ్రంగా చేసేందుకు ఎంతో గాను ఇటువంటి వాహనాలను ఇస్తున్నారు. ఇది వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
0: ఈ ఎలక్ట్రిక్ ఆటోల వల్ల రోడ్లు, పరిశుభ్రత, పారిశుద్ధ్య సదుపాయాలు మెరుగుపడ్డాయని ఇలగనూరు గ్రామస్తులు వెంకయ్య తెలిపారు.
3: మా ఊర్లో పూర్వం తోపుడు రిక్షాల వల్ల చెత్త సేకరణ అనేది చాలా ఆలస్యమయ్యేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఆటోలు ఇచ్చి మా గ్రామంలో అభివృద్ధికి ఎంతో దోహదం చేసింది. కావున ఇలాంటి వినూత్న ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి చాలా ధన్యవాదాలు. ఈ ఆటోల వలన మా ఊరు పరిశుభ్రంగా ఉంటుంది. చాలా త్వరగా కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి దానికి చాలా చాలా ధన్యవాదాలు.
0: ఇలగనూరు గ్రామానికి చెందిన గ్రీన్ అంబాసిడర్ మునికృష్ణయ్య మాట్లాడుతూ, ఈ ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా సులభంగా ప్రతిరోజు ఉదయం గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి చెత్తను సేకరిస్తున్నామని చెప్పారు.
3: మా ఊర్లో పూర్వం తోపుడు రిక్షాల వల్ల చెత్త సేకరణ అనేది చాలా

0: ఆలస్యమయ్యేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఆటోలు ఇచ్చి మా గ్రామంలో అభివృద్ధికి ఎంతో దోహదం చేసింది. కావున ఇలాంటి వినూత్న ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి చాలా ధన్యవాదాలు. ఈ ఆటోల వలన మా ఊరు పరిశుభ్రంగా ఉంటుంది, చాలా త్వరగా కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, దానికి చాలా చాలా ధన్యవాదాలు.
1: ఇలగనూరు గ్రామస్తుడు మునికృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం గ్రామంలో ఎక్కడా చెత్త కనిపించడం లేదని, పిల్లలు పెద్దలు అందరూ పరిశుభ్రతపై శ్రద్ద చూపుతున్నారని చెప్పారు. ఈ అభివృద్ధి కొనసాగాలని కోరుకుంటున్నామని తెలిపారు.
2: చాలా ఇబ్బంది పడ్డారు తడి చెత్త పొడి చెత్త తీసుకోవడానికి. దాంట్లో భాగంగా PMAJY కింద మనకు ఈ యొక్క ఎలక్ట్రికల్ ఆటో అనేది ప్రపోజల్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రికల్ రావడం వల్ల తడి చెత్త పొడి చెత్త అనేది ఇమీడియట్ గా 6/7 కంపల్సరిగా తీసుకోబోతారు. గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఇలగనూరు గ్రామ పంచాయతీకి చేశారనే దానికి ధన్యవాదాలు తెలియజేస్తారు.
1: ఇలా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ద్వారా తిరుపతి జిల్లాలోని ఇలగనూరు గ్రామం పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు, ప్రజల జీవన ప్రమాణాల పరంగా ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంటూ ఇతర గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన భారతదేశంలో సామాజిక న్యాయాన్ని గ్రామీణాభివృద్దితో అనుసంధానించిన ఒక వినూత్న కార్యక్రమం. షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ది చేసి వాటిని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం ద్వారా సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ఈ పథకం బలమైన పునాది వేస్తోంది. గ్రామీణ భారత అభివృద్ది ప్రయాణంలో ఈ యోజన ఒక మైలురాయిగా నిలిచి అంత్యోదయ స్ఫూర్తిని సాకారం చేసే దిశగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన గ్రామీణ భారత అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కీలక కార్యక్రమాల్లో ఒకటిగా నిలుస్తోంది. గ్రామాల అవసరాలను గుర్తించి స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ది పనులను చేపట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ యోజన కృషి చేస్తోంది. అంతేకాకుండా గ్రామీణ సమాజంలో సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ది, స్వయం సమృద్ది వంటి లక్ష్యాలను సాధించేందుకు ఈ పథకం ఒక వేదికగా నిలుస్తోంది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయం, ప్రజాప్రతినిధుల చొరవ, స్థానిక సంస్థల సహకారం, ప్రజల భాగస్వామ్యం కలిసి పనిచేస్తే ఈ కార్యక్రమం మరింత ప్రభావవంతంగా అమలవుతుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ది ద్వారానే దేశ అభివృద్ది సాధ్యమనే భావనకు అనుగుణంగా ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ఒక ముఖ్యమైన ముందడుగా నిలుస్తోందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి తిరుపతి జిల్లా. వ్యాఖ్యానం కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరింతవరకు ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైంది విన్నారు. ఇప్పుడు పాటల పల్లెకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం కొనసాగుతుంది.

0: హలో,
1: హలో, నమస్కారం అమ్మా.
0: నమస్తే అండి.
1: నా పేరు కాకి అప్పారావు, చెంగల్గాపేట తుమ్మలపల్లి వారి వీధి.
0: ఓకేనండి.
1: మాకు రాణి రత్న ప్రభు చేస్తుంటే విన్నావా నోకాలమ్మ?
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది వినండి.
1: అలాగే.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి.
1: శ్రోతలను అందమైన పాటల పల్లకీలో విహరింపజేసే పాటల పల్లకీకి స్వాగతం అండి.
0: బాగుందండి మీరు చెప్పిన వాక్యాలు.
1: అది
0: చెప్పండి.
1: నువ్వు వస్తావని సినిమాలో పాటల పల్లకిపై ఊరేగే చిరగాలి అనే పాట కావాలండి.
0: అలాగేనండి. మీ పేరు చెప్పలేదు.
1: కాకినాడ రమణిపేక్ సిటీఓ కాలనీ నుంచి ములుకూరి వెంకట్ మాట్లాడుతున్నాను మేడం.
0: వెంకట్ గారు, మీకు ఇష్టమైన పాట వస్తుంది వినండి.
1: ధన్యవాదాలు.

0: హలో,
1: నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
0: నమస్తే అండి. శ్రీనివాస్ గారు
1: అవునండి.
0: చెప్పండి.
1: యువరాజు ఈ సూత్రం ఏనండి? అందగారు సంతకెళ్తే ఆ పాట కావాలండి.
0: ఏఎన్ఆర్ గారిది.
1: అవునండి.
0: మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: హైదరాబాద్ మైదీపట్నం అండి.
0: అలాగేనండి. శ్రీనివాస్ గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలండి.

0: హలో
1: హలో నమస్తే అండి.
0: నమస్తే అండి.
1: నాకు ముద్దుల కొడుకులోని దగాల చేసే దిగాల పడ్డ దసరా బుల్లోడు పాట కావాలి. మాది పద్మనాభ మండలం మధ్య విలేజ్ విశాఖ జిల్లా. నా పేరు రామ్. నా పేరు కొంటపోతు రామ్ నాయుడు.
0: రామ్ నాయుడు గారు, మీకు ఇష్టమైన పాట వస్తుంది, వినండి.
1: కాకప్ప సోంది మాది ఒక దగ్గరే, అక్కడ ఉండేవాళ్ళు వైజాగ్.
0: ఓకేనండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి.
1: అండి, గుడ్ మార్నింగ్.
0: చెప్పండి
1: మేడం గారు. నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళీనగర్ బాలబాల స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: కళ్యాణి గారు, రేడియో
1: బాగున్నాను మేడం గారు. ఆల్ ఇండియా రేడియో మా శ్రోతలు అందరికీ ఒక వరం మేడం గారు.
0: ధన్యవాదాలండి.
1: పాటలు విని ఎంజాయ్ చేస్తాం మేడం గారు.
0: పాటలు వింటూ మీ పనులు చేసుకోవచ్చు.
1: అవునండి, ఇప్పుడు వంట చేస్తే కాల్ చేశాను మేడం గారు. అయితే మాకు ప్రతిరోజు విందు భోజనమే మేడం గారు.
0: చెప్పండి.
1: అయితే ఈ సినిమా హేమ హేమిలో నువ్వంటే నాకెంతో ఇష్టం అని పాట వేయండి మేడం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు.
0: తప్పకుండానండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి ప్రతిరోజు.
1: తప్పకుండా మేడం గారు. మీరు లిఫ్ట్ చేయాలి కానీ.
0: నేను లిఫ్ట్ చేయడం కాదండి, మీకు లైన్ దొరకాలి.
1: సరే.

0: హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నేను కృష్ణరాజు రమణ్ మాట్లాడుతున్నానండి.
0: రమ గారు బాగున్నారా?
1: బాగున్నా అండి.
0: మా కార్యక్రమాలు వింటూ ఉంటారా?
1: చాలా వింటుంటాను, చాలా బాగా నచ్చుతాయండి.
0: నైస్
1: ప్రోగ్రామ్స్ అండి.
0: చెప్పండి.
1: ఓకే, అభినందన్ మూవీ నుంచి నాకు ప్రేమ ఎంత మధురం ప్రేరాలంత కథ పాట కావాలండి.
0: తప్పకుండా రమ్మగారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ సో మచ్.

0: హలో
1: హలో,
0: హలో చెప్పండి.
1: మాకు ముగ్గురు మనగల నుంచి పాస్ కావాలండి.
0: అలాగే వేస్తానండి. మీరు మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి.
1: కాకినాడ జిల్లా పరిషత్ అండి.
0: మీ పేరు
1: రాజు అండి, పేరు
0: రాజు.
1: పేరు రాజు.
0: ముగ్గురు మనగాళ్ళ నుంచి ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: అమ్మంటే మిరిసే మేఘం, కురిసే వానన పాట.
0: తప్పకుండా రాజుగారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు. అనకాపల్లి గౌడపాలి నుంచి మాట్లాడుతున్నానండి.
0: వెంకట్రావు గారు, మాకు
1: తోటగోడు సినిమా నుంచి నెరవేరు కలిసి మురుగున పరిచి చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం పాట వినిపించండి.
0: తప్పకుండానండి, ఘంటసాల గారి పాట.
1: అవునమ్మా, థ్యాంక్ యూ అమ్మా.
0: నమస్తే అండి.
1: నమస్తే అండి.

0: హలో
1: హలో
0: హలో చెప్పండి. నమస్తే అండి.
1: నమస్తే అండి, నా పేరు మార్కండేయ అండి.
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: బలపాలెం అండి.
0: ఏ సినిమా నుంచి పాట విందాం అనుకుంటున్నారు?
1: మెకానికల్ అండి.
0: చెప్పండి, మెకానికల్లో ఏ పాట?
1: గురువా గురువా గుర్రం మీకు గుర్రం అనే పాట.
0: తప్పకుండానండి, మీకోసం మీరు కొన్ని పాట వస్తుంది, వినండి.

చెప్పులేసి రచగొట్టు గురు గురు బోలో చిరు ఓణి గురు పట్టే చిరు ఆయ్ ప్రేమదాసు పోజు పెట్టి రెచ్చిపోన్న పూల రంగడల్లెక్కిలు గుర్రం ఎక్కిపోన్న చిరు చిరు క్యాహ్ గురు స్లోలీ చిరు సంపస్త గురు నాడు కట్టా ప్రేమ నగరు నేడు నీదే ఛాన్సు బ్రదరు అదిరిపోయే పిల్ల ఫికరు అరగ తీస్తా.

మీరు విన్న ఈ గీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట విన్నారు. చిత్రం అభినందన. వినబోతున్న గీతం గీతాంజలి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట.

బంగారు కోడి పెట్ట వచ్చనండి ఎప్పప్ప ఎప్పప్ప చంగారు చీర గుట్టు

వసంత కోకిల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. మధురిమ పాత తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. వినబోతున్న గీతం అల్లుడు పట్టిన భారతం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

అల్లుడు పట్టిన భరతం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటి విన్నారు. వినబోతున్న గీతం అల్లూరి సీతారామరాజు చిత్రం నుండి, పి సుశీల పాడిన పాట.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి అనంతరం ఆంగ్ల వార్త ప్రసారం ఉంటుంది.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే కనకలతా.

వినబోతున్న గీతం ఆజాద్ చిత్రం కోసం. హరిహరన్ మహాలక్ష్మి పాడిన ఈ పాటకు సంగీతం మణిశర్మ, సాహిత్యం సుద్దాల అశోక్ తేజ.

మధురి బా మధుమంజరి చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న గీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన ఈ పాట ఆది చిత్రం నుండి. సాహిత్యం చంద్రబోస్, సంగీతం మణిశర్మ.

మీరు ఇంతవరకు మధుమంజరి చిత్రగీతాలు విన్నారు. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్ జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరుదేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సులో నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రితో సంభాషించారు. అంతకుముందు గత ఏడాది నవంబర్లో జోహనెస్బర్గ్లో జరిగిన G20 సదస్సు సందర్భంగా కూడా ఇరుదేశాల నేతలు భేటీ అయ్యారు. ఇరుదేశాల భాగస్వామ్య వ్యూహాత్మక ప్రణాళికను ముందుకు నడిపించడంలో ఈ వార్షిక శిఖరాగ్ర సదస్సు అత్యంత కీలకమైంది. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పాత ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పథకం గత నెల 29వ తేదీన గెజిట్లో ప్రచురితం కావడంతో అధికారికంగా అమల్లోకి వచ్చింది. డిజిటల్ నిబంధనల అమలును బలోపేతం చేయడం, పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఖాతాల పోర్టబిలిటీని పెంచడం, ప్రావిడెంట్ ఫండ్ నిర్మాణాన్ని కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా మార్చడం ఈ కొత్త పథకం ముఖ్య ఉద్దేశం. కొత్త పథకం ప్రకారం ఉద్యోగి యాజమాన్యం చెల్లించాల్సిన తప్పనిసరి ఈపీఎఫ్ వాటాలో ఎటువంటి మార్పు లేదు. ఇరుపక్షాలు తమ వేతనంలో 12% చొప్పున సహకారాన్ని కొనసాగిస్తారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన కొన్ని నిర్దిష్ట సంస్థలకు మాత్రం ప్రస్తుతం ఉన్న 10% రేటు వర్తిస్తుంది. వైద్య చికిత్స, విద్య, వివాహం, గృహ నిర్మాణం, ఇతర నిర్దిష్ట అవసరాల కోసం సభ్యులు తమ నిధులను విత్డ్రా చేసుకునే నిబంధనలను ఈ పథకం నవీకరించింది. అయితే ఇది కనీస బ్యాలెన్స్ నిర్వహణ, ఇతర నిర్దేశిత షరతులకు లోబడి ఉంటుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రి జగన్నాథ్ చటోపాధ్యాయ, పాఠశాల విద్యాశాఖ మంత్రి దీపక్ బర్మన్తో చర్చలు జరిపారు. రాష్ట్రంలో కేంద్ర విద్యాశాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల విస్తరణ, అమలు, నిధుల కేటాయింపులపై ఈ చర్చలు సాగాయని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకాల్లో సమగ్ర శిక్ష కార్యక్రమం, ప్రధానమంత్రి ఉచితర్ శిక్ష అభియాన్, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ వంటివి ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రస్తుతం పీఎంశ్రీ పాఠశాలల నెట్వర్క్ లేని బ్లాకులకు, అలాగే పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఈ పథకాన్ని విస్తరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం 2020 సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ ఇద్దరు మంత్రులకు హామీ ఇచ్చినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎన్ఈపీ విజన్కు అనుగుణంగా రాష్ట్రంలోని విద్యారంగాన్ని పునరుద్ధరించడానికి కేంద్ర విద్యాశాఖ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భవిష్యత్తులో డెంగ్యూ కేసులు పెరిగే అవకాశాలను ముందుగానే అంచనా వేసి వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపల్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న ఢిల్లీలో డెంగ్యూ నివారణ సన్నద్ధతపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ నడ్డా, అవగాహన నివారణ చర్యల్లో వార్డు కమిషనర్లు, ప్రజాప్రతినిధులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లను భాగస్వాములను చేయాలని రాష్ట్రాలను కోరారు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీ పరిధిలో ఉన్న జాతీయ డెంగ్యూ పరిస్థితి, తీసుకుంటున్న ముందస్తు నివారణ చర్యల గురించి ఈ సమావేశంలో ఆరోగ్యమంత్రికి అధికారులు వివరంగా తెలియజేశారు. ఢిల్లీలో ప్రతి ఏటా శీతాకాలంలో వచ్చే వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీ ప్రభుత్వం ఒక శాశ్వత వింటర్ పొల్యూషన్ మాస్టర్ ప్లాన్ను

ఖరారు చేసింది. ఇది ప్రతి సంవత్సరం నవంబర్ 1 నుండి ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ఈ కొత్త విధానం ప్రస్తుతం ఉన్న కాలుష్య నియంత్రణ చర్యలన్నింటినీ ఒకే నియమావళి కిందకు తీసుకొస్తుందని, దీనివల్ల ప్రతి శీతాకాలంలో విడివిడిగా ఉత్తర్వులు జారీ చేయవలసిన అవసరం లేకుండా సకాలంలో నిబంధనలు అమలు చేయడానికి వీలవుతుందని తెలిపారు. మధ్యవర్తి ద్వారా ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న పరోక్ష చర్చలు నిన్న దోహాలో ముగిశాయి. ఈ నెల 9వ తేదీన జరగనున్న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియ

0: నిబంధనలు అమలు చేయడానికి వీలవుతుందని తెలిపారు. మధ్యవర్తి ద్వారా ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న పరోక్ష చర్చలు నిన్న దోహాలో ముగిశాయి. ఈ నెల 9వ తేదీన జరగనున్న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల అనంతరం చర్చలను కొనసాగించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయని ఖతార్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ మీడియాతో మాట్లాడుతూ దోహా చర్చలు పురోగమిస్తున్నాయని, ఇప్పటికే సాంకేతికత స్థాయి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తదుపరి దశ చర్చలు ఇరాన్ అణు కార్యక్రమంపై దృష్టి సారిస్తాయని, ఇటీవలి అమెరికా సైనిక చర్య తర్వాత తాము ఈ చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. 14 అంశాల అవగాహన ఒప్పందం అమలుపైననే ప్రధానంగా చర్చలు సాగాయని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజం ఘరీబాబాది తెలియజేశారు. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అంతటా విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, సౌరాష్ట్ర, కచ్, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి, ఈ విజయంతో బెల్జియం రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. మరో మ్యాచ్లో అమెరికా రౌండ్ ఆఫ్ 32లో బోస్నియా హెర్జగోవినాను 2-0 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16లో అమెరికా జట్టు బెల్జియంతో తలపడుతుంది. నిన్న రాత్రి అట్లాంటాలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-1 తేడాతో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను ఓడించింది. ఈ నెల 6న జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు మెక్సికోతో తలపడుతుంది. మెక్సికో సిటీలో జరిగిన మరో రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో మెక్సికో 2-0 తేడాతో ఈక్వడార్ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో, కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చిత్రగీతాలు వింటారు.

ఒక్కడు చిత్రం కోసం. మల్లికార్జున్ పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

గణేష్ పాత్రో సాహిత్యానికి ఇళయరాజా సంగీతాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి ఈ పాట నిర్ణయం చిత్రం నుండి.

0: FM.
1: వినబోతున్న గీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు గణేష్ చిత్రం నుండి. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం మణిశర్మ.

చిత్ర గీతాలు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తర్వాత వినబోతున్న గీతం అల్లుడు సీను చిత్రం నుండి. కార్తీక్ హరిని పాడిన పాట వింటారు. సాహిత్యం భాస్కర్ పట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

తరువాత వినబోతున్న గీతం మా అన్నయ్య చిత్రం నుండి. ఉన్నికృష్ణన్, కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

గీతాలు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తర్వాత వినబోతున్న గీతం అర్జున్ రెడ్డి చిత్రం కోసం సమీర భరద్వాజ్ పాడిన ఈ పాటకు సాహిత్యం శ్రేష్ట, సంగీతం రాధన్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. వీబీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో అధికారికంగా ఈరోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర 2047 ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై నిర్వహించే రాష్టస్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ వర్షపు నీటి సంరక్షణకు కృషి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, అజీవికా మిషన్ గ్రామీణ్, వీబీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వీబీజీ రామ్జీ ప్రోత్సాహక గీతాన్ని, పథకం సమాచార సంచికను, పోర్టల్ను ఆవిష్కరించారు. లబ్దిదారులకు రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేశారు.

0: అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ బీబీజీ రామ్జీ యోజన ద్వారా గ్రామీణ పేదలకు మరింత ఉపాధి భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో 100 రోజుల ఉపాధి ఉండగా బీబీజీ రామ్జీ పథకం కింద శ్రామికులకు 125 రోజుల ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ
1: आज विकसित भारत जी राम जी योजना लागू हो रही है, ऐसी कृपा की वर्षा कीजिए कि हमारा कोई गरीब मजदूर बिना काम के ना रहे, हर हाथ को काम, हर पेट को रोटी, कोई गरीब बिना काम के ना रहे, इसके लिए ये योजना आई है। विकसित भारत जी राम जी योजना में मनरेगा में केवल 100 दिन रोजगार मिलता था, विकसित भारत जी राम जी योजना में पूरे 125 दिन मजदूर को रोजगार मिलेगा।
0: ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
2: ఇంత మునుపు నరేగా రాయలసీమ నుంచే ప్రారంభించారు, ఈ రోజు మెరుగైన మెరుగులు తీసుకొచ్చి జీరామ్జీ పథకాన్ని తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా, వికసిత్ భారత్ దిశగా అభివృద్ధి అవుతున్నాం. ఎవ్వరికి అనుమానం అవసరం లేదు, భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది, అందుకు జీరామ్జీ ఉపయోగపడుతుంది.
0: కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనకు పరిపాలనలో ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై రాష్టస్థాయి మేధో సదస్సు ఈరోజు రేపు తిరుపతిలో జరగనుంది. రాష్ట ప్రభుత్వ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ 2 రోజుల కార్యశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం ప్రారంభించి స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు అవసరమైన కార్యాచరణపై ప్రసంగిస్తారు. ఈ సదస్సులో డేటా ఆధారిత పాలన, ప్రణాళికా విధానాలు, శాఖల మధ్య సమన్వయం, ఫలితాల ఆధారిత పరిపాలన, అభివృద్ది లక్ష్యాల పర్యవేక్షణ వంటి అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు, నీతి ఆయోగ్ గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో పాటు రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈరోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో సమావేశమై రాష్టంలో కొత్త విమానాశ్రయాల పురోగతి, అనుమతులు, విమాన మార్గాల విస్తరణ, విమానయాన శిక్షణా సంస్థల క్లస్టర్ అభివృద్ది, వాటర్ ఏరోడ్రోమ్లు, హెలిపోర్టులు ఏర్పాటుపై చర్చించనున్నారు. రేపు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా దుగ్గరాజపట్నం పోర్టుల అనుసంధాన రహదారులు, అంతర్గత జలమార్గాల అభివృద్ది, 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల నిర్మాణం, మారిటైమ్ రంగంలో రాష్ట అభివృద్ది అవకాశాలు, కేంద్ర సహకారంపై చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు ఈరోజు దర్శించుకున్నారు. రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, సమృద్దిగా వర్షాలు కురవాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి వర్షపాతం కీలకమని, ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు కృషి చేయాలని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
3: మన దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా ఈ సంవత్సరం మంచి వర్షాలు రావాలని, ప్రజలకు ఏ కష్టం రాకుండా చూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రజలను కూడా కోరేది ఒకటే, పడ్డటువంటి ప్రతి నీటి చుక్క వృధా పోకుండా దాన్ని కాపాడుకోవాలి. ప్రతి నీటి చుక్కను ఒదిసి పట్టుకుని దాన్ని కాపాడుకుంటేనే ఈ కష్టకాలంలో ప్రజలకు తాగునీరు గాని, సాగునీరు గాని, మరి ప్రకృతి వైపరీత్యాలకు గాని ఇబ్బంది లేకుండా మనకు ముందుకెళ్తామని మనం చేస్తాం.
0: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ విబీజీ రామ్జీ పథకం గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన ఉపాధి కల్పిస్తుందని రాష్ట మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం అరవకూరు గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రారంభ విబీజీ

0: రామ్జీ కార్యక్రమంలో రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, వీబీజీ రామ్జీ పథకం ద్వారా అర్హులైన లబ్దిదారులకు 125 రోజుల వేతన ఉపాధి కల్పిస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, ఉపాధితో పాటు గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ది, జల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ పరిరక్షణకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామీణ ఉపాధి రంగంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ అమలుతో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహించిన పార్టీ రాష్ట పదాధికారులు, జిల్లా అధ్యకులు, ఇన్ఛార్జీల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వీబీజీ రామ్జీ పథకం అమల్లోకి రావడం హర్షణీయమని అన్నారు. గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని మెరుగు చేయడంతో పాటు మౌలిక వసతుల అభివృద్దికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో నూతన కోర్సులను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఐటీ రంగంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచే లక్ష్యంతో పలు కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ కోర్సుల్లో శిక్షణ పొందే విద్యార్థులకు వేతనంతో పాటు శ్రీసిటీలోని పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. విజయవాడలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న క్రాంతిక్ కుమార్ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా క్రాంతిక్ కుమార్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని శాంతి భద్రతల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రాంతిక్ కుమార్ మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కోరారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ,
1: అన్ని రకాలుగా అన్నకు తోడుగా పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది. అన్ని రకాలుగా కూడా ఈ కేసుకు సంబంధించి లీగల్ ఎయిడ్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా కూడా తోడుగా ఈ కుటుంబానికి ఉంటాం. ఖచ్చితంగా న్యాయం జరిగే దిశగా కోర్టుల మీద ఖచ్చితంగా ఒత్తిడి కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వీబీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో అధికారికంగా ఈరోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర 2047 ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై నిర్వహించే రాష్టస్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ వర్షపు నీటి సంరక్షణకు కృషి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బు?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
3: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
3: ఆర్బిఐ అంటుంది
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను

బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
4: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
3: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
4: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
3: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పిఎస్ సంచయ్తో.
5: ముత్యాల ముంగిళ్ళు.

0: ఈనాటి ముత్యాల ముంగిళ్ళు కార్యక్రమంలో ఆదాయ వనరులుగా వ్యవసాయ ఉప ఉత్పత్తులు ఉపయోగాలు ఈ అంశం గురించి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి బి దివ్యసుధా గారి ప్రసంగం వింటారు.
1: భారతదేశంలో వ్యవసాయ ఉప ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యర్థాలను తగ్గించి అదనపు విలువలను జోడించడం ఎంతో అవసరం. ఆదాయ వనరులుగా ఉపయోగించుకునే రైతు ఎన్నో రకాల విలువ ఆధారిత ఉత్పత్తుల్ని తయారు చేసుకోవచ్చు. అయితే వ్యవసాయ ఉప ఉత్పత్తుల్ని ప్రాసెస్ చేయడం ద్వారా వాటి పోషక విలువల్ని మనం పెంపొందించవచ్చు. అంతేకాకుండా వాటి ఉపయోగాల్ని వివరించవచ్చు. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువలను జోడించే సాంకేతిక విధానాలపై పరిశోధనలు చేస్తున్నాం. ఇది ముఖ్యంగా గ్రామీణ మహిళలకు పరిశ్రమలుగా ఏర్పరచుకొని కొన్ని ఆహార భద్రత మరియు ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆదాయ వనరులు అంటే ఏంటి? సో వాటి వల్ల మనం ఎలాంటి ఉప ఉత్పత్తులు అనేవి తయారు చేసుకోవచ్చు? ప్రధాన పంటలతో పాటు వ్యవసాయంలో పొందే అనేక ఇతర ఉత్పత్తుల్ని ఉప ఉత్పత్తులు అంటారు. ఇవి ఆహారం అవ్వచ్చు, పశుగ్రాసం అవ్వచ్చు, ఇంధనం, పారిశ్రామిక ఉత్పత్తులు అవ్వచ్చు. వీటిని ఆదాయ వనరులుగా వ్యవసాయ ఉత్పత్తులు అని అంటారు. సాధారణంగా వ్యవసాయ ఉప

ఉత్పత్తులనేవి పంట అవశేషాలు, పండ్లు మరియు కూరగాయల యొక్క వ్యర్థాలు, ఇతర అవశేషాల వల్ల కూడా మనం ఉత్పత్తి చేసుకోవచ్చు. అయితే పంట అవశేషాలంటే ఏంటి? గోధుమ, వరి, చెరకు, మొక్కజొన్న వంటి పంట తోటల ద్వారా మిగిలే కాండం, ఆకులు, వేళ్ళు, వాటి యొక్క తొక్కలు, కొబ్బరికాయ యొక్క పీచు, వేరుశనగ తొక్కలు, పత్తి విత్తనాలు, వీటన్నిటినీ కూడా మనం పంట అవశేషాలుగా పరిగణించవచ్చు. అయితే ఇదే కాకుండా వరద ముంపుకు గురైన వరిని ఉపయోగించి విలువైన ఆహార పదార్థాలను కూడా తయారు చేసుకోవచ్చు. పండ్లు మరియు కూరగాయల యొక్క వ్యర్థాలు చూసుకుంటే పండ్లు మరియు కూరగాయల యొక్క తొక్కలు, గింజలు, గుజ్జు వంటి వాటిని కూడా ఆ వ్యర్థాలను కూడా మనం వినియోగించుకొని విలువ ఆధారిత ఉత్పత్తులనే మనం తయారు చేసుకోవచ్చు. ఇతర అవశేషాలు అంటే పశువుల యొక్క పేడ, ఎముకలు, చర్మం, వీటి ద్వారా కూడా కొన్ని ఆధారిత ఉత్పత్తులు అనేవి తయారు చేసుకోవచ్చు.

కూడా మనం వినియోగించుకొని విలువ ఆధారిత ఉత్పత్తులని మనం తయారు చేసుకోవచ్చు. ఇతర అవశేషాలు అంటే పశువుల యొక్క పేడ, ఎముకలు, చర్మం, వీటి ద్వారా కూడా కొన్ని ఆధారిత ఉత్పత్తులు అనేవి తయారు చేసుకోవచ్చు. వ్యవసాయ ఉత్పత్తుల కోసం విలువను జోడించే సాంకేతిక పద్ధతులు, వాటి యొక్క ఉపయోగాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధాన్యాలు. ధాన్యాలు అంటే వరి బియ్యంలో అదనపు విలువ గల ఉప ఉత్పత్తులు. అంటే ఇప్పుడు ఏవైతే వరి బియ్యం ఉందో వాటిని మనం ఏ రకమైన ఉప ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు అనుకుంటే, బొరుగులు, అటుకులు, మురుకులు, చక్కినాలు, సేమియా రైస్, ఎక్స్క్రూడెడ్ స్నాక్స్, అంటే కొన్ని రకాల స్నాక్స్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఇందులో మరొకటి చిరుధాన్యాలు. చిరుధాన్యాలు అంటే ధాన్యాలు మన ప్రధాన ఆహార పంట, వరి, గోధుమ లాంటివి. వీటిని పెద్ద గింజలు అంటారు. వీటిని మనం ధాన్యాలు అంటాం. చిన్న గింజలపు ఆహార పంటలు అంటే చిరుధాన్యాలు అంటాం. చిరుధాన్యాల్లో ముఖ్యమైనవి జొన్న, సజ్జ, రాగి, కొర్రలు మొదలైనవి. కొన్ని చిరుధాన్యాలు పంటలు ప్రస్తుతం ఎక్కువ సాగులో లేకపోవటం వల్ల చాలామందికి తెలియవు. అయితే అవి ఏంటి అని అనుకుంటే సాములు, ఆరికలు, వరిగలు మరియు ఊదలు. అయితే ఈ చిరుధాన్యాలతో వివిధ పౌష్టిక మరియు రుచికరమైన వంటలను మనం తయారు చేసుకోవచ్చు. శరీర ఆరోగ్యానికి, పిల్లల ఎదుగుదలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు కావలసిన సూక్ష్మ పోషకాలని చిరుధాన్యాల్లో అందించవచ్చు. అయితే చిరుధాన్యాలని ప్రతిరోజు ఏదో ఒక రూపంలో రోజూ వారి ఆహారంలో చేర్చుకుంటే చాలా మంచిది. అయితే ఈ చిరుధాన్యాలతో మనం ఎలాంటి ఉత్పత్తులు అనేవి తయారు చేసుకోవచ్చు? రాగి రొట్టె, రాగి సంగటి, రాగి జావ, రాగి కిచిడి, రాగి ఇడ్లీ, అలాగే చిరుధాన్యాలతో లడ్డు, జొన్న ఇడ్లీ, జొన్న ఉప్మా, జొన్న బిస్కెట్లు, జొన్న దోశలు. ఈ విధంగా అన్ని రకాల చిరుధాన్యాలతో కూడా మనం ఉప ఉత్పత్తులు అనేవి తయారు చేసుకోవచ్చు. చిరుధాన్యాలు వాడటం వల్ల ప్రయోజనం ఏంటి? అసలు చిరుధాన్యాలు తింటే మనకి ఏం ఉపయోగం అని మనం తెలుసుకోవాలనుకుంటే, రక్తహీనతను తగ్గించవచ్చు, ఎముకల యొక్క వృద్ధికి ఉపయోగపడుతుంది, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం, గ్లూకోజ్ స్థాయిని తగ్గించడం, స్థూలకాయాన్ని నివారించడం, ఇవి మనకి చిరుధాన్యాలు తీసుకోవటం వల్ల వీటిని మనం అదుపులో ఉంచుకోవచ్చు. ఈ చిరుధాన్యాలను ఆహారంతో పాటుగా పొందపరచడం ద్వారా రక్తపోటు, గుండె బలహీనత, కాలే సంబంధిత వ్యాధులు, సూక్ష్మ పోషకాల లోపాన్ని సమర్థవంతంగా నివారించవచ్చు. అదే ఈ చిరుధాన్యాలని, రాగులని మొలకెత్తించి తీసుకోవటం వల్ల దీంట్లో విటమిన్ సి కూడా కలిసి మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం అనేది అవుతుంది. వీటిలో బి కాంప్లెక్స్ విటమిన్లు, నియాసిన్, పెరడాక్సిన్, ఫోలిక్ యాసిడ్ లభిస్తాయి. ఒక కప్పు చిరుధాన్యాల నుండి సుమారుగా ఒక రోజుకు అవసరమయ్యే మ్యాంగనీస్, ట్రిప్టోఫాన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లభిస్తాయి. ఇవి మనకి శరీరానికి చాలా ఉపయోగపడతాయి. ఇంకా పప్పు దినుసులు. వ్యవసాయ వనరుల్లో మనకి పప్పు దినుసులు ఒకటి. పెసలు, శనగలు, గుగ్గుళ్ళు మొదలైన పప్పు దినుసులు. వీటిని మొలకెత్తించి మాటు మిశ్రమంతో కలిపి అనుబంధ ఆహారంగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా పప్పు దినుసుల్ని ప్రోటీన్ రిచ్ అంటే మాంసం కృత్తులు ఉన్న వాటితో పోలుస్తాం. వీటి నుంచి మనం అనేక రకాల పొళ్ళు, సాంబార్ పొడి, రసం పొడి, కందిపొడి, రకరకాల పప్పుల పొడులు అనేవి మనం తయారు చేసుకోవచ్చు. అలాగే సోయా చిక్కుళ్ళు. మామూలుగా సోయా చిక్కుళ్ళు తినడానికి అంతగా ఇష్టపడం. ఎందుకు అంటే చిరుచేదు ఉంటుంది, చిన్న వాసన వస్తుంది కాబట్టి తినడానికి మనం ఇష్టపడం. మామూలుగా ఈ సోయా చిక్కుళ్ళలో ఎక్కువ మాంసం కృత్తులు అనేవి ఉండడం జరుగుతుంది. అయితే ఈ సోయా చిక్కుళ్ళు తినాలి అనుకుంటే వండేటప్పుడు చిన్న చిట్కా, 12 గంటలు ఈ సోయా చిక్కుళ్ళను నానబెట్టుకొని పైన ఉన్న పొట్టు తీసేసి మరిగే నీటిలో 15 నిమిషాలు ఉంచి తర్వాత ఎండబెట్టుకొని వాటిని వాడుకోవటం వల్ల చిరుచోది పోయి చిక్కుడు యొక్క వాసన కూడా తగ్గించి మనం దాన్ని ప్రశాంతంగా తినవచ్చు. సోయా గింజలతో రకరకాల విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. సోయా గింజలతో పాలు, పన్నీరు, లడ్డు, అలాగే టోఫు, అలాగే కొన్ని రకాల స్నాక్స్ అనేది తయారు చేసుకోవచ్చు. సోయాబీన్లో ఎక్కువ ప్రోటీన్ ఉండటం వల్ల దీని వాసన కానీ రుచికరలు కానీ ఎక్కువ మందికి పడదు. అయితే దీన్ని మనం కొన్ని ఆహార పదార్థాల్లో చేర్చడం ద్వారా ఒక మంచి విలువ ఆధారిత ఉత్పత్తులని తయారు చేసుకోవచ్చు. సోయాబీన్ మిల్లెట్ ఇడ్లీ మిక్స్,
తయారు

సోయాబీన్ మిల్లెట్ ఇడ్లీ మిక్సీని మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు? మినపప్పు, సామలు, సోయాబీన్ పిండి, ఇడ్లీ రవ్వ, పెరుగు, ఉప్పు, ఈ పదార్థాలన్నీ మిక్స్ చేసుకొని మన ఇడ్లీల రూపంలో పెట్టుకుంటే మనకి ఇడ్లీలు అనేవి తయారవుతుంది. వీటిని మనం తీసుకోవటం వల్ల ప్రోటీన్, మినరల్స్, విటమిన్స్, అన్ని రకాల మూల పోషకాలన్నీ కూడా మన శరీరానికి అందుతాయి. చెరుకు నుంచి బెల్లాన్ని తయారు చేస్తారు, ఈ విషయం మనందరికీ తెలిసిందే. అదే బెల్లం నుంచి వివిధ రకాల విలువ ఆధారిత ఉత్పత్తుల్ని తయారు చేసుకోవచ్చు. బెల్లాన్ని ఉపయోగించి చాక్లెట్ కుకీస్, జెల్లీస్, హల్వా, అల్లం ఉసిరి సోంపులతో మౌత్ ఫ్రెషనర్సు తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా బెల్లంతో చేసిన కాఫీ రీమిక్స్, చెరుకు రసంతో చేసిన జెల్లీలు, బెల్లం మరియు చిరుధాన్యాలతో చేసిన న్యూట్రీబార్, బెల్లం తేనె, ఈ విధంగా ఎన్నో రకాల విలువ ఆధారిత ఉత్పత్తులు అనేది మనం తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ చెరుకు పిప్పుతో బ్రికేటింగ్ టెక్నాలజీని ఉపయోగించి బ్రిక్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి వంట చెరుకుగా ఉపయోగించుకోవచ్చు. అలాగే వీటితో మనం ఈ చెరుకు పిప్పుతో పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్ వంటివి కూడా మనం తయారు చేసుకోవచ్చు. తర్వాత నూనె గింజలు. నూనె గింజలు మనకి తెలిసినవే, మన దగ్గర బాగా పండినవి, మనకి బాగా అవసరమైనవి. నూనె గింజలు అనగానే ఎన్నో రకాల నూనె గింజలు అనేవి మనకు తెలుసు, కానీ వాటిల్లో మనం బాగా ఎక్కువగా ఉపయోగించేవి వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు పువ్వులు, కొబ్బరి, అవిసె గింజలు, ఆవు నూనె మొదలైనవి చాలా రకాలు ఉన్నాయి. అయితే వీటిల్లో రకరకాల విలువ ఆధారిత ఉత్పత్తులు అనేవి మనం తయారు చేసుకోవచ్చు. వేరుశనగతో వేరుశనగ బర్ఫీలు చేసుకోవచ్చు, వేరుశనగ లడ్డూలు చేసుకోవచ్చు, సలిపిండి, హల్వా, చిక్కీ మొదలైనవి తయారు చేసుకోవచ్చు. ఈ పదార్థాలన్నీ నూనె గింజలతో మనం తయారు చేసుకోవచ్చు. నూనె గింజల్లో వివిధ రకాల ఉప ఉత్పత్తులు మనం తయారు చేసుకొని వాటిని మనం తీసుకోవటం వల్ల మనకు కావలసిన విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా మనకి అందుతాయి. అయితే ఎక్కువగా అవిసె గింజలు అనేది బాగా ప్రాచుర్యంలో ఉంది. వాటిని మనం ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటాము. ఇందులో ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో అత్యధికంగా ఇనుము మరియు కాల్షియం అనేవి ఎక్కువగా ఉంటాయి. తర్వాత పండ్లు, కూరగాయలు. ఇంకా పండ్లతో అనేక రకాల విలువ ఆధారిత ఉత్పత్తులు చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు, ఎందుకంటే అవి మంచి వాసన, మంచి రుచిని కలిగి ఉంటాయి. అందువలన వీటిని చాలా రకాల విలువ ఆధారిత ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ పండ్లలో ఎక్కువగా ఖనిజ లవణాలు మరియు విటమిన్స్, పీచు ఎక్కువగా ఉంటాయి. మన రాష్ట్రంలో మామిడి, అరటి, జామ, దానిమ్మ, ద్రాక్ష, నిమ్మ, పనస, జీడి మామిడి వంటి పండ్లు విస్తారంగా పండుతాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో చూసుకుంటే జీడి గింజల ఉత్పత్తి కొరకు మాత్రమే జీడి పంటని కొనసాగిస్తారు. కానీ జీడి గింజ కంటే 8 నుంచి 10 రెట్లు పరిమాణంలో ఉన్న జీడి మామిడి పండు మాత్రం వ్యర్థంగా తోటల్లోనే మిగిలిపోతుంది. సుమారుగా 40 లక్షల టన్నుల జీడి మామిడి పండు తోటల్లో వృధా అవుతుంది. మంచి రంగు పరిమాణం కలిగి ఉన్నప్పటికీ ఘాటైన వాసన కలిగి ఉండటం వల్ల దీన్ని తినగానే మనకి గొంతులో ఒక విధమైన జీరా కలిగించే గుణం, అంటే కొంచెం దురద పుట్టించేలాగా ఉంటుందన్నమాట. అందువల్ల ఈ పండును మనం తినడానికి నిరాకరిస్తాం. ఈ జీడి మామిడి పండులో లభ్యమయ్యే విటమిన్ సి ఉంటుంది కదా, ఈ విటమిన్ సి అనేది నిమ్మ జాతుల కంటే 4 నుంచి 5 రెట్లు ఎక్కువ అధికంగా ఉంటుంది. జీడి మామిడి పండు పంట కోత అనంతరం పిక్కలను తీసివేసి పండ్లని మంచి నీటిలో 2 నుంచి 3 సార్లు బాగా కడిగి తర్వాత ప్రాసెసింగ్కి వినియోగించుకోవాలి. కేవలం ప్రాసెసింగ్ స్టెయిన్లెస్ స్టీల్ లేదా ప్లాస్టిక్ పాత్రల్లో మాత్రమే ఉపయోగించాలి. ప్రాసెసింగ్లో ఇనుప, రాగి పాత్రలు వాడకూడదు. పండు రాలిన వెంటనే ప్రాసెసింగ్ చేయడం ఉత్తమం. పండు చెట్టు నుంచి సేకరించి తర్వాత 15 నుంచి 17 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద రీఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే పండు మనకి 10 నుంచి 13 రోజుల వరకు నిల్వ ఉంటుంది. జనరల్గా మనకి జీడి పండు కట్ చేసిన 1 గంట తర్వాత కొంచెం నలిగిపోయినట్లు అవటం, మెత్తగా అయిపోవడం, వాటర్ కారేయటం, ఇట్లా అంత సెన్సిటివ్గా ఉంటుంది పండు. అదే మనం ఈ పండును శుభ్రంగా వాష్ చేసుకొని 15 నుంచి 17 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 నుంచి 13 రోజుల వరకు మనకి మీ పండుని నిల్వ ఉంచుకోవచ్చు. అదే అతి శీతల దిశలో నిల్వ ఉంచితే సంవత్సరం పొడుగునా ఈ పండును మనం నిల్వ చేసుకోవచ్చు. నిల్వ చేసుకొని వీటితో విలువ ఆధారిత ఉత్పత్తులు చాలా

తయారు చేసుకోవచ్చు. కుళ్ళిన పండ్లు ప్రాసెసింగ్కి పనికిరావు. ఈ జీడి మామిడి పండుతో చాలా రకాల విలువ ఆధార పదార్థాలు మనం తయారు చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. అయితే అవి ఏంటి? జీడి మామిడి జ్యూస్, జీడి మామిడితో ఆవకాయ క్యాండీ, జీడి మామిడితో మిక్స్డ్ ఫ్రూట్ జామ్ మొదలైన విలువ ఆధారిత ఉత్పత్తులను అనేది మనం తయారు చేసుకోవచ్చు. అలాగే టమాటో, టమాటో మనకి సీజన్లో చాలా తక్కువ రేటుకు దొరుకుతాయి. ఒక్కొక్కసారి మనం చాలా ఎక్కువ రేటు పెట్టి కొంటూ ఉంటాం. అలాంటప్పుడు ఈ టమాటాలతో కొన్ని ఉప ఉత్పత్తులు తయారు చేసుకోవటం వల్ల రేటు ఎక్కువ ఉన్నప్పుడు మనం వాటిని వాడుకోవచ్చు. దీనివల్ల కొంతవరకు ఆర్థికంగా లబ్ధి పొందుతాము. ఉదాహరణ టమాటా ప్యూరీ, టమాటా పౌడర్, టమాటా జామ్, టమాటా కెచప్, టమాటా పచ్చడి, గుజ్జు, టాఫీ, ఒరుగులు, కొన్ని రకాల విలువ ఆధారిత ఉత్పత్తులు అనేవి మనం తయారు చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ చింతపండు. చింతపండు గుజ్జుతో మనం ఇతర పండ్లతో కలిపి శీతల పానీయాలు మరియు కాఫీలు, చాక్లెట్లు తయారు చేసుకోవచ్చు. అలాగే బొప్పాయి. బొప్పాయి కూడా మనకి చాలా ఎక్కువగా మన ప్రాంతాల్లో పండిస్తున్నాం. అయితే బొప్పాయి పండును పండుగానే తీసుకుంటాం. ఒక్కొక్కసారి మిగిలిపోయిన పండ్లని ఏం చేయాలో తెలియక వాటిని సగం రేట్కి ఇచ్చేయటం, కొన్ని వాటిని వచ్చేసి మనం అక్కడే పడేయటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ బొప్పాయి పండ్లను మనం వీటితో కూడా కొన్ని విలువ ఆధారిత ఉత్పత్తులు అనేవి తయారు చేసుకోవచ్చు. బొప్పాయి జామ్, బొప్పాయి టాఫీ, బొప్పాయి ఫ్రూటీ ఫ్రూటీస్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు బొప్పాయి తోట వర్షాల కారణంగా విరిగిపోవటం, పడిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు పంట వృధా అయిపోతుంది కాబట్టి నష్టం వాటిల్లుతుంది కాబట్టి అలాంటప్పుడు మనం ఈ పచ్చి బొప్పాయికాయతో బొప్పాయి పౌడరు, అలాగే బొప్పాయితో ట్రూటీ ఫ్రూటీస్, అలాగే చాక్లెట్స్ ఇలాంటివి తయారు చేసుకుని బేకరీలకి అందించుకోవచ్చు. అలాగే పుచ్చకాయ, పుచ్చకాయ తొక్కతో నిల్వ పచ్చడి, క్యాండీలు, టాఫీలు, ట్రూటీ ఫ్రూటీలు, వడియాలు తయారు చేసుకోవచ్చు. సో ఇలా అనేక రకాల పండ్లతో మనం వివిధ రకాల విలువ ఆధారిత ఉత్పత్తులు మనం తయారు చేసుకోవచ్చు. అయితే ఈ పండ్లు పచ్చళ్ళు కానీ జాములు కానీ ఇలాంటివి చేసుకోవాలంటే 2-3 నెలలకైతే నిమ్మకాయ రసం వేసుకొని మనం నిల్వ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదు సంవత్సరం పొడుగునా కావాలి, భారీ ఎత్తున చేయాలి, ఒక చిన్న పరిశ్రమలాగా చేయాలనుకుంటే ఖచ్చితంగా వాటిల్లో బెంజోయిక్ ఆమ్లం, సోడియం బెంజోయేట్, అలాగే పొటాషియం మెటాబైసల్ఫేట్ ఉపయోగించవలసి వస్తుంది. లేదు అనుకుంటే నిర్జలీకరణ పద్ధతి, అంటే ఏదైతే మనం పండు ఉంటుందో దాంట్లో నీటిని వేరు చేయటం. వ్యవసాయ వ్యర్థ పదార్థాలతో విలువ ఆధారిత ఉత్పత్తులు తవుడు. తవుడులో మనకి బియ్యం పాలిష్ తెలిసే ఉంటుంది. అయితే ఈ తవుడిని మనం చాలా వరకు ఉపయోగించాం, ఎందుకంటే దాన్ని పశువుల మేతగా వాడేస్తాం, ఎందుకంటే అది బలమైంది కాబట్టి. మరి అంత బలమైన ఫుడ్ మనం కూడా తినాలి కదా. సో అందుకు ఈ తవుడుతో కూడా విలువ ఆధారిత బిస్కెట్లు, కేకులు కూడా తయారు చేసుకోవచ్చు. ఇందులో ఎక్కువగా బి కాంప్లెక్స్ విటమిన్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల రక్తహీనతను తగ్గించవచ్చు. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. వీటి వల్ల చాలా ఉపయోగాలు అయినాయి మనకున్నాయి. అలాగే జీవన ఇంధన ఉత్పత్తులు, ఇవి మనకి వ్యవసాయ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ లేదా బయో ఇథనాల్ వంటి బయో ఇంధనంగా మార్చుకోవచ్చు. ఇది రైతులకి అదనపు ఆదాయాన్ని కలిగించడంతో పాటు పర్యావరణ హితం కూడా చేస్తుంది. చేతి పండ్లు మరియు విలువ పెరిగిన ఉత్పత్తులు, అంటే కొబ్బరికాయ, కొబ్బరి పీచుతో, చెరుకు తొక్కతో వివిధ రకమైన అందమైన హస్తకళలను చేసుకోవచ్చు. వాటిని మంచి మార్కెటింగ్ చేసుకొని కొంతవరకు ఆర్థికంగా లబ్ధి అనేది పొందవచ్చు. అలాగే పుట్టగొడుగుల సాగు. పొలాల్లో ఉండే పొలం యొక్క అవశేషాలు మరియు వరిగడ్డి, చిరుధాన్యాలు, గడ్డి, నువ్వుల చొప్ప, చెరుకు పిప్పి, ఎండిన ఆకులు, రంప పొట్టు మొదలైన వ్యవసాయ వ్యర్థాలతో పుట్టగొడుగులను పెంచుకోవచ్చు. అయితే వ్యవసాయానికి పారిశ్రామికంగా చూసుకుంటే ఈ పుట్టగొడుగుల్లో లిగ్నిన్, సెల్యులోజ్ అనే ఎక్కువగా ఉంటాయి. ఇవి పుట్టగొడుగులను ఉపయోగించుకొని వాటి ద్వారా విలువలను సమృద్ధి గల ఆహారానిగా అందించడమే కాక పుట్టగొడుగులను పెంచి తర్వాత వచ్చే వ్యర్థాలని కంపోస్ట్గా చేసి ఎరువుగా వాడుకోవచ్చు. తద్వారా వాతావరణం శుభ్రపరచడానికి తోడ్పడతాయి. కుటీర పరిశ్రమల క్రింద గృహిణులకు, నిరుద్యోగులకు, యువతకి ఈ పెంపకాన్ని స్వయం ఉపాధిగా చేపట్టవచ్చు. పుట్టగొడుగుల వల్ల ఉపయోగాలు చూసుకుంటే వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. పోషకాహారాలు ఏమితో బాధపడే వారికి, మహిళలకు, పిల్లలకు ఇది మంచి ఆహారం. కానీ పోషకాలు విలువలు ఈ మధ్య పరిశోధనలో వెలుగులోకి రావటం వల్ల వీటికి డిమాండ్ బాగా పెరిగింది. అతి తక్కువ పెట్టుబడితో తక్కువ స్థలంలో అన్ని ఋతువుల్లో తేలిగ్గా పండించే

0: అధిక లాభాన్ని పొందవచ్చు. వరిగడ్డి, పత్తిగడ్డి వంటివి కూడా పుట్టగొడుగుల సాగుకి ఎక్కువ అనువుగా ఉంటాయి. రైతులు అదనపు ఆదాయాన్ని పెంచుకోవాలి అనుకుంటే పుట్టగొడుగుల సాగును కూడా మనం తెలుసుకోవచ్చు. పర్యావరణంపై ప్రభావం. పంట అవశేషాలను వినియోగించడం ద్వారా రైతులు పంటలను దహనం చేసే ప్రక్రియను తగ్గించవచ్చు, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. జీవ అవశేషాల వినియోగం ద్వారా నేల సారాన్ని పెంచి భూమి లోపల జీవ సమతుల్యాన్ని పునరుద్ధరించవచ్చు. ఆదాయ వనరులుగా వ్యవసాయ ఉత్పత్తులు చాలా రకాలే మనం తెలుసుకున్నాం. అయితే ఈ వ్యవసాయ ఉత్పత్తులు పొందే అవకాశాన్ని కల్పించేలాగా శిక్షణా కార్యక్రమాలు వంటివి చాలా వరకు ఉన్నాయి. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవటం ద్వారా వ్యవసాయం మరింత లాభదాయకంగా మారుతుంది. అంతేకాకుండా ఇవి పర్యావరణకు పరిరక్షణ కూడా దోహదం చేస్తాయి. వ్యవసాయ ఉపోత్పత్తులు సద్వినియోగం చేసుకోవటం వల్ల రైతుకు ఆదాయం పెరగడమే కాకుండా మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటానికి సహాయపడతాయి. అందుకే ప్రభుత్వాలు మరియు ఇతర సంస్థలు ఈ ఉపోత్పత్తులను ప్రోత్సహించే కార్యక్రమాలని చేపట్టాయి.
1: మీరు ఇంతవరకు ఆదాయ వనరులుగా వ్యవసాయ ఉపోత్పత్తులు ఉపయోగాలు ఈ అంశం గురించి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి బి దివ్యసుధ గారి ప్రసంగం విన్నారు కదా. ఇప్పుడు చిత్రగీతం వింటారు.

0: महाराष्ट्र तथा दक्षिण महाराष्ट्र गोवा तट पर 40 से 50 किलोमीटर प्रति घंटे की रफ्तार से तेज हवाएं चलने की चेतावनी दी है। मछुआरों को समुद्र में नहीं जाने की सलाह दी गई है। निवेदिता, आकाशवाणी समाचार, मुंबई।
1: कनाडा के अधिकतर क्षेत्रों में भीषण गर्मी का प्रकोप जारी है, वहीं कुछ क्षेत्रों में बारिश और बाढ़ की समस्या बनी हुई है। ओंटारियो, क्यूबेक, प्रेरीज और नॉर्थ वेस्ट टेरिटरीज के कुछ हिस्सों के लिए गर्मी की चेतावनी जारी की गई है। अधिकारियों ने लोगों को पर्याप्त मात्रा में पानी पीने, बाहरी गतिविधियों से बचने और वरिष्ठ नागरिकों तथा बच्चों का ध्यान रखने की सलाह दी है। यूक्रेन के कीव में रूस के ड्रोन और मिसाइल हमले में 13 लोग मारे गए और कई लोग घायल हो गए। स्थानीय समाचार एजेंसियों ने बताया कि आज शहर के कई हिस्सों में विस्फोटों की आवाजें सुनी गईं। ये हमले सप्ताह की शुरुआत में यूक्रेन द्वारा मॉस्को पर किए गए ड्रोन हमलों के बाद हुए हैं। फीफा विश्व कप के रोमांचक मुकाबले में बेल्जियम ने सेनेगल को अतिरिक्त समय में 3-2 से हराकर राउंड ऑफ 16 में प्रवेश कर लिया है। यूरी टेलेमंस ने 125वें मिनट में पेनल्टी से गोल दागकर बेल्जियम को 3-2 की रोमांचक जीत दिलाई। राउंड ऑफ 32 के मैच में सह मेजबान अमेरिका ने आज सुबह बोस्निया और हर्जेगोविना को नॉकआउट राउंड में 2-0 से हराकर 2002 के बाद पहली जीत दर्ज की। अब अमेरिका का मुकाबला बेल्जियम से होगा। घरेलू शेयर बाजार में आज दोपहर के सत्र में सेंसेक्स 402 अंक के साथ 77,325 के उच्चतम स्तर पर और निफ्टी 129 अंक बढ़कर 24,135 पर आ गया। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी और जापान की प्रधानमंत्री सनाए तकाइची के बीच वार्षिक शिखर सम्मेलन स्तर की बातचीत। दोनों देशों के बीच आर्थिक और ऊर्जा सुरक्षा, फार्मास्यूटिकल्स और एआई सहित कई समझौते हुए। श्री मोदी ने कहा, भारत जापान के द्विपक्षीय संबंध समय की कसौटी पर खरे उतरे। संयुक्त राष्ट्र महासभा में अंतर्राष्ट्रीय आतंकवाद पर व्यापक सम्मेलन को लेकर भारत के प्रस्ताव को एक बार फिर से समर्थन मिला। जम्मू के भगवती नगर आधार शिविर से तीर्थयात्रियों के पहले जत्थे के रवाना होने के साथ ही श्री अमरनाथ जी यात्रा शुरू। दक्षिण पश्चिम मानसून की दिल्ली में दस्तक, उत्तरी तथा पश्चिमी राज्यों के कुछ हिस्सों में आगे बढ़ा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: आकाशवाणी विశాఖపట్నం కేంద్రం వాతావరణం వాల్టేర్ వాతావరణ శాఖ వారు ఈ పూట అందించిన వాతావరణ వివరాలు. ఆకాశం సాధారణంగా పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఒకటి లేదా రెండుసార్లు వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. వాల్టేర్ వాతావరణ కేంద్రంలో ఈ పూట నమోదైన ఉష్ణోగ్రతలు: గరిష్ట ఉష్ణోగ్రత 34.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.5 డిగ్రీల సెల్సియస్. ఇక విశాఖ పౌర విమానయాన శాఖలో నమోదైన ఉష్ణోగ్రతలు: గరిష్టంగా 36 డిగ్రీలు, కనిష్టంగా 27.2 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు, అలాగే ఆంధ్రేతర ప్రాంతమైన బంగాళాఖాతంలో తీరంలో చేపలు పట్టే మత్స్యకారులకు రానున్న 5 రోజులకు గాను వాతావరణ సూచన: వాయువ్య బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా తీరంపై ఏర్పడిన తుఫాను వలయం ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై అల్పపీడన వాతావరణ ప్రాంతం ఏర్పడింది. కాబట్టి తీరం వెంబడి తీరంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని వాల్టేర్ వాతావరణ కేంద్రం వారు, తుఫాను హెచ్చరికల కేంద్రం వారు తెలియజేస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 2:31 దాటి 42 సెకండ్లు. జానపద రంజని కార్యక్రమంలో రామాయణంలో సుందరకాండ చెక్కభజన వింటారు. నిర్వహణ శ్రీ గేదెల లక్ష్మీనారాయణ బృందం.

ప్రభులక్షణులు అతడు చెప్పి జాడను చిని చిని భిల్వసాల్ హిందాల నింబు జంబీరవకుల్ ఉన్నాగ పాటలో శోక వంజి రసాల కేటి జాజీలు వంగలుంగ పనస భల్లూతకి మాసులుంగ మందార మాద నదుక తిందుక నక్తమాల కృగమాల మాల నాగికేశ్వర సత్త మల్లిక కర్ణికార వట థమాల మరు కోవిదార సహకాల తాల తోల నితుల పితుల మందరల సర సంప్రేయక బందక ఆధారి.

0: తరువాత రామాయణంలో లవకుశ పాత్ర, తప్పెటిగుళ్ళు వింటారు శ్రీ పి కృష్ణారావు మరియు బృందం.
1: కొడుకు

0: మహాతల్లి ఆ ఒక సీతాదేవి కూడా ఆ ఒక లావణ్య కుసుమని
1: పట్టుకుని
0: ఒక జ్వాలలోని వేసి
1: జ్వాలలోని
0: వేసి ఆ ఒక సీతాదేవి ఇంకెలా పోలికలు కడుతుందిరా
1: ఎలా కడుతుంది అయినా
0: పోలికలు ఇంకా తల్లి సీతాదేవి ఏమంతరా అలా కాలి ఎవరు

0: ఆవయమ్మా అలాగను కూడా ఆవుక మహాతల్లి సీతాదేవి కూడా
1: మహాతల్లి సీతాదేవి
0: పోలుగులు కట్టి ఆవుక సిరిమల్లె చెట్టుకి ఆవుక జ్వాలలు కట్టి
1: జ్వాలలు కట్టి
0: జ్వాలలోని వాళ్ళేసి ఇంకేం చేద్దరా
1: ఏం చేస్తున్నారు
0: అడవిలే.

మీరు ఇంతవరకు శ్రీ పి కృష్ణారావు మరియు బృందంచే రామాయణంలో లవకుశ పాత్ర తప్పెటిగుళ్ళు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జ్పై ఈనాటి మొదటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు రెండవ ప్రసారం ప్రారంభమవుతుంది. ఈ విరామ సమయంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు FM 102 MHz పై కొనసాగుతున్నాయి, కాబట్టి శ్రోతలు వినవచ్చు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 323.6 మీటర్ అనగా 927 కిలోహెర్ట్జ్ మీడియం వేపై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు దాటి 17 సెకండ్లు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. యువవాణి యువజనుల కార్యక్రమం.

యువవాణి యువజనుల కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఇది ఆధునిక ప్రపంచం. ప్రతి ఒక్కరూ ఉరుకుల పరుగులతో ప్రపంచంలో ప్రతి అంశంతోనూ పోటీ పడుతున్నారు. ముఖ్యంగా యువత, వారు అన్ని రంగాల్లో రాణించాలనే తపన, ఇతరుల కంటే ముందుండాలనే ఆలోచన, ముఖ్యంగా ఇతరుల కంటే ముందుండినప్పుడే కదా ఈ లోకంలో నిలదొక్కునేది. అంటే సక్సెస్ అనే దానికోసం యువత పరితపించిపోతున్నారు. మరి అసలు నిజమైన సక్సెస్ అంటే ఏంటి? మరి ఈ నిజమైన సక్సెస్కి నిర్వచనం ఏంటి? మరి అలాంటి విషయాలు పూర్తిగా యువతకు తెలుసా? అయితే తెలిస్తే ఎలా ఉంటారు, తెలియకపోతే ఎలా ఉంటారు? ముందుగా మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. సమాజంలో నిలదొక్కోవడానికి ఇతరుల కంటే ముందుండాలనే తాపత్రయంతో చాలామంది యువత తామేంటో, తమ అసలైన లక్ష్యం ఏంటో, వారు దేనికోసం ఇంత తాపత్రపడుతున్నారో వంటి విషయాలు తెలుసుకోలేక వారి ఉనికిని సైతం కోల్పోతుంటున్నారు. అతిగా పోటీ పడటం, ఎప్పుడు ఇతరులతో పోల్చుకోవడం నిజంగా ఒక వ్యసనం అంటున్నారు మానసిక నిపుణులు. ఈ వ్యసనం యువతను మానసికంగా కొంగదీయటమే కాకుండా జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోకుండా అడ్డుకునే అవకాశం ఉంది. అయితే మరి ఇవాళ యువానిలో మనం అసలు నిజమైన విజయ రహస్యం ఏంటి, మరి విజయాన్ని పొందాలనుకున్న వారు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏమేమి విడనాడాలి తదితర అంశాల గురించి ఇవాళ యువానిలో మాట్లాడుకుందాం. మరి ముందుగా ఒక పాట, ఒకడు చిత్రం నుంచి హరిహరన్ పాడిన, శంకర్ మహదేవన్ పాడిన పాట విందాం.

యుభవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. మనలో చాలామంది యువతకి సక్సెస్ అంటే ఇతరుల కంటే ముందుండటం అనుకుంటుంటారు, లేకపోతే ఇతరుల కంటే భిన్నంగా ఉండటం అని కూడా అనుకుంటుంటారు. నిజానికి ఇతరులతో పోలిక అనేది ఒక మానసిక గందరగోళానికి దారితీస్తుంది. ఎప్పుడైతే పక్కవారి ఎదుగుదలపై మనం ఎక్కువగా ఫోకస్ పెడుతుంటామో

అప్పటి నుంచి మనపై మనకు ఒక నమ్మకం అనేది తగ్గిపోతుంటుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, కంపారిజన్ అనేది ఎలా ఉంటుందంటే, నేను వారిలా చేయగలనా, నాకంటే వారే ఎంతో ముందున్నారు కదా అనుకుంటూ ఉంటాం. ఇలా ఎదుటి వ్యక్తితో మనం కంపేర్ చేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుందంటే, మనకు అనేక సందేహాలు తలొస్తూ ఉంటాయి. ఈ సందేహాల్లో ఒక బలహీనమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఈ కంపారిజన్లో. వారితో కంపేర్ చేసుకోవడం వల్ల మనలో ఆ స్కిల్స్ లేవనో, లేకపోతే మనకంతటి సామర్థ్యం లేదనో, లేకపోతే మనం వల్ల కష్టపడలేమనో ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం. ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలియక గందరగోళంలో కూడా ఉంటాం. అలాంటప్పుడు ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంటుంది. నిజానికి మన సామర్థ్యం కూడా దెబ్బతిని వెనక పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇతరులతో కంపారిజన్ అనేది ఎప్పుడూ మంచిది కాదు. ఆ కంపారిజన్ వల్ల మంచి జరిగితే పర్వాలేదు, కానీ మనం ఒక న్యూనత గురైతే మాత్రం ఎంతోకాలం వేదన అనుభవించాల్సి ఉంటుంది. మరి ఇవ్వని యువజనుల కార్యక్రమంలో మనం ఒక పాట విని అసలు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో మాట్లాడుకుందాం. వాసు చిత్ర నుంచి స్వర్ణత కృష్ణకుమార్ కునిత పాడిన పాట.

0: యభవాని యువచనుల కార్యక్రమం వింటున్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మనం ఇందాక మాట్లాడుకున్నాం ఇతరులతో మనం కంపేర్ చేసుకోవడం వల్ల మన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని, అదేవిధంగా మన సామర్థ్యం కూడా దెబ్బతినిపోయి మనం అనుకున్న స్థాయిలో కష్టపడలేమని మనం అనుకుంటున్నాం. ఇది నిజమే. మరి ఈ పరిస్థితి నుంచి బయటపడటం ఎలా అనేది నేను వాళ్ళు మీతో పంచుకోబోతున్నాను. మానసిక ఒత్తిడి నుంచి, ఇప్పుడు మనం ఇంతవరకు మాట్లాడుకున్న గందరగోళం నుంచి బయటపడడానికి ఒకే ఒక అద్భుతమైన ఉపాయం ఉంది. అదేంటంటే, ఇతరులతో కాకుండా మీతో మీరే మిమ్మల్ని పోల్చుకోండి. అంటే ఆ పోటీ ఎలా ఉండాలంటే, నిన్న మనం ఎలా ఉన్నాం, ఈరోజు ఎలా ఉన్నాం, అంటే నిన్నటికంటే ఇవాళకి మన పరిస్థితి ఏమైనా మారిందా, నిన్నటికంటే భిన్నంగా ఈరోజు మనం ఏమైనా చేసామా, నిన్నట మన సామర్థ్యం కంటే ఇవాళ సామర్థ్యం ఏమైనా పెరిగిందా. అంటే ఇప్పుడు ఒక పుస్తకం మనం చదవాలనుకున్నాం అనుకో, నిన్న ఒక 10 పేజీలు చదివి ఉండొచ్చు, లేకపోతే ఒక 20 పేజీలు చదువుతుంది. మరి ఇవాళ ఆ పుస్తకం చదివేటప్పుడు మన ఏకాగ్రత పెరగాలి, మన పనిచేసే సమయం పెరగాలి, మనం దాని మీద వెచ్చించే అంటే ప్రొడక్టివిటీ అనేది పెరగాలన్నమాట. అంటే మనతో మనకు పోటీ ఉండాలన్నమాట. మరి ఈ పోటీ అనేది ఎలా ఉంటుందంటే, నిన్న స్థితి నుంచి నేటి స్థితికి మనం చేరుకోవడానికి మనం వేటిని వదలాల్సి వచ్చింది. అంటే మన బలహీనమైన అలవాట్లను వదులుకోవాల్సి వస్తుంది. తర్వాత మనకి డిస్టర్బ్ చేసే కొన్ని టెలివిజన్ కానివ్వండి, మొబైల్ కానివ్వండి, ఇంకా మరేదో సినిమాలు కానీ, వీటన్నిటిని కూడా వదులుకోవాల్సి వస్తుంది. అంటే ఈ కంపారిజన్, అంటే మనము మనల్ని మెరుగుపరుచుకున్నప్పుడే మనలో ఒక రకమైన

ఆ శక్తి అనేది ఉత్పన్నమవుతుంది. ఆ శక్తితోనే మనం ఇతరుల కంటే భిన్నంగా పనిచేయొచ్చు, అనుకున్న లక్ష్యాన్ని అనుకున్నంత త్వరగా పూర్తి చేయొచ్చు అన్నమాట.

యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. సక్సెస్ కావడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం ఉంటుంది. వేరొకరిని చూసి మీ దారి మీరు మార్చుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీ సామర్థ్యం మీద మీకు నమ్మకం ఉండాలి. మీ ఆలోచనలు నిన్నటి కంటే నేడు, ఆ తర్వాత రేపటికంటే మెరుగ్గా ప్రదర్శించినప్పుడే అనుకున్న దానికి పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడు ఇతరులతో పోల్చుకోవద్దు. మీపై మీకు విశ్వాసం ఉండాలి. అది ఇతరుల నుంచి ఇన్స్పిరేషన్ రూపంలో పొందితే బాగుంటుంది, కానీ వారికి వచ్చింది నాకు రాదు అనే భావన కానీ, వారికంటే నేను తక్కువ అనే ఆలోచన కానీ వచ్చిందంటే మన ఫెయిల్యూర్స్ని మనమే ఆహ్వానించిన వారి అవుతాం. చివరికి ఒక మాట, మీకంటూ వ్యక్తిత్వం ఉంది. చేసే పనిలో మీ కృషి మీ శైలి మీకంటూ ఉంది. మీ లక్ష్యం మీది కాబట్టి మీకు మీరే పోటీ. దాన్ని నమ్మి ముందుకు సాగటమే ఇవాళ యూత్కి సక్సెస్ మంత్రం అవుతుంది. చివరిగా ఈ పాటతో ఇవాళ ఇవ్వని యువజనుల కార్యక్రమం ముగిద్దాం. రెడీ చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు చిత్రగీతాలు వింటారు. వినే ముందు
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: సంధ్యారాగాలు చిత్రగీతాలు వింటున్నారు. ఈ ప్రసారంలో సాయంత్రం 6:30 సాయం సమీరంలో జీవీఎంసీ హెచ్పిసిఎల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా పక్షోత్సవాలు ప్రారంభోత్సవ కార్యక్రమంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ నాగనపోయిన నాగేశ్వరరావు. కార్యక్రమం ముందుగా మనసులో మాట చిత్ర నుంచి కెఎస్ చిత్ర ఉనికృష్ణన్ పాడిన పాట. గీత రచన వేటూరు సుందరరామూర్తి, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

సంధ్యారాగాలు వింటున్నారు. తర్వాత ప్రేమికుడి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విత్తనారాయణ పాడిన పాట, గీత రచన రాజశ్రీ, సంగీతం ఏఆర్ రెహమాన్.

తర్వాత మణిశర్మ సంగీత సారథ్యంలో చంద్రబోస్ గీతం విందాం. చిత్రం గోదావరి. మన్నించాలి, రాజకుమారుడి చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ కవితా కృష్ణమూర్తి పాడిన పాట.

0: సంధ్యా రాగాలు వింటున్నారు. తర్వాత క్రిమినల్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర పాడిన పాట వినే ముందు
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పిఎస్ సంచయ్తో.

0: సంధ్యారాగాలు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉద్యోగ వార్తలు చదువుతున్నవారు శ్రీమతి జి పద్మ.
1: ఉద్యోగ వార్తలు. భారత ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జూలై 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: సిస్టమ్ సూపర్వైజర్ ఎస్ఎన్టీ 4 పోస్టులు, సూపర్వైజర్ సివిల్ 8 పోస్టులు, సూపర్వైజర్ సేఫ్టీ 2 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియచేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 14. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బిఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కూడా ఉండాలి. వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ విద్యార్హతలు, పని అనుభవం తదితరాల ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 295 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, ధృవపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్, బీఈసిఐఎల్ భవన్, C56/A17, సెక్టర్ 62, నోయిడా, ఉత్తరప్రదేశ్ చిరునామాకు పంపించాలి. దరఖాస్తు చివరి తేదీ 2026 జూలై 10వ తేదీ. మరొక ప్రకటన: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొట్టాయం ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జూలై 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో టీచింగ్ ఫ్యాకల్టీ 1 పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలియచేస్తున్నారు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ పిహెచ్డి ఉత్తీర్ణతతో పాటు తగిన ఉద్యోగానుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 2026 జూలై 8వ

0: తేదీ నాటికి 35 ఏళ్లకు మించకూడదు. జీతం నెలకు 70,000 రూపాయల వరకు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://adhocre.iiit.kottayam.ac.in. ఇంటర్వ్యూ తేదీ 2026 జూలై 10వ తేదీ. దరఖాస్తు చివరి తేదీ 2026 జూలై 8వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణం. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ సాయంత్రం అందజేసిన వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30.9 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.5 డిగ్రీల సెల్సియస్. గాల్లో తేమ 70%, చెదురుమరుదుగా వర్షం నమోదైంది. పౌర విమానయాన కేంద్రంలో గరిష్టంగా 31.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదాగా, కనిష్టంగా 27.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. చెదురుమదురుగా వర్షం పడింది. గాల్లో తేమ 66%. రాగల 24 గంటలకు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘవృతం ఉండి 1-2 ప్రాంతాల్లో వర్షపు జల్లులు లేదా చినుకులతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ప్రముఖంగా కనిపిస్తుంది. రాగల 24 గంటలకు విశాఖపట్నం దాని పరిసర ప్రాంత వాసులకు వాతావరణ సూచన విన్నారు. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ సూచన. ఈరోజు నుంచి రాగల 5 రోజుల పాటు, అంటే 5 రోజుల పాటు అంటే 6వ తేదీ వరకు ఉత్తరాంధ్ర, యానం, దక్షిణాంధ్ర తీరాల నుంచి తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ వేగంతో ఈ 5 రోజుల పాటు ఎదురుగాలు వేస్తాయి. గాలి వేగం క్రమేణా 60 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో సముద్రం చేపలేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. ఇక ఆంధ్ర ఇతర తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ సూచన. మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, గంగా పరివాహక ప్రాంతం, బెంగాల్ నది తీరం, బెంగాల్ తీరం, ఒడిశా తీరం, మధ్య ఉత్తర దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలో ఈరోజు నుంచి రాగల 5 రోజుల పాటు 45-55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేస్తూ ఉంటాయి. ఈ గాలుల వేగం కొన్ని సందర్భాల్లో గరిష్టంగా 65 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. మత్స్యకారులు ఇప్పుడు చెప్పిన ప్రాంతాల్లో సముద్రంలో చేపలు వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు.

ఈ ప్రసారంలో 6:30 సాయంత్ర సమీరంలో జీవీఎంసీ హెచ్పిసిఎల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛత పక్షోత్సవాలు ప్రారంభోత్సవ కార్యక్రమంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ నాగనపోయిన నాగేశ్వరరావు.

0: better than this.
1: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా విబీజీ రామ్జీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్ ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదరిక నిర్మూలనకు విబీజీ రామ్జీ పథకం దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ చట్టం 2025 పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి విబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ముక్కవారిపల్లి గ్రామంలో ఈరోజు ఆయన ప్రారంభించారు. ముక్కవారిపల్లి గ్రామంలో 455,000 రూపాయల వ్యయంతో ప్రతిపాదించిన 3 అభివృద్ధి పనులను కూడా లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా వర్షపు నీటి సంరక్షణ కుంట, మ్యాజిక్ డ్రైన్, మొక్కల పెంపకం కార్యక్రమాలను విబీజీ రామ్జీ మిషన్ కింద చేపట్టారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ రానున్న 9 నెలల కాలానికి ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి 7,700 కోట్ల రూపాయలు విడుదల చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 74,212 పక్కా ఇళ్లు, గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించే రోడ్ల నిర్మాణానికి 422 కోట్ల రూపాయల నిధులు ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. అలాగే 216,250 మెట్రిక్ టన్నుల తోతాపూరి మామిడిని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం కొనుగోలు చేస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేస్తూ,
3: विकसित भारत जी राम जी योजना में मनरेगा में केवल 100 दिन रोजगार मिलता था, विकसित भारत जी राम जी योजना में पूरे 125 दिन मजदूर को रोजगार मिलेगा। विकसित भारत जी राम जी योजना में केंद्र ने जो अपना शेयर दिया है, पैसा दिया है, वो है 95,600 करोड़ रुपया। इतनी बड़ी धनराशि मजदूरों को काम और गाँव के विकास के लिए दी जाएगी।
2: ఈ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దేశంలోనే ఉద్యాన పంటలకు కేంద్రంగా రాయలసీమ నిలుస్తోందన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు పెంబసాని చంద్రశేఖర్, కమలేష్ పాస్వాన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజలకు ప్రభుత్వం సేవలు అందించడం ఎంత ముఖ్యమో సంపద సృష్టికి ప్రైవేటు రంగం నుంచి పెట్టుబడులు సాధించడం కూడా అంతే ముఖ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్పై తిరుపతిలో నిర్వహిస్తున్న 2 రోజుల వర్క్షాప్లో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డేటాయే సంపదగా మారుతున్న రోజులు వచ్చాయన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్ ఉంటుందని చెప్పారు. డేటా లీక్ ద్వారా అన్ని శాఖల సమాచారం అనుసంధానం చేస్తున్నామన్నారు. హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేయడం ద్వారా సంజీవని ప్రాజెక్టు అమలుకు కార్యాచరణ రూపొందించామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
4: Here we established data lake. In data lake, all historical data we have kept in warehousing data center so that I want to go for different modules for application. Simultaneously, we got an idea aware. Outside data, I wanted to collect real time through satellite, through drones, IoTs, sensors and also, if necessary, wearables for health devices.
2: గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలనకు వికసిత్ భారత్ జీ రామ్జీ పథకం ఉపయోగపడుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. విబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా ముక్కవారిపల్లిలో ఈరోజు ప్రారంభించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తోందన్నారు. ఉపాధి శ్రామికులకు అదనంగా 25 రోజులు భరోసా కల్పించడం ఈ పథకంలో ముఖ్యమైనదని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.

0: శ్రామికుల కొరత రాకుండా వ్యవసాయ సీజన్లో 60 రోజుల విరామం రైతులకు ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలుకు మొత్తం 12,845 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లుగా ఆయన వివరించారు. గత 2 ఏళ్లలో పల్లె పండుగ వంటి కార్యక్రమాల ద్వారా 16,695 కోట్ల రూపాయల ఉపాధి నిధులు వినియోగించామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. టెక్స్టైల్ రంగం ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. మహిళా సాధికారతకు గార్మెంట్స్ పరిశ్రమలు బలమైన వేదికగా నిలుస్తాయన్నారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో రాయలసీమ జిల్లాల పరిధిలోని జౌళి హస్తకళా శాఖలకు చెందిన అధికారులతో కేంద్ర మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యతనివ్వాలని, ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో వస్త్ర జౌళి రంగాభివృద్ధికి కేంద్రం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ను టెక్స్టైల్స్ హబ్గా అభివృద్ధి చేస్తామని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో గత 2 ఏళ్లలో న్యాయ శాఖలో విస్తృతంగా సంస్కరణలు అమలు చేయడం జరిగిందని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 216 కోట్ల రూపాయలతో కోర్టుల మౌలిక వసతుల అభివృద్ధికి అనుమతులు ఇచ్చామన్నారు. అదేవిధంగా ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్, కోర్టు నిర్వహణ, హైకోర్టు బలోపేతం కోసం మొత్తం 305 కొత్త పోస్టులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా మైనారిటీ వర్గాలకు విస్తృత స్థాయిలో ప్రయోజనం చేకూరిందన్నారు. కవి డాక్టర్ బండి సత్యనారాయణ రచించిన దృష్టి సాహిత్య వ్యాసాల పుస్తకావిష్కరణ విశాఖపట్నంలో ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ దృష్టి పుస్తకం చాలామందికి ఉపయోగపడుతుందన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి ఆచార్య జర్రా అప్పారావు, డాక్టర్ కూటికుప్పల సూర్యారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పవర్గ్రిడ్ విస్తరణకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుర్రా వంశీ రామ్మోహన్ని ఢిల్లీలో ఆయన ఈరోజు కలిశారు. కొత్త ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 2,358 పోలింగ్ కేంద్రాలకు అదనంగా కొత్తగా మరో 107 కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ జాబితా ప్రక్రియ జిల్లాలో నిరంతరాయంగా సాగుతోందని చెప్పారు. జూలై 21న ముసాయిదా ప్రచురణ అనంతరం ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని, తుది జాబితాను సెప్టెంబర్ 22న ప్రకటిస్తామని కలెక్టర్ వెల్లడించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ,
1: వాయువ్య బంగాళాఖాతము మరియు దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా తీరంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: విశాఖ జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అన్ని అంశాల్లో నిర్దేశిత గడువులోగా చర్యలు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఎం అభిషక్ కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన రెవెన్యూ కాన్ఫరెన్స్లో వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. జిల్లాలో కొనసాగుతున్న రైల్వే, జాతీయ రహదారులు, జీవీఎంసీ, పర్యాటక శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్తు ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదరిక నిర్మూలనకు వీబీజీ రామ్జీ పథకం దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవదిల్ల్యాం జాపాన సమకక్షేణ ప్రధానమంత్రిణా సానే తాకాయిచి ఇత్యనయా సహ వార్షిక శిఖరస్తరీయాం మంత్రణాం విహితవాన్. ఉభాభ్యామపి దేశాభ్యాం ఆర్థిక సురక్షా, ఊర్జా సురక్షా, ఔషధ, కృత్రిమ బుద్ధిమత్తాదిషు క్షేత్రేషు అనేకే సంధయః హస్తాక్షరితాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రావోచత్ యత్ భారత జాపానయోః పారస్పరిక సంబంధేన సమయస్య ప్రత్యేకా పరీక్షా సముత్తీర్ణా. సంయుక్తరాష్ట్ర మహాసభాయాం అంతారాష్ట్రీయ ఆతంకవాదం విరుద్ధ్య వ్యాపక అభిసమయస్య కృతే భారతస్య కశ్చన చిరలంబిత ప్రస్తావః సమర్థితః. జమ్ముకశ్మీరస్య భగవతీ నగర ఆధారశిబిరాత్ తీర్థయాత్రిణాం ప్రథమస్య దళస్య ప్రస్థానేన సహ శ్రీ అమరనాథయాత్రా విధివత్ సమారబ్ధా. దక్షిణపశ్చిమ ప్రావృట్కాలః అద్య సమగ్ర దిల్లీక్షేత్రం సంప్రాప్తః తథా చ అయం ఉత్తరపశ్చిమరాజ్యానాం కేషుచిత్ భాగేషు అపి అగ్రేసరతి. అపి చ ఫీఫా విశ్వచషకే సంయుక్తరాజ్య అమెరికాదేశేన 2000-తమాత్ పరం ప్రథమః నాకౌట్ స్తరీయ విజయః సమంకితః. అథ వార్తాః విశదీకృత్య. భారతేన జాపానేన చాద్య ఆర్థిక ఊర్జా సురక్షా, ఔషధరక్షా, కృత్రిమ బుద్ధిమత్తాదిషు విభిన్న క్షేత్రేషు అనేకే ప్రముఖ సంధయః పరస్పరం వినిమయీకృతాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అపరాహ్నే నవదిల్ల్యాం స్వస్య జాపాన సమకక్షయా ప్రధానమంత్రిణా సానే తాకాయిచి ఇత్యనయా సహ వార్షిక శిఖరస్తరీయాం వార్తాం సాధితవాన్. ద్విపక్షీయ వార్తానంతరం సంయుక్తం సంవాదదాతృ సమ్మేళనం సంబోధయన్ ప్రధానమంత్రి మోదీ ప్రావోచత్ యత్ వర్తమాన సమయే పారస్పరిక విశ్వాసః సంపత్తిః వర్తతే, సహైవ భారత జాపాన సంబంధేన సమయస్య ప్రత్యేకా పరీక్షా సుత్తీర్ణా. తేన రేఖాంకితం యత్ ఉభావపి దేశౌ విశ్వస్య విశాల అర్థవ్యవస్థాసు అన్యతమౌ స్తః.
2: आज भारत और जापान दोनों ही विश्व की सबसे बड़ी इकोनॉमीज में से हैं. एक फ्री, प्रॉस्परस और रूल्स बेस्ड इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता है. क्षेत्र की सबसे बड़ी डेमोक्रेटिक और मार्केट इकोनॉमीज के रूप में आज हमने कई महत्वपूर्ण पहल की हैं. इनसे हम मिलकर पूरे क्षेत्र में शांति, स्थिरता और प्रगति का मार्ग प्रशस्त करेंगे.
1: ప్రధానమంత్రిణా సబలం ప్రోక్తం యత్ ఉభావపి దేశౌ ఆర్థిక సురక్షాయాః ఊర్జా సురక్షాయాః చ మహత్వం సమ్యక్ జానీతః. తేన ప్రోక్తం యత్ ప్రావిధిక సహభాగితా భారత జాపాన సహయోగస్య మహత్వపూర్ణః ఆధారస్తంభః భవిష్యతి. ఏతమేవ సంకల్పం సఫలీకర్తుం ద్వాభ్యామపి దేశాభ్యాం కృత్రిమ బుద్ధిమత్తాయాః క్షేత్రే ఏకం సంయుక్త వక్తవ్యం ప్రకాశితం.
2: टेक्नोलॉजी पार्टनरशिप हमारे सहयोग का सबसे मजबूत स्तंभ बनेगी. इसी विजन को साकार करने के लिए आज एआई के क्षेत्र में हमने जॉइंट स्टेटमेंट भी जारी किया है. भारतीय एआई इकोसिस्टम के कई प्रमुख संस्थानों में भी आज अपने जापानीज पार्टनर के साथ एग्रीमेंट्स किए हैं. जापान की प्रिसीजन टेक्नोलॉजी और भारत की सॉफ्टवेयर क्षमता, इसका संगम वैश्विक एआई विकास को नई गति और शक्ति देगा.
1: ప్రధానమంత్రిణా విశేషేణ ఘోషితం యత్ అద్య భారత జాపానయోః మధ్యే ప్రథమ సహ వికాస పరియోజనాయై సంధిపత్రే హస్తాక్షరం సంజాతం.
2: डिफेंस के क्षेत्र में आज हमने भारत और जापान के पहले को डेवलपमेंट प्रोजेक्ट पर एग्रीमेंट किया है. नेवल रेडियो एंटेना यूनिकॉर्न का यह प्रोजेक्ट हमारी डिफेंस टेक्नोलॉजी पार्टनरशिप में एक नया अध्याय खोलेगा. अब हम ऐसी डिफेंस टेक्नोलॉजीज को साथ मिलकर विकसित करेंगे जो रीजनल पीस, मैरिटाइम सिक्योरिटी और रूल बेस्ड ऑर्डर को मजबूत करेगी.
1: జాపాన దేశస్య ప్రధానమంత్రి సానే తాకాయిచి ఇత్యేషా గత సాయంకాలే త్రిదివసీయ యాత్రాయాః కృతే నవదిల్లీం సంప్రాప్తా. ప్రధానమంత్రి

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో రేడియో నివేదిక, ఆ తర్వాత ఫిట్నెస్ మంత్ర, వికాసంలో ప్రధానమంత్రి జన్ధన్ యోజన వివరాలు వింటారు. ముందుగా జీవీఎంసీ హెచ్పిసిఎల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛత పక్షోత్సవాలు ప్రారంభోత్సవ కార్యక్రమంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ నాగనపోయిన నాగేశ్వరరావు.
1: నవరత్న కంపెనీ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్లో స్వచ్ఛతా పక్షోత్సవం ఘనంగా మొదలైంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ సహకారంతో హెచ్పిసిఎల్ ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. పారిశ్రామిక ప్రాంతం మల్కాపురంలోని మున్సిపల్ స్కూల్లో విద్యార్థులతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించడం ద్వారా ఈ పక్షోత్సవాలను ప్రారంభించింది. 2016 నుంచి ఏటా స్వచ్ఛతా పక్షోత్సవాలు నిర్వహిస్తూ హెచ్పిసిఎల్ తన పాత్రను పోషిస్తూ ఉంది. జూలై 1 నుండి 15 తేదీ వరకు జరిగే ఈ పక్షోత్సవాలలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా స్వచ్ఛతా రథాలను సమకూర్చింది. విశాఖ రిఫైనరీ వద్ద గురువారం స్వచ్ఛతా రథాలను ప్లాంట్ ఉన్నతాధికారులు జెండా ఊపి ప్రారంభించారు. మహావిశాఖపట్నం పరిధిలోని 8 జోన్లలో ఈ వాహనాలు మైకుల ద్వారా ప్రజలకు స్వచ్ఛ భారత్పై అవగాహన కల్పిస్తాయి. అదేవిధంగా ఎంపిక చేసిన ప్రాంతాలలో వీధి నాటికలను కూడా హెచ్పిసిఎల్ ద్వారా కళాకారులు ప్రదర్శించనున్నారు. మల్కాపురం హెచ్పిసిఎల్ రిఫైనరీ వద్ద గురువారం కళాకారులు స్వచ్ఛతా నాటకాలను ప్రదర్శించారు. పాఠశాల విద్యార్థులతో తయారు చేసిన విత్తన బంతులను స్వచ్ఛతా పక్షోత్సవాలలో భాగంగా పరిసర ప్రాంతాలలోని కొండలపై వెదజల్లుతారు. ఉద్యోగులతో వివిధ కార్యక్రమాలను హెచ్పిసిఎల్ చేపట్టింది. జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు హైజినిక్ కిట్లను పంపిణీ చేయనున్నది. విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలను రూపకల్పన చేసింది. బీచ్ క్లీనింగ్ కార్యక్రమాలను కూడా చేపట్టనున్నది. మొక్కలు నాటడం, గతంలో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత చేపట్టడం లాంటి కార్యక్రమాలను కూడా చేపట్టింది. హెచ్పిసిఎల్ పూర్తి స్థాయిలో స్వచ్ఛతా పక్షోత్సవాలు నిర్వహిస్తున్న క్రమంలో ఆ సంస్థ హెచ్ఆర్ చీఫ్ జనరల్ మేనేజర్ జి కిరణ్ కుమార్ ఆకాశవాణికి వివరించారు.
2: ముందుగా విశాఖ నగర ప్రజలందరికీ హెచ్పిసిఎల్ విశాఖ రిఫైనరీ తరపు నుంచి శుభాభినందనలు తెలుపుతోంది. ఏమిటంటే, స్వచ్ఛ భారత పక్షోత్సవాలు జూలై 1 నుంచి మనం జరుపుకుంటున్నాము. ఇది అనాదిగా నుంచి వస్తుంది. మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎప్పుడైతే 2016 పిలుపునిచ్చారో అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం మనం. అంటే ఇదేంటంటే, మనం స్వచ్ఛ భారత మిషన్ అంటే ఇది ఏదో ఒక్కరి బాధ్యత కాదు, అందరికీ సమిష్టి బాధ్యత అని చెప్పి మనం తెలియజేయడం కోసం ఇలా స్టార్ట్ చేస్తాం అనమాట. ఏదైనా సరే సామాజిక చైతన్య కార్యక్రమంలో ఎప్పుడు హెచ్పిసిఎల్ ముందుంటుంది. ఆ అవగాహన కార్యక్రమం చేపట్టాలని చెప్పి చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం మేము. అందులో ముఖ్యంగా ఏంటంటే, ఈ 1 నుంచి 15 వరకు దీని అయితే స్వచ్ఛ భారత్ పక్షోత్సవాలు అంటారు, జీవీఎంసీతో సంయుక్తంగా కలిసి మేము చాలా కార్యక్రమాలు చేపట్టాం. అందులో ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే, ముందుగా రేడియో ద్వారా అందరికీ ప్రజలందరికీ కూడా అవగాహన ఇవ్వాలి. రేడియో జింగిల్స్ కాకుండా ప్రాముఖ్యమైన ప్లేసెస్లు ఉన్నాయి, అక్కడ మన హోర్డింగ్స్ కూడా పెట్టామండి స్వచ్ఛ భారత్ మిషన్ గురించి. ఇది కాకుండా విశాఖపట్నంలో 8 జోన్స్లో మనం స్వచ్ఛతా రథ్స్ అని చెప్పి త్రూ ఆటో అనమాట, సో అవగాహన కార్యక్రమం చేపట్టాం. సో అది ప్రతిరోజు కూడా ఈ 15 రోజులు కూడా ఈ 8 జోన్స్లో కూడా తిరుగుతూ ఈ అవగాహన కార్యక్రమం చేపడతాయి. ఇది కాకుండా దగ్గరగా ఉన్న స్కూల్స్లో, పబ్లిక్ ప్లేసెస్లో కానీ హెచ్పిసిఎల్ నుంచి మా వాళ్ళు వెళ్ళి అందరికీ కూడా చైతన్యపరిచి అందరికీ స్వచ్ఛత అంటే ఏంటి, ఎందుకంటే ఆల్రెడీ మనకి వైజాగ్ అనేది ఒక క్లీనెస్ట్ సిటీని వచ్చింది. మన ర్యాంకింగ్స్లో చూసుకుంటే కూడా ఐ థింక్ 8th ప్లేస్లో ఉన్నట్టున్నాం మనం. దాన్ని ఇంకా మనం పెంపొందించాలి బేసిక్. సో ఈ స్వచ్ఛత రద్దు కాకుండా మనం స్ట్రీట్ ప్లేస్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. అలాగే కార్మికులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా హైజీన్ కిట్స్ అని ఇవ్వబోతున్నాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ కాంప్లెక్స్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, అలాగే ఒక్కొక్కసారి మనం ప్రజెంట్ కూడా సెంట్రల్ ప్రజెంట్ కూడా వెళ్తున్నాం అనమాట. సో ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఈ పర్టికులర్ హైజీన్ కిట్స్ అది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్లాస్టిక్ అవేర్నెస్, అంటే ప్లాస్టిక్ అన్నది కంప్లీట్గా నిరోధించాలని చెప్పి రైతు బజార్ల దగ్గర కానీ అక్కడ కానీ వెళ్ళి ఈ క్లాత్ బ్యాగ్స్ ఏదైతే ఉన్నా అది సింబాలిక్గా డిస్ట్రిబ్యూట్ చేయడం అవుతుంది. ఎందుకంటే అందరికీ ఇవ్వలేం కానీ బట్ అట్లీస్ట్ సింబాలిక్ ఇస్తే అందరికీ అర్థమవుతుంది కదా అని చెప్పి. ఇది కాకుండా మనం స్టూడెంట్స్ చేత సీడ్ బాల్స్ అంటారు, విత్తన బంతులు అన్నది అది తయారు చేస్తాము. తయారు చేయించి

0: వేరువేరు ఏజెన్సీస్ ద్వారా దాన్ని బయట ఎక్కడైనా సరే అబాండన్ ల్యాండ్స్ ఎక్కడైనా ఉంటే అక్కడ ఈ వృక్షాలు వృద్ధి పొందేటట్టు అక్కడ వేయించడం జరుగుతుంది అన్నమాట. ఇది కాకుండా మళ్ళీ స్వచ్ఛత వర్క్షాప్ అని చెప్పి స్టూడెంట్స్కి ప్రత్యేకంగా ఇది ఒక కార్యక్రమం చేపట్టాలనుకుంటున్నాము. బేసికల్గా ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే ఈ పరిశుభ్రత అన్నది సాధిస్తే మనసుతో పాటు మంచి ఆరోగ్యం వస్తుంది. ఒక ఆరోగ్యమైన వ్యక్తి ఆరు పౌరుడు భవిష్యత్తుకు మరింత కాంట్రిబ్యూట్ చేయగలుగుతాడు. ఇది మా ఉద్దేశం అండి. సో గవర్నమెంట్తో అంటే ఏదైతే మనకి ఈ పర్టికులర్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో హోల్ హార్టెడ్గా చేయగలుగుతున్నాం ఇవన్నీ కూడా. సో మీరు కూడా సహకరించండి, మీ ద్వారా కూడా ఈ పర్టికులర్ సందేశాన్ని అందరికీ వినిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హైజీనిక్ కిట్స్లో అంటే ఒక సోప్ లాగా ఉంటుంది, అలాగే లేడీస్ వాళ్ళకి అవసరమైనవి ఉంటాయి, అలాగే షాంపూ బాటిల్ అని ఉంటుంది. అంటే బేసిక్గా అంటే వాళ్ళకి ఏంటంటే అవగాహన ఇవ్వాలన్నమాట. అంటే సింపుల్గా జస్ట్ హైజీన్ అంటే ఇది అని చెప్పి దానికి వాళ్ళకి అవగాహన ఇచ్చి దాన్ని బట్టి ఆ కిట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈచ్ జోన్లో ఒక ఆటో తిరుగుతుందండి, దానికి ఆల్రెడీ ఒక హోర్డింగ్లా ఉంటుంది, అది కాకుండా త్రూ సౌండ్ సిస్టమ్ లేదా పిఏ సిస్టమ్లా ఉంటుంది, దాంతోపాటు ఆ ప్రచారం అనేది జరుగుతుంది అనమాట అందరికీ. స్ట్రీట్ ప్లేస్ కూడా ఇక్కడ నియరెస్ట్ జోన్స్ అనుకున్నామండి, బట్ అది కానీ నిజంగా ఆదరింపు వస్తే దాన్ని ఇంకా కొంచెం ఇంకా వైడ్గా పబ్లిసైజ్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. స్కూల్లో ప్రత్యేకంగా స్కూల్స్లో నన్ను ఆల్రెడీ స్టార్ట్ చేశాం, నిన్నటి నుంచే స్టార్ట్ చేసాం. ఫస్ట్ జీవీఎంసీ ఇక్కడ స్కూల్ ఏదైతే ఉందో మల్కాపురం అక్కడికి వెళ్ళాం అనమాట. వాళ్ళకి ఈ పర్టికులర్ ఏదైతే ఈ స్వచ్ఛత దీని మీద ఉందో స్వచ్ఛత మీద ఒక క్విజెస్ అది కండక్ట్ చేసి వాళ్ళకి సెపరేట్ ప్రైజెస్లో ఇవ్వడం అంటే అది ప్రోత్సహించడం అనమాట. సో వాళ్ళ ఆలోచన విధానం కూడా దానికి అలా పెరుగుతుంది, అలా వస్తుంది. వాళ్ళకి వచ్చిందనుకోండి వాళ్ళు కూడా ఒకొక్కరు చెప్పగలుగుతారు, ఇంట్లో వాళ్ళకి చెప్పగలుగుతారు ఇది డస్ట్బిన్ ఇక్కడ ఉండాలి, ఈ డస్ట్బిన్లు ఇది వేయాలి, దీన్ని హౌస్ కీపింగ్ ఇలా చేయాలి, దీన్ని ఇలా సర్దుకోవాలి. అంటే చిన్నపిల్లల దగ్గర స్టార్ట్ చేస్తే ఇంకా మన బంగారు భవిష్యత్తు వస్తుందని చెప్పి మా ఆలోచన. ప్రస్తుతం లేదండి, బట్ అది కూడా ఆలోచిస్తూ ఉండదు. ఉమెన్ పాటర్నిటీ అంటే ఉమెన్ విషయంలో మాత్రం ఓన్లీ ఇద్దరు హైజీన్ కిట్స్ అని అనుకున్నాము. సో ఇంకా ఐడెంటిఫై చేయలేదు, చూస్తాం. మా పిఆర్ఓ గారితో కూడా మాట్లాడి వేరే ఎక్కడ పొటెన్షియల్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో. ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కలు ఏదైతే ఉన్నాయో డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు చాలామంది, మొక్కలు నాటడం కూడా చేస్తుంటారు. అలాగే ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారు, ఈవెన్ క్లాత్ బ్యాగ్స్ ఉన్నాయనుకోండి దాంట్లో కూడా వాళ్ళకి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. మెయిన్ అయితే మొక్కల విషయంలో అయితే ఉంటుంది, బట్ అది కాకుండా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ అవేర్నెస్ అన్నది ఇవ్వడం అన్నది జరుగుతుంది అనమాట. ఎప్పుడు హెచ్పిసిఎల్ అగ్రస్థానంలోనే ఉందండి. రెండు కార్యక్రమాలు చేస్తామండి మనం, ఒకటి ఈ పక్షోత్సవాలు, రెండోది స్వచ్ఛత హై సేవ. అది ఎప్పుడు గాంధీ జయంతి టైంలో అక్టోబర్ 2 ఆ పర్టికులర్ వీక్లో చేస్తాం. ఈ కార్యక్రమంలో అంటే బేసికల్గా ఏంటంటే మనం ఈవెన్ హెచ్పిసిఎల్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఏంటంటున్నారు కదా, మిగిలిన వాళ్ళందరితో కూడా అంటే స్టూడెంట్స్ని తీసుకుని వెళ్ళి ఈవెన్ కోస్ట్ గార్డ్తో కూడా తీసుకుని వెళ్ళి బీచ్ క్లీనింగ్ కార్యక్రమాలు అది చేపట్టడం జరిగింది. ఇంతకుముందు కూడా శ్రమదానాలు ఇలాంటివి కూడా చేయడం జరిగింది అనమాట. వైజాగ్కి మాత్రం పేరు వచ్చిందంటే ఈ 7th or 8th క్లీనెస్ట్ సిటీ అంటే మేము కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, మేము కూడా అందులో మా భాగస్వామ్యం ఉందని చెప్పి. అలాగే కోస్ట్ గార్డ్ నేవల్ వాళ్ళతో కూడా మాట్లాడి ఈవెన్ ఇప్పుడు ఇంతకుముందు శాప్లింగ్స్ కానీ ప్లాంట్ డిస్ట్రిబ్యూషన్ కానీ వాళ్ళకు కూడా ఇచ్చాము, మనం వాళ్ళ కాలనీస్లో వేయాలని చెప్పి ఇచ్చాము. ఈ దీని గురించి కూడా ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఇది కూడా ముందుకు తీసుకెళ్తాం. అంటే అక్కడ అంటే రెసిడెన్సీ చాలా పెరిగిపోతుందండి, అంటే మన ఇన్హాబిటేషన్ పెరిగిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు, ఎక్కువ బ్యాలెన్స్ అవ్వడం లేదు. ఎందుకంటే ఇంతకుముందు మేము అంటే కోస్ట్ గార్డ్కి ఇచ్చింది ఎందుకంటే త్రూ హెలికాప్టర్ కానీ వెళ్ళి వాళ్ళు వాళ్ళక్కడి నుంచి త్రో చేస్తే అవుతుంది కదా అని చెప్పి ఇంతకుముందు చేస్తాం. 2 ఇయర్స్ ముందు కూడా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ SDI ఏదైతే ఉందో అక్కడ రత్నం గారిని పిలిచి ఆయన గైడెన్స్లో ఆయన ఆధ్వర్యంలోనే చేయించాం. ఏదో నామకే వస్తే చేయడం కాదు కదా, చిత్తశుద్ధితోనే చేయడం జరుగుతుంది. ఇది దానికి ఎవరైతే అనుభవించిన ఉన్నారో నాకు తెలిసి ఆ రత్నం గారిని ఎప్పుడు ఆయన ఎంగేజ్ చేస్తున్నాం అనమాట. ఒకటేనండి, ఇది ఏ ఒక్కరి బాధ్యత అని కాదు, అందరూ సమిష్టిగా ఈ బాధ్యత తీసుకోవాలి. ఇది మీకోసం, మా కోసం, మనందరి కోసం. ఇది ఈ స్వచ్ఛత అన్నది మీరు పాటించండి, ఎవరైతే పాటించట్లేదో వాళ్ళకి కూడా చెప్పండి. ఈ అవేర్నెస్ అన్నది, అవగాహన అన్నది అందరికీ ఇవ్వండి. తప్పకుండా మన విశాఖపట్నాన్ని ఇండియాలో, మన భారతదేశంలో 1 క్లీనెస్ట్ సిటీగా నిలబడండి.
1: HPCL GVMC సంయుక్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా పక్షోత్సవాలు ప్రారంభోత్సవ కార్యక్రమంపై రేడియో నివేదిక విన్నారు.
2: నిర్వహణ శ్రీ నాగభైన నాగేశ్వరరావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సాయం సమీరం వింటున్నారు.

సాయం సమీరం వింటున్నారు. ఇప్పుడు ఫిట్నెస్ మంత్ర. వర్షాకాలం వచ్చేసింది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. ఇంతకుముందు వరకు కూడా మనకి ఎండలు అనేది ఈ సంవత్సరం చాలా బాగా వేసినాయి. మరి ఎండలు బాగా వేయటం వలన కానివ్వండి, ఇక ఆ ఉష్ణోగ్రతను తట్టుకోలేక వలన కానివ్వండి, మనం ఎక్కువగా చల్లటి నీళ్ళని కానివ్వండి, వేరు వేరు శీతల పానీయాలను కానీ విపరీతంగా తాగేసాం. కొంతమంది ఏసీలో కూడా ఎక్కువ కాలం గడపాల్సి వచ్చింది. ఇప్పుడు బయటకు వస్తుంటే పొల్యూషను, సరే కారణం ఏదైనప్పటికీ కానివ్వం కానీ, ఈ వర్షాలు మొదలైనప్పుడు మనకి ప్రధానంగా శరీరంలో ఈ జలుబు కానీ దగ్గు కానీ లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి లేదు అంటూ ఉంటారు చాలామంది. మరి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి మనకి నిత్యం అందుబాటులో ఉండే ఒక వస్తువుని గురించి ఇవాళ మీకు పరిచయం చేయబోతున్నాను. పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు, కానీ ఇది మీ అందరికీ తెలుసు. అవును, మీరు అనుకుంటున్నదే, అదే పసుపు. పసుపుని ఆంగ్లంలో టర్మరిక్ అంటూ ఉంటారు. ఇందులో ఉండే కర్కుమిన్ శరీరంలోని రోగ నిరోధక శక్తి వ్యవస్థని, దాని పనితీరుని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి మన శరీరంలోని కణాలని రక్షిస్తుందన్నమాట. ఇక చాలామంది వాపులతో ఇబ్బంది పడుతూ ఉంటారు, అదే ఇన్ఫ్లేషన్ అండి. దాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

మరి ఇంకొక విశేషం ఏంటంటే, ఈ బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్లకు వ్యతిరేకంగా పనిచేసే అతి సాధారణంగా మనకింట్లో దొరికే వస్తువు ఏదన్నా ఉందంటే అది పసుపే. మన చిన్నతనంలో కానీ, ఈ మధ్యకాలం పల్లెటూరులో కానీ, ఇంకా వేరే చోట్ల కానీ ఏదైనా తెగినా దెబ్బ తగిలినా పసుపును వేస్తారు. అంటే ఈ పసుపు వేయడం అనేది, ఇది గాయాలను మాన్పించడంలో సహజ సిద్ధ పాత్ర పోషిస్తుందన్నమాట. ఇంకా అసలు ఇంతకీ ఈ పసుపుని ఎలా వాడాలని మీలో చాలామందికి ఒక సందేహం కలుగుతుంది. ఈ పసుపుని ఎలా వాడాలంటే, గోరువెచ్చని పాలలో, పాలు ఇష్టం లేకపోతే నీటిలో ఒక అర టీ స్పూన్ పసుపు తీసుకుని రాత్రి పడుకోవడం కొంచెం తాగి పడుకుంటే మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు ఇటీవల కాలంలో చాలామంది. ఇది పురాతన కాలం నుంచి మనకి వైద్యంలో ఉంది, ఆధునిక కాలంలో కూడా చెబుతుంది పసుపు అనేది శరీరానికి చాలా చాలా మంచిదని. మనం ఎప్పటి నుంచో దీన్ని పంటలు, మన ఈ పంటలు రైతులు పండించడం జరుగుతుంది. తర్వాత వంటల్లో కూడా తగు మోతాదులో మనకి ఇంట్లో అందరిలో వాడుతూ ఉన్నారు. ఇంకా ఇది సమర్థవంతంగా పనిచేయాలి, ఇది పసుపు శరీరానికి ఆరోగ్యంగా ఉంచేలా సహాయపడాలంటే, చిటికెడు మిరియాల పొడితో కలిపి తీసుకుంటే ఈ కర్కుమిన పదార్థం శరీరం గ్రహించే సామర్థ్యం పెరిగి మంచి ఫలితాలను ఇస్తుందంట. పసుపు ఆరోగ్యానికి మేలు చేస్తుంది, ఇంకా రోగ నిరోధక శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది. అంటే మన రోగ నిరోధక శక్తి పెరగడానికి వీటితో పాటు సరైన నిద్ర, వ్యాయామం, పరిశుభ్రత కూడా ఉంటే చాలా మంచిది. ఇప్పుడు మురారి చిత్ర నుంచి జిక్కి సంధ్య పాడిన పాట విందాం, ఆ తర్వాత వికాసం.

సాయం సమీర్ వింటున్నారు. వికాసం, ఇది 2026 సంవత్సరం. మన చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. ఏ ఆర్థిక లావాదేవీనైనా సరే చిటికెలో పని పూర్తి చేస్తున్నాం. యూపీఐ ద్వారా కానివ్వండి, లేకపోతే మరింకో రకం కానివ్వండి. అంటే ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళకి దాదాపుగా బ్యాంక్ అకౌంట్ ఉంది. మరి ఈ బ్యాంకు అకౌంట్ ఇవాళ మన చేతిలో ఉంది అంటే దానికి కారణం ఒక మార్పు అని చెప్పాలి. ఆ మార్పు ఎప్పుడొచ్చిందంటే 2014 పూర్వం అనేది కేవలం డబ్బున్న వాళ్ళకి, లేకపోతే అవసరాలు ఉన్న వాళ్ళకి మాత్రం బ్యాంక్ అకౌంట్ ఉండే. మధ్యతరగతి వారికి ఇంకా భేదవారికి బ్యాంకింగ్ సదుపాయం అనేది అందుబాటులో ఉన్నప్పటికీ, కానీ ఆ బ్యాంకు సేవలు అనేది వాళ్ళు ఉపయోగించుకోవడం కుదిరేది కాదు. ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన అనే ఒక పథకం 2014 ఆగస్టు 28 ప్రారంభించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాంకింగ్ సేవలను ప్రతి కుటుంబానికి అందుబాటులో తీసుకురావడం. ప్రతి కుటుంబానికే కాదు, ప్రతి పౌరుడికి కూడా అందుబాటులో తీసుకురావడం. ఏంటంటే ఇలా అందుబాటులో తీసుకురావడం అనేది పొదుపును అలవాటు చేయడానికి దీన్ని మొదటగా తీసుకొచ్చారు. అలా తీసుకువచ్చినప్పుడు ప్రతి మనిషి తమ సొంత అకౌంట్ని కలిగి ఉండటం వలన వారి యొక్క ఫైనాన్షియల్ అంటే ఆర్థికపరమైన లావాదేవీలు అనేది జరుపుకోవడానికి, కొంత నగదు పొదుపు చేసుకోవడానికి, ఒక స్థిరమైన ఆదాయ వనరులు ఆదాయం పొందడానికి ఇది ఎంతగానో సహాయపడింది. మరి ఇలా తీసుకొచ్చిన దాంట్లో ఇవాళ ప్రభుత్వం ద్వారా పొందుతున్న సంక్షేమ పథకాలు నేరుగా ఈ జన్ధన్ ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చేయడం జరుగుతుంది. ఏమిటి జన్ధన్ ఖాతా యొక్క ముఖ్య లక్షణాలు అంటే 0 బ్యాలెన్స్, అంటే మనకి డిపాజిట్ అనేది ఫిక్స్డ్ అమౌంట్ ఏమి ఉండాల్సిన అవసరం, కేవలం మనం అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్తే 0 బ్యాలెన్స్తోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా దీనికి మన ఖాతా తెరిచేస్తారు. రూపే డెబిట్ కార్డు కూడా ఇస్తూ ఉంటారు. ప్రమాద బీమా సౌకర్యం కూడా లభిస్తున్నట్టు, కాకపోతే కొన్ని నిబంధనలు ఉంటాయి. అర్హత ఉన్న ఖాతాదారులకి ఓవర్ డ్రాఫ్ట్, అంటే మన అకౌంట్లో డబ్బులు లేకపోయినా మనం గతంలో సరైన బ్యాలెన్స్ మెయింటైన్ చేసినా, లేకపోతే ఒక క్రమశిక్షణతో కూడిన ఆర్థిక లావాదేవీలు జరిపితే మనకు కొంత ఓవర్ డ్రాఫ్ట్ సదుకని, అంటే అదనంగా మనకు లేని దానిపోయినా కొంత అమౌంట్ మనకి ఇస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇది దీనివలన

0: ప్రభుత్వ సబ్సిడీలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇతర సంక్షేమ పథకాలు నిధిగా మన ఖాతాలో జమ అవుతుంటాయి. ఎవరైతే ఈ జన్ధన్ ఖాతా అమౌంట్, దీనికి అర్హత ఏంటంటే భారతీయ పౌరుడై ఉండాలి. సాధారణంగా 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి ఇస్తారు. ఇక మైనర్లకి ఈ అకౌంట్ ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు వస్తాయి. దీనికి కేవైసీ పత్రాలు సమర్పించాలి, ఆధార్ కార్డు కానివ్వండి, ఇంటి అడ్రస్ కానివ్వండి, రకరకాలు. దీనివలన సురక్షితమైన పొదుపు అలవాట్లు భారతదేశంలో పెరిగాయి, ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయి, బ్యాంకింగ్ సేవలు సులభంగా అందరికి అందుబాటులో వచ్చేసాయి. మరి ఈ జన్ధన్ అనేది మన దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నువ్వాస్తావని చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట విందాం, సాయం సమీరంలో చివరిగా.
1: Double! Double! Double!

సాయం సమీర్ విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు వినే ముందు

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువులలో పునరుత్పత్తి సమస్యలు పోషక యాజమాన్యం ద్వారా నివారణ మార్గాలు, డాక్టర్ పి మాన్క్యరావు పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు పార్వతీపురం వారి ప్రసంగం, ఆ తర్వాత జానపద గీతం, అనంతరం వ్యవసాయ సమాచారంలో తూర్పుగోదావరి జిల్లా రైతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. 7:45 వికసిత భారత్, 8:00 తిరిగి 9:30 స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. రాత్రి 10:00 నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ రీజనల్ ఫ్లోక్ అండ్ లైట్ మ్యూజిక్, ప్రాంతీయ జానపద లలిత సంగీతం జాతీయ కార్యక్రమం వింటారు. ఇందులో ఎంఎల్ ఆంటోనీ లలిత గీతాలు, మార్గి మధు జానపదం. 10:30 ఐసీసీ T20 మహిళల క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా లండన్లోని ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే 2వ సెమీఫైనల్ ఆటపై హిందీ ఆంగ్ల భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఈ వ్యాఖ్యానం రేడియో సెట్లపై ఆట ముగిసే వరకు కొనసాగుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రసారం ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ పోలేపెద్ది వెంకట శివకవి విరచిత పూజాకృతులు, అనంతరం నాతియ కలం. 6:30 చింతన ఖురాన్ సూక్తులు వింటారు వ్యాఖ్యత షేక్ ఉస్మాన్. 6:35 పొలం పనిలో పెరటి తోటల ప్రాధాన్యత వివరాలు వింటారు. 7:00 ప్రసార విషయాలు. 7:15 ఉదయ సమయంలో భాగంగా నేటిమాటగా ఎస్వి రంగారావు జయంతి, రచయిత తెన్నేటి విద్వాన్ వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, ఆ తర్వాత ఆరోగ్యమ మహాభాగ్యం శీర్షికన దగ్గు జలుబు ఆయాసానికి కారణాలు నివారణ డాక్టర్ ద్వివేదుల సత్యశ్రీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా. అనంతరం గాంధీ మార్గం పుష్పాంజలి సమాచారం ఇత్యాది అంశాలు వింటారు. 8:30 తిరిగి 2:30 శ్రీమతి సిహెచ్ బాలసరస్వతి వీణావాదనం వింటారు శ్రీ కోటిపల్లి రమేష్ మృదంగం. 9:00 పాటల పల్లకి, 10:00 స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ గవర్నమెంట్స్ డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్, దేశ సాంకేతిక ప్రగతిలో డ్రోన్ల ఉపయోగంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి ప్రొఫెసర్ ప్రణవ్ పెద్దింటి, పరిచయకర్త ఎన్ మణి. 11:00 మధురిమ, 12:30 తెలుగులో వార్తలు వింటారు. 1:33 మహిళావాణి శ్రీల కార్యక్రమంలో వృక్షోత్సవం, శ్రీమతి ఎస్ సుమలత, శ్రీమతి డి శ్రీదేవి గారిల సంభాషణ వింటారు. సాయంత్రం ప్రసారంలో 5:00 యువన యోజనల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 6:30 సాయం సమీరం వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం చిరిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ

0: మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వీబీ జీరామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 5 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. భారత్ జపాన్ సంబంధాలు ఎంతో ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈ సాయంత్రం జరిగిన భారత్ జపాన్ ఉమ్మడి ఆర్థిక ఫోరం సమావేశంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. జపాన్ దేశ నైపుణ్యం, పెట్టుబడులు, భారతదేశ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచి ఈ మధ్యాహ్నం ఢిల్లీలో వార్షిక శిఖరాగ్ర చర్చలు జరిపారు. ఇందులో భాగంగా ఆర్థిక, ఇంధన, భద్రత, ఫార్మాసూటికల్స్, రక్షణ, కృత్రిమ మేధ సహా పలు రంగాలలో ఇరు దేశాలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. చర్చలనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ జపాన్ ద్వైపాక్షిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో మరింత ముందుకు వెళుతుందని అన్నారు.
1: भारत जापान संबंध वाकई बहुत स्पेशल है. अभी अभी हमने हरियाणा के खरखोदा में मारुति सुजुकी के नए प्लांट का उद्घाटन किया. जब जापान की एक्सपर्टीज और इन्वेस्टमेंट भारत के स्पीड और स्केल के साथ जुड़ती है तो पूरी दुनिया को फायदा होता है.
0: భారత్ జపాన్ దేశాలు కృత్రిమ మేధ రంగంలో ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయని, జపాన్ సాంకేతికత భారతదేశ సాఫ్ట్వేర్ సామర్థ్యాల కలయిక ప్రపంచ ఏఐ అభివృద్ధికి కొత్త వేగాన్ని, బలాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ జపాన్ బయోగ్యాస్ ఇనిషియేటివ్ ద్వారా భారతదేశంలో 1000 బయోగ్యాస్ సేంద్రీయ ఎరువుల ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు భారతీయ గ్రామాలలో స్థిరత్వం, శ్రేయస్సు, గ్రామీణ జీవనోపాధికి కొత్త బలాన్ని ఇస్తుందని తెలిపారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని, ఇవి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఒక ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ నిర్వహించిన ఇండో జపాన్ స్ట్రాటజిక్ డైలాగ్ ఆన్ షేపింగ్ ద ఏషియన్ సెంచరీ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారతదేశంలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తికి అనేక కొత్త అవకాశాలు లభిస్తున్నాయని చెబుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అందరికీ సమానమైన అభివృద్ధిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
2: Japan has over the years been an important part of India's ACTIs. The Northeast is much closer to the ASEAN region, and linkages between the Northeast and this ASEAN region make it a very natural gateway for trade with ASEAN. And therefore, Japan and India are working together to promote industry, to promote infrastructure in the Northeast.
0: దేశవ్యాప్తంగా ఉపాధిని పెంపొందించడం, గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడం, గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీరామ్జీ చట్టం 2025ను తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె గ్రామంలో నూతన చట్టాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ పేదవారందరికీ ఉపాధి లభించాలనేదే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమం కింద పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు వెల్లడించారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
3: विकसित भारत जी राम जी योजना में केंद्र ने जो अपना पैसा दिया है वो है 95,600 करोड़ रुपया और राज्यों का 40% शेयर मिलेगा तो एक साल में ही खर्च होंगे 1,51,282 करोड़ रुपया.
0: ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, కమలేష్ పాస్వాన్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. దేశం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి మారడం అనేది కేవలం ఒక సాంకేతికత స్థానంలో మరొకదాన్ని తీసుకురావడం మాత్రమే కాదని, ఇది పర్యావరణ హితమైన పారిశ్రామిక వ్యవస్థను నిర్మించడమేనని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎలక్ట్రిక్ మొబిలిటీ బిల్డింగ్ ఇండియా అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ ఫర్ వికసిత్ భారత్ జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు.

అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమతుల్యం చేస్తూ ప్రభుత్వ విధానాలను రూపొందిస్తోందని చెప్పారు. పర్యావరణ అనుమతులను సరళీకృతం చేయడానికి, పరివేష్ పోర్టల్ ద్వారా ఆమోద ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని మంత్రి వివరించారు. బొగ్గు గనుల కేటాయింపులకు మరింత ఆర్థిక వెసులుబాటు కలిగేలా, బొగ్గు రంగంలో వ్యాపార ప్రక్రియలను మరింత సులభతరం చేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక కీలక సంస్కరణను ప్రవేశపెట్టింది. కోల్ బ్లాక్స్ అలొకేషన్ అమెండ్మెంట్ రూల్స్ 2026 ద్వారా మంత్రిత్వ శాఖ ఈ మార్పులను తీసుకొచ్చింది. గన్లు, ఖనిజాలు అభివృద్ధి నియంత్రణ చట్టం 1957 కింద కేటాయించిన బొగ్గు గన్లకు సంబంధించి పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీల స్థానంలో ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్ను ఉపయోగించడానికి అనుమతిచ్చింది. సవరించిన ఈ నూతన నిబంధనల ప్రకారం బొగ్గు గన్ల కేటాయింపుదారులు తమ సెక్యూరిటీ బాధ్యతల కోసం పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ లేదా ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లలో దేన్నైనా ఎంచుకునే అవకాశం లభిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 5 ఏళ్ల నుండి 18 ఏళ్లలోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. ఈ అవార్డులకు దరఖాస్తులు సమర్పించడానికి 31వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి గలవారు awards.gov.in అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని ఏ పౌరుడైనా, పాఠశాల, సంస్థ లేదా అసోసియేషన్ అయినా అర్హులైన పిల్లలను ఈ పురస్కారానికి నామినేట్ చేయవచ్చు. పిల్లలు తమకు తాముగా స్వయంగా కూడా నామినేషన్ దరఖాస్తులను సమర్పించుకునే వెసులుబాటుంది. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు ఏర్పాటు చేయాలంటూ భారతదేశం దీర్ఘకాలంగా ప్రతిపాదిస్తున్న అంశానికి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మరోసారి మద్దతు లభించింది. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం వ్యూహం 9వ సమీక్షకు 140 ఓట్లతో ఆమోదం లభించింది. దాదాపు 3 దశాబ్దాల క్రితం భారతదేశం ప్రతిపాదించిన ఈ సదస్సును ఖరారు చేయడానికి అన్ని విధాలా కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలను ఈ సమీక్ష కోరింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా అంగీకరించిన చట్టపరమైన వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రపంచ ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలు బలహీనపడుతున్నాయని అన్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించడానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రేపు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును నిర్వహించనుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బఘేల్ కూడా పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం విడుదల చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. త్రిపుర రాజధాని అగర్తలలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా నిషేధిత దగ్గుమందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక గూడ్స్ రైల్లో తరలిస్తున్న ఈ మందులను అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న దగ్గుమందు మార్కెట్ విలువ సుమారు 6,54,00,000 రూపాయలు ఉండవచ్చని డిఆర్ఐ అధికారులు తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, అస్సాం రైఫిల్స్, రైల్వే భద్రతా దళం సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో మొత్తం 55,626 ఎస్కఫ్ ఫెయిర్ డీల్ బ్రాండ్ల దగ్గుమందు సీసాలను జప్తు చేశారు. బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని 3 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసింది. బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా, గుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గాలకు 3వ తేదీన పోలింగ్ జరగనుంది. వచ్చే 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వీబీజీరామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: కార్యక్రమం ఇప్పుడు పార్వతీపురం పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ పి మార్కారావు గారు వారి ప్రసంగంతో సిద్ధంగా ఉన్నారు. వారు మాట్లాడబోతున్న అంశం వారి మాటలోనే.
1: ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా పశువుల్లో వచ్చే పునరుత్పత్తి సమస్యలు, వాటికి ఏ విధంగా పోషక యాజమాన్యం ద్వారా నివారణ చర్యలు చేసి దాన్ని నివారించుకోవచ్చు అనే విషయాల గురించి రైతు సోదరులకి అర్థమైన శైలిలో చర్చించుకోవడానికి ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. జీవి యొక్క జీవితకాలంలో ఉత్పత్తి పునరుత్పత్తి అనే అంశాలు రైతుని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్గా మనం మాట్లాడుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చెప్పాలంటే దాదాపు 8 లక్షల పైచిలుకు ఆవులు, 9.5 లక్షల పైబడ గేదెలు మొత్తం 28 జిల్లాల్లోని రైతాంగం దగ్గర ఉన్నాయి. వీటి ద్వారా పాల ఉత్పత్తి చేసుకొని రైతులు ఆర్థికంగా బలోపేతం అవడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ సమస్యలు తీర్చడంతో పాటు దేశం యొక్క స్థూల ఆదాయం పెరుగుదల కూడా దీని ద్వారా జరుగుతోంది. కాబట్టి డైరీ ఫార్మ్స్ మరియు గేదెలు ఆవులు పెంపద చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. పాలిచ్చే ఆవుల్లో ముఖ్యంగా మనకి ఇతర దేశాల నుంచి వచ్చిన జెర్సీ, హెచ్ఎఫ్, అలాగే మన దేశానికి సంబంధించిన థర్పాకర్, కాంకరాజ్ జాతులు మరియు గేదెల్లోని నీలిరావి, సుత్తి, ముర్రా జాతి గేదెలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటిలోని అంత సంతాన యోగ్యకి చెందిన పశువులు సుమారుగా 10 లక్షల వరకు మనకి ఉంటాయి. పశువుల్లో పునరుత్పత్తి సమస్యల వల్ల సుమారుగా ఏటా మన రైతాంగానికి 1500 నుంచి 2000 కోట్ల వరకు కూడా నష్టం అనేది వస్తోంది. ఈ నష్టం ఎందువల్ల వస్తోందంటే పశువుల్లో పునరుత్పత్తి సమస్య వల్ల సుమారుగా ఏటా మన రైతాంగానికి 1500 నుంచి 2000 కోట్ల రూపాయల వరకు పాల ఉత్పత్తిలో నష్టాలు చవిచూస్తాయి. దీని కారణంగా పశువుల్లో వచ్చే వివిధ పునరుత్పత్తి సమస్యలను రైతులు సకాలంలో సరిగ్గా యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్ల మన రైతాంగం ఇంత వ్యయ ప్రయాసాలకు ఓర్చుకోవాల్సిన అవసరం అయితే వస్తోంది. సాధారణంగా ఆవు జాతులు 18 నుంచి 20 నెలలకు చూలు కడుతూ 280 రోజులకి తరువాత ఈంతాయి. మరియు గేదెలు అయితే 24 నుంచి 36 నెలలకు చూలు కట్టి 310 రోజులు, అనగా 10 నెలల 10 రోజులకు ఈనుతాయి. ఈనిన తరువాత 9 నుంచి 10 నెలల వరకు పాలిచ్చి తరువాత మరలా చూలు కడతాయి. ఈ పద్ధతిని మొత్తాన్ని పునరుత్పత్తిగా మనము చెప్పుకుంటాము. ఈ పునరుత్పత్తిలో ముఖ్యంగా మనకి ఈస్ట్రస్ సైకిల్, ఋతుచక్రము అనే ఆస్పెక్ట్ ఉంటుంది. కావున ఆవుల్లో అయితే ఈ ఋతుచక్రం 18 రోజులు ఉండగా గేదెల్లో ఈ ఋతుచక్రం 21 రోజు వరకు ఉంటుంది. ఈ ఋతుచక్రంలో ముఖ్యంగా 4 దశలు ఉంటాయి. కానీ రైతాంగం మాత్రం మనము ఏ దశలో ఇంజెక్షన్ చేయాలి అంటే మధ్యస్థ దశ లేదా మిడ్ హీట్లోని మాత్రమే ఇంజెక్షన్ చేయాలి. ఈ మిడ్ హీట్ అన్నది మనకి యద ఉదయం మొదలైతే సాయంత్రంకి, సాయంత్రం మొదలైతే 2 రోజు ఉదయంకి ఉంటుంది. కాబట్టి ఉదయం ఎదకి వస్తే సాయంత్రం, సాయంత్రం ఎదకి వస్తే 2 రోజు ఉదయం చూలి ఇంజెక్షను చేయడం ద్వారా మనము మంచి గర్భధారణ కాలాన్ని పొందగలుగుతాము. ముఖ్యంగా యద లక్షణాలు 4 మనకి పశువుల్లో కనబడుతూ ఉంటాయి. 1, పశువులు మేపు మానడం, పశువుల్లో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గడం మరియు చిరువుచ్చపోయడం, వేరే పశువుల మీదకి ఎక్కడం, నాకడం మరియు మానం నుండి చిక్కటి స్రావకాలు రావడం అన్నవి మనము రైతాంగం ఎక్కువగా గమనించవలసిన అవసరంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ లక్షణాలు మనకు కనబడకపోవచ్చు. దీన్ని మూగయదగా మనము చెప్పుకుంటాం. కాబట్టి ఈ మూగయదల్ని ఖచ్చితంగా మనము 2 పూట్ల పశువుల్ని పరిశీలించడం ద్వారా తెలుసుకోగలుగుతాం. సో పశువుల్లోని వచ్చే పునరుత్పత్తి సమస్యల్ని ముఖ్యంగా 3 భాగాలుగా చెప్పుకోవచ్చు. 1, పశువులు పూర్తిగా ఎదగి రాకపోవడం. 2, ఎదగి వచ్చిన పశువు చూలు నిల్చోకపోవడం. 3, సూలు కట్టినా ఆ పశువు 3 నుంచి 4 నెలలకు కానీ 7 నుంచి 8 నెలలకు కానీ ఈసుకుపోవడము అనే సమస్యలు మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. పశువుల్లో ఆవుజాతి పశువు

18 నుంచి 24 నెలలకు, గేదె జాతి పశువులైతే 20 నుంచి 36 నెలలకు ఎదకి రావాలి. అలా రాని పక్షంలో మనం అటువంటి పడ్డ పశువులను దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారి ద్వారా తనిఖీ చేయించి దానికి కావలసిన అనేక రకాలైన మందులను, అంటే ముఖ్యంగా గర్భం పెరుగుదల లేకపోయినట్లే గర్భం పెరుగుదలకు మరియు పోషక యాజమాన్యం లోపం ఉన్నట్టయితే 18 నుంచి 20% మాంసకృత్తులు ఉండే దాణాను ఇవ్వడం ద్వారా, అలాగే ప్రతిరోజు నానబెట్టిన కొమ్ము శనగల్ని 100 నుంచి 150 గ్రాముల వరకు ఇవ్వడం ద్వారా, ఫాస్ఫరస్ ఇంజెక్షన్ వారానికి ఒకసారి చేయడం ద్వారా మరియు విటమిన్ ADE3 ఇంజెక్షన్లు కూడా 2 వారాలకు ఒకసారి చేయడం ద్వారా పూర్తిగా ఈ సమస్యల్ని మనం నివారణ చేసుకోగలుగుతాం. అంతేకాకుండా దీంతో పాటుగా రోజుకి 10 కేజీల పచ్చగడ్డి, 5 కేజీల వరకు ఎండుగడ్డి, అలాగే 50 నుంచి 100 లీటర్ల వరకు మంచినీరు, మంచి గృహవసతి, అలాగే పశువుల్లోని అనారోగ్యం లేకుండా చూసుకోవడం ద్వారా పునరుత్పత్తి సమస్యల్ని రైతాంగం అధిగమించగలుగుతాం. ఈ సందర్భంగా రైతాంగం గమనించగలిగింది ఏమనగా, మొదటిసారి ఎదక వచ్చిన పశువులకు వదిలిపెట్టి 2, 3, 4 సార్లు ఎదక వచ్చినప్పుడు ఇంజెక్షన్ చేయించో కట్టు శాతం బాగా ఉంటుంది. అటువంటి పశువులు తొందరగా సూలి కడతాయని మనవి చేసుకుంటున్నాం. పశువుల్లో ఎద ఇంజెక్షన్ చేసిన తర్వాత చల్లని నీటితో కడగడము మరియు పులుపు పదార్థాలతో ఉండే కుడితలు కానీ ఇతర పదార్థాలని మనం ఇవ్వకుండా ఉండడం చేయడం ద్వారా చాలా వరకు గర్భధారణ శాతాన్ని మనం పెంచగలుగుతూ ఉంటాం. ఈ సమయంలో మంచి పోషకాహారం వేయడం ద్వారా 4-5 నెలలకు ఎదక వచ్చేట్లుగా చేసుకోగలుగుతాము. అంతేకాకుండా చాలా పశువులు ఈనిన తర్వాత 10 నెలల వరకు పాలిస్తాయి. ఆ తర్వాత అవి ఎదక వస్తాయి. ఈ సమయంలో చాలామంది రైతులు వాటిని ఎదని విడిచిపెడతారు, ఎందుకంటే పాలుపోతాయని. కానీ ఈ మూఢవిశ్వాసాలని రైతులు పక్కకి పెట్టి 4-5 నెలలకు వచ్చే ఎదలోని పూర్తిగా ఇంజెక్షన్ చేయించడం ద్వారా పశువుల్లో గర్భధారణ శాతాన్ని, కట్టు శాతాన్ని కూడా బాగా పెంచుకోగలుగుతాము. ఇదే సందర్భంలో మన రైతాంగానికి మనవి చేసేది ఏంటంటే, భారత మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా RGM రాష్ట్రీయ గోకుల మిషన్ ద్వారా మనకి లింగ నిర్ధారణ వీధ్యాన్ని సరఫరా చేస్తోంది. దీని ఖరీదు 150 రూపాయలుగా మనకి గవర్నమెంట్ వారు నిర్ణయించున్నారు. ఈ ఇంజెక్షన్లు చేయించడం ద్వారా 90% ఆడపయ్యల్ని ఎదకొచ్చిన పశువుల నుంచి పొందగలుగుతాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా మనం తప్పనిసరిగా వాడుకోవడం వల్ల మంచి ఫలితాలని సాధించగలుగుతాము. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారు ఇరువురు సంయుక్తంగా పశుసంవర్ధక శాఖతో కలిసి ఈ 2-3 నెలల్లో రైతు దగ్గర ఉన్న ప్రతి పశువుని ఎదగ తీసుకువచ్చి సూలి శాతం పెంచాలనే ఉద్దేశంతో సిబ్బందిని అందరినీ గ్రామాలకు పంపడం అనేది జరుగుతోంది. దీని ద్వారా పశువుల్లో ఉన్న గర్భధారణ లోపాలని సరిచేసి పోషక యాజమాన్యం కోసం క్యాటిల్ ఫీడ్ని 50% సబ్సిడీ మీద ఇవ్వడం ద్వారా, అలాగే పశువుల్లో డివార్మింగ్ చేయడం ద్వారా, అలాగే విటమిన్ మినరల్స్ సప్లిమెంటేషన్ను సబ్సిడీ మీద సరఫరా చేయడం ద్వారా రైతు దగ్గర ఉన్న అన్ని పశువుల్ని ఎదగ తీసుకువచ్చి వాటికేమో టైంకి ఇంజెక్షన్లు వేయించి తద్వారా 100% కట్టు శాతాన్ని పొంది ప్రొడక్షన్ మరియు అలాగే రీప్రొడక్షన్ కెపాసిటీని పశువుల్లో పెంచడం కోసం గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. ఈ ప్రోగ్రామ్ని ప్రతి రైతు తమ తమ ఆరోగ్య సిబ్బంది ద్వారా కన్సల్ట్ చేసుకొని వాడుకోవాల్సిందిగా ప్రతి రైతుకి మనవి చేయడం అనేది జరుగుతోంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో పశువుల్లోని రిపీట్ బ్రీడింగ్ ప్రాబ్లం అనేది మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. రిపీట్ బ్రీడింగ్ ప్రాబ్లం అంటే పశువు ఎదకొస్తూ ఉంటుంది కానీ అది సూలి కట్టదు. అటువంటి టైంలోని మనం పశు వైద్యాధికారి ద్వారా చెకింగ్ చేసినచో హార్మోనల్ తేడా ఉన్నా లేకపోతే బాహ్య అంతర్పరాన్న జీవులు రక్తహీనత ఉన్నా ఇటువంటి వాటన్నిటికీ రక్త పరీక్షలు, పేడ పరీక్షలు చేయించి తద్వారా ఏ ప్రాబ్లం అనేది తెలుసుకొని హార్మోనల్ ప్రోటోకాల్ ఇంజెక్షన్స్ మనం ఇవ్వడం ద్వారా కూడా ఈ ప్రోగ్రామ్ని మనం చేయగలుగుతూ ఉంటాం. రైతాంగంలోని పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు చాలా ఎక్కువగా మనం చూస్తాం. ఎందుకంటే రైతులు తాలూకా అశ్రద్ధ అనేది ఈ పునరుత్పత్తి సమస్యలకి ముఖ్యంగా మనం కారణంగా చెప్పగలుగుతాము. ఈ పునరుత్పత్తి సమస్యలను మనం అధిగమించాలంటే మనము దూడ పుట్టిన దగ్గర నుంచి మరలా ఆ పశువు దూడ ఉత్పత్తి చేసేంతవరకు కూడా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎలాగైతే వ్యవసాయంలో విత్తనం నుంచి విత్తనం వరకు ఎలాగో, ఇది కూడా దూడ నుంచి దూడ వరకు కొన్ని జాగ్రత్తల్ని మనము తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ జాగ్రత్త

జాగ్రత్తల్లోనే దూడల పెంపకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంత దూడల పెంపకం బాగా చేస్తే అంత మంచి పడ్డ పశువుల్ని మనం తయారు చేయగలుగుతాము. దూడ పుట్టిన గంటలోపు దానికి తల్లి నుంచి దాని బరువులో 1/10 ఉండేట్టుగా జున్ను పాలు త్రాగించడం ద్వారా దానికి వ్యాధి నిరోధక శక్తి అన్న దాన్ని మనము స్థిరీకరించగలుగుతాము. రెండవది, 7వ రోజు మరియు 14వ రోజు దూడకి మనము నట్టల నివారణ మందులు పట్టవలెను. అలాగే 3వ రోజు కానీ లేదా 5వ రోజు కానీ విటమిన్ ఏ ద్రావణాన్ని 5 నుంచి 10 ml వరకు పట్టడం ద్వారా మంచి పునరుత్పాదక శక్తి ఉన్న దూడని కూడా మనం తయారు చేయగలుగుతాము. అలాగే దూడకి 21 రోజు దాటిన దగ్గర నుంచి దానికి ఇవ్వవలసిన టీకాలు అన్నీ సకాలంలో చేయించడం వల్ల దానిలో మరణాలని మనం అధిగమించడమే కాకుండా మంచి పునరుత్పత్తి పశువుగా కూడా మనం తయారు చేయగలుగుతాం. దూడకి 3 నెలలు దాటిన తరువాత నుంచి పచ్చగడ్డిని మేపడం ద్వారా మంచి కాఫ్ స్టార్టర్ దాణాన్ని మేపడం ద్వారా కూడా దాన్ని బలంగా తయారు చేయడం ద్వారా మంచి పడ్డ పశువుగా కూడా దాన్ని తయారు చేయగలుగుతాము. అదేవిధంగా ఈ పడ్డల్లోని గర్భాశయము ఎదుగుదలను మనము ప్రమోట్ చేయడం కోసం దాని వయస్సు 18 నుంచి 20 నెలలు అనగా జోడు పళ్ళు 2 పళ్ళు చేసిన దగ్గర నుంచి దాన్ని మనము అన్ని విధాలుగా తగు రక్షణ చర్య తీసుకోవడం ద్వారా కూడా మంచి గర్భధారణ కలిగిన దూడ కింద తయారు చేయవచ్చు. అలాగే సూలు తనిఖీ తర్వాత కూడా ప్రతిరోజు ఆ సూలి పశువుకి 50 నుంచి 100 గ్రాముల మినరల్ మిక్స్చర్ ఇవ్వడం ద్వారా కూడా మంచి దూడల్ని మనం పొందగలుగుతాము. అలాగే ఈ రిపీట్ బీడింగ్ ప్రాబ్లం అనగా పదే పదే ఎదకి వచ్చే పశువుల కోసం మనము యాంటీబయాటిక్ మందులను కూడా గర్భంలోకి ఎక్కించడం ద్వారా కూడా మంచి ఫలితాలని సాధించగలుగుతాము. ఈ మొదటి దశ, మొదటి ఈత, రెండవ ఈత పశువుల్లోని మంచి దాణా అనగా సుమారుగా 18 నుంచి 20% ప్రోటీన్ ఉండే దాణాని రోజుకి 1 నుంచి 2 kg వరకు కూడా పెట్టడం ద్వారా కూడా బలమైన దూడల కింద తయారు చేసి మంచి బరువు గల దూడని అనగా పుట్టినప్పుడు దూడ 25 నుంచి 30 kg పుట్టేట్టుగా కూడా మనము చేసుకోగలుగుతాం. జాగ్రత్తలన్నీ రైతాంగం పశువైద్యాధికారి సలహాల మేరకు చేసేలా ఈ పునరుత్పత్తి సమస్యల్ని పూర్తిగా మనం నిర్మూలించి మంచి ఆదాయాన్ని పాడి ద్వారా పొందగలుగుతామని రైతాంగానికి తెలియజేయడం. ముఖ్యంగా హార్మోనల్ ప్రోటోకాల్లోని మనం ఇచ్చే ఇంజెక్షన్లు FSH, LH మరియు PGF2α ఇంజెక్షన్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. దీని ద్వారా పశువుని 100% యథా ఇంజెక్షన్లకి మనం తెప్పించి చూలు శాతాన్ని నిలబడేటట్టుగా కూడా చేయగలుగుతాం. ఈ విధంగా మనం చేయడం ద్వారా పశువుల్లో అనేక సమస్యల్ని మనం అధిగమించగలుగుతాం. ఇంతే కాకుండా కొన్ని పశువుల్లో చూలి కట్టినప్పటికీ 3-4 నెలల్లోనే హ్యాబిచువల్ అబార్షన్ అనే జబ్బు వల్ల చాలా వరకు చూలి అన్నది పోతూ ఉంటుంది. ఇటువంటి పశువులకు ఖచ్చితంగా చెక్ చేయించి ప్రొజెస్ట్రాన్ అనే ఇంజెక్షన్ని ప్రతి 15 రోజులకు 9 నెలలు చూలు వచ్చే వరకు రైతాంగం వెంచుకున్నట్లయితే గర్భధారణ అనేదాన్ని మనము ఖచ్చితత్వం చేసుకొని తద్వారా దూడని పొందగలుగుతాం. అన్ని రకాల ఈ గర్భనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ద్వారా కూడా మనం ఖచ్చితత్వాన్ని పొందగలుగుతాం. చాలామంది రైతులలో మనం గమనించేది ఏమిటి అంటే పశువు చూలి ఉన్నదని చాలా వరకు వదిలిపెట్టేస్తూ ఉంటారు. కానీ రైతులు ముఖ్యంగా మనకు గమనించవలసింది ఏంటి అంటే చూలి తనిఖీ అనేది చాలా వరకు చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ చూలి తనిఖీ అనేది పశువైద్యశాలలో పశువైద్యాధికారి ద్వారా కానీ లేదా రైతు తన ఇంటి వద్ద పుణ్యకోటి టెస్ట్ అనే దాన్ని చేసుకోవడం వల్ల కూడా తెలుసుకోగలుగుతాము. పుణ్యకోటి టెస్ట్ అంటే ఏమిటి అంటే ఇది కర్ణాటక రాష్ట్రంలో పుణ్యకోటి అనే ప్లేస్లో రైతులు తమ పశువుల్లోని చూలి తనిఖీ చేసుకోవడం కోసం వాడిన టెస్ట్. మనం ముఖ్యంగా ఒక పెట్రీ డిష్ లాంటిది తీసుకొని దాంట్లో కొద్దిగా నీరు పోసుకొని దాంట్లో 10 నుంచి 15 గోధుమ గింజల్ని కానీ లేదా కొమ్ముసర గింజల్ని కానీ వేసి మనము అనుకున్న పశువు ఏదైతే చూలు ఉన్నదని అనుకుని ఉంటామో ఆ పశువు తాలూకా యూరిన్ని ఒక 10 ml యూరిన్కి 100 ml నీటిని కలిపి ఈ విత్తనాల్లోని 2 నుంచి 3 రోజుల వరకు పోసినట్లయితే విత్తనాలు ఒకవేళ మొలకెత్తినట్టయితే ఆ పశువు చూలి లేనట్టుగా విత్తనాలు మొలకెత్తినట్టుగా కుళ్ళిపై ఉంటే ఆ పశువు చూలి ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. ఈ టెస్టు 90% వరకు ఖచ్చితత్వంతో రైతులు ఇంటి వద్దే చేసుకోవచ్చు. ఇది కాక పశువుల హాస్పిటల్లో

0: ప్రతి మంగళవారం శుక్రవారం కూడా పశువులకి గర్భ నిర్ధారణ పరీక్ష అన్నది చేస్తారు. కాబట్టి పశువులు ఉన్న రైతులందరూ యాజమాన్య పద్ధతులన్నీ స్థానిక పశువైద్యాధికారి సహాయ సహకారాలతోని డిపార్ట్మెంట్ వారి స్కీములతోని చేయించుకొని తద్వారా పునరుత్పత్తి సమస్యలను అధిగమించి మంచి పాల దిగుబడిని పొందాలని అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం.
1: పశువులలో పునరుత్పత్తి సమస్యలు, పోషక యాజమాన్యం ద్వారా నివారణ మార్గాలు. పార్వతీపురం పశు సమర్థక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ పి మాణిక్యారావు గారి ప్రసంగం విన్నారు. పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమం ఉంటున్నారు. ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు. పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వ్యవసాయ సమాచారం.
1: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యవసాయ శాస్త్రవేత్తలు తూర్పుగోదావరి జిల్లా రైతు సోదరులకు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. వాతావరణ ఆధారిత సూచనలు భారత వాతావరణ విభాగం వారు అందించిన సమాచారం ప్రకారం 5.5 నుంచి 8.5 మిల్లీమీటర్ల వర్షపాతం, అంటే చాలా తక్కువ నుండి తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు

34.2 నుంచి 35.5 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉండవచ్చు. కనీస ఉష్ణోగ్రతలు 27.7 నుంచి 28.2 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉండవచ్చు. గాలిలో తేమ శాతం ఉదయం వేళలో 68 నుంచి 72 శాతం వరకు ఉంటుంది. మధ్యాహ్న సమయంలో 65 నుంచి 78 శాతం వరకు ఉంటుంది. గాలి వేగం గంటకు 5 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ హెచ్చరిక: ఉరుములు, పిడుగులు, ఇంకా ఈదురుగాలులతో కూడిన తుఫాను, బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. రైతులకు వాతావరణ సాధారణ సలహా: ప్రస్తుత వెచ్చని వాతావరణ పరిస్థితులు, ఇంకా తేలికపాటి వర్షా సూచనలు పంటల సాధారణ వృద్ధికి అనుకూలంగా ఉన్నందున ఆశించిన తేలికపాటి వర్షాలు నేలలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. అయినప్పటికీ రైతులు పొలంలో పరిస్థితులను గమనించి పొడి వాతావరణం ఎక్కువ రోజులు ఉంటే అవసరానికి అనుగుణంగా తేలికపాటి నీటిపారుదలను ఇవ్వవలసి ఉంటుంది. వాతావరణం అడపదడప మేఘావృతమే ఉండడం వల్ల తెగుళ్ళు ఇంకా వ్యాధుల ప్రబలత ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు క్రమం తప్పకుండా పొలాన్ని పరిశీలించి వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే, అంటే ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం వర్షం లేని సమయంలో, మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టవలసిందని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు. వర్షం లేని సమయాల్లో అంతర్కృషి ఇంకా కలుపు నివారణ పనులు రైతులు చేసుకోవచ్చు. నేలలో తేమను నిలుపుకోవడానికి, అలాగే నేల ఉష్ణోగ్రతను తగ్గించడానికి మల్చింగ్ పద్ధతులను అనుసరించడం మంచిది. వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండకుండా పొలాల్లో సరైన నీటి కాలువలను రైతులు ఏర్పాటు చేసుకోవాలి. పశువులకు శుభ్రమైన త్రాగునీరు, అలాగే వేడి వాతావరణం నుంచి పశువులకు రక్షణ కల్పించి తగిన ఆశ్రయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. వ్యవసాయ సలహాలు: వరి పంటలో నారుమడి దశ. నారుమడి తయారీకి, అలాగే సిఫార్సు చేసిన వరి వంగడాలను విత్తుకోవడానికి అందుబాటులో ఉన్న నేలలోని తేమను సద్వినియోగం చేసుకుని నారుమడిలో నీరు నిల్వ ఉండకుండా అదనపు నీరు బయటకు పోయేలా సరైన పారుదల, అంటే నీటి పారుదల సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. విత్తనాల ద్వారా వచ్చే తెగుళ్ల నుండి రక్షించడానికి విత్తే ముందు విత్తనాలను 1 కిలో కార్బన్ డిజమ్ 2 గ్రాముల చొప్పున లేదా ట్రైకోడెర్మా విరిడి 10 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎకరం నారుమడి ప్రాంతానికి DAP 20 కిలోల చొప్పున వేసుకోవాలి. అలాగే తేమతో కూడిన వాతావరణంలో అగ్గి తెగులు సోకిందో లేదో రైతులు గమనిస్తూ, ఒకవేళ కనుక లక్షణాలు కనిపిస్తే లీటర్ నీటికి ట్రైసైక్లోజెల్ 75 WP మందు 0.6 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. కొబ్బరి పంటలో యాజమాన్యం: నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు చెట్టుకు, అంటే మొక్కకు 25 నుంచి 50 కిలోల చొప్పున పశువుల ఎరువు లేదా కంపోస్టు, ఇంకా 5 కిలోల చొప్పున వేపపిండిని వేసుకోవాలి. కొమ్ము పురుగు లేదా ఎర్ర ముక్కు పురుగు ఉధృతిని రైతులు గమనిస్తే కనుక వీటి నివారణకు ఎకరానికి 1 రైమ్కోఫోరల్ పురుగు బుట్టను ఏర్పాటు చేసుకోవాలి. లేదా పురుగుల తాకిడిని తగ్గించడానికి చెట్టు మొదట్లో, అంటే పాదు లోపల 1 నుంచి 2 కిలోల చొప్పున వేపపిండిని వేసుకోవాలి. మామిడి పంటలో పండ్ల అభివృద్ధి కోత దశ: విరామాలతో కూడిన వర్షాల సమయంలో కాయకుళ్ళు ఇంకా తెగుళ్ళు వ్యాపించకుండా ఉండడానికి తోటలో నీరు నిల్వ ఉండకుండా సరైన నీటిపారుదల సౌకర్యం కల్పించుకొని రాలిన పండ్లను ఏరివేసి శుభ్రం చేసుకోవాలి. బాగా పండిన, అంటే బాగా కోతకు వచ్చిన పండ్లను వర్షం లేని సమయంలో కొయ్యాలి. కోసిన పండ్లను నిల్వ కాలానికి పెంచుకోవడానికి, కోత అనంతర నష్టాలను తగ్గించుకోవడానికి వాటిని నీడ, అంటే గాలి తగిలే ప్రదేశంలో ఉంచాలి. పండు ఈగ, మచ్చ తెగులు, ఇంకా మామిడి తేనె మంచు పురుగు, దీప పురుగు ఉధృతిని రైతులు గమనించి, ఒకవేళ వీటి తాకిడి కనుక కనిపిస్తే వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు లీటర్ నీటికి పండు ఈగ నివారణకు స్పెనోసెడ్ 45 SC మందు 0.3 మిల్లీలీటర్ల చొప్పున లేదా ఆంత్రాక్నోస్ తెగులకు కార్బన్డిజం 1 గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అరటి పంటలో యాజమాన్యం: నీరు నిల్వ ఉండకుండా ఇంకా వేరు వ్యవస్థకు ఆక్సిజన్ అందకపోవడాన్ని నివారించడానికి సరైన నీటిపారుదల సౌకర్యం కల్పించుకొని ఈదురుగాలుల వల్ల చెట్లు పడిపోకుండా, అలాగే కాండం విరగకుండా ఉండడానికి గెలలు ఉన్న చెట్లకు కర్రల సహాయంతో చెట్లకు ఊతం ఇవ్వవలసి ఉంటుంది. మొక్కల శాఖీయ ఎదుగుదలకు ఇంకా గెలల అభివృద్ధి తోడ్పడడానికి నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు చెట్టుకు 1 నుంచి 2 కిలోల చొప్పున వేపపిండిని, అలాగే శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన ఎరువులను విడతల వారీగా వేసుకోవాలి. తేమతో కూడిన వాతావరణంలో సిగటోక, ఆకుమచ్చ తెగులు, ఇంకా దుంప కాండం తొలిచే ముక్కు పురుగు, పేనుబంక మరియు తామర పురుగులు ఉధృతిని గమనిస్తూ సిగటోక నివారణకు లీటర్ నీటికి ప్రోపికోనోజల్ 1 మిల్లీలీటరు లేదా హెక్సాకోనోజల్ 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. పేనుబంక లేదా తామర పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటే వర్షం లేని సమయం

లీటర్ నీటికి ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL మందు 0.3 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సమ్ 25 WG మందు 0.25 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. చెరకు పంటలో యాజమాన్యం. నీరు నిల్వ ఉండకుండా వేర్లకు తగినంత గాలి తగిలేలా ఉండడానికి పొలంలో సరైన నీటిపారుదల సౌకర్యాన్ని రైతులు ఏర్పాటు చేసుకోవాలి. వేర్లు భూమిలో బలంగా నాటుకోవడానికి, అలాగే మొక్కలు పడిపోకుండా ఉండడానికి మట్టిని మొదళ్లకు ఎగదోయవలసి ఉంటుంది. నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరానికి 55 కిలోల చొప్పున యూరియాను లేదా సిఫార్సు చేసిన విడతల వారీగా వేసుకోవాలి. నత్రజని వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి ఎరువు వేసిన తర్వాత మట్టిలో కలిసేలా చూసుకోవాలి.

0: భూమిలో బలంగా నాటుకోవడానికి, అలాగే మొక్కలు పడిపోకుండా ఉండడానికి మట్టిని మొదళ్లకు ఎగదోయవలసి ఉంటుంది. నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరానికి 55 కిలోల చొప్పున యూరియాను లేదా సిఫార్సు చేసిన విడతల వారీగా వేసుకోవాలి. నత్రజని వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి ఎరువు వేసిన తర్వాత మట్టిలో కలిసేలా చూసుకోవాలి. వేడి ఇంకా తేమతో కూడిన వాతావరణంలో పెరిగే తోక పొరుగు ఉధృతిని రైతులు గమనించి ఒకవేళ వీటి తాకిడి కనుక కనిపిస్తే వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు లీటర్ నీటికి ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL మందును 0.3 మిల్లీలీటర్లు లేదా థయోమీథాక్సమ్ 25 WG మందును 0.25 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రస్తుతం కురిసిన వర్షాల వల్ల నేలల్లో మొక్కజొన్న విత్తనాలు నాటుకోవడానికి అనుకూలమైన తేమ ఉంది కాబట్టి రైతులు ఎంపిక చేసిన నాణ్యమైన మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాలను ఎకరానికి 8 నుంచి 10 కిలోల చొప్పున వేసుకోవాలి. నేల సారాన్ని ఇంకా తేమను కాపాడుకోవడానికి భూమిని తయారు చేసేటప్పుడు బాగా కుళ్ళిన పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ఎకరానికి 2 నుంచి 4 టన్నుల చొప్పున కలపాలి. విత్తనాల ద్వారా లేదా నేల ద్వారా వచ్చే తెగుళ్లను నివారించి విత్తనాలు సమానంగా మొలకెత్తి పంట ఏపుగా పెరిగేలా చూసేందుకు విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనం నాటే ముందు 1 కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి లేదా 2 గ్రాముల మెటాలాక్సిల్ ప్లస్ మ్యాంకోజబ్ కలిపి విత్తనాలకు పట్టించవలసి ఉంటుంది. ఖరీఫ్ పంటకు ముందస్తు వ్యవసాయ సలహాలు. నేలలో సేంద్రీయ కార్బనాన్ని ఇంకా తేమను బట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచడానికి పొలం తయారీ సమయంలోనే పశువుల ఎరువు, కంపోస్టు ఇంకా పంట వ్యర్థాలను వేసి కలియదున్నుకోవాలి. మధ్య మధ్యలో కురిసే వర్షాల వల్ల నారు కుళ్ళిపోకుండా ఉండడానికి, అలాగే తగిన డ్రైనేజీ అంటే నీటిపారుదల వసతితో ఖరీఫ్ కూరగాయలు ఇంకా ఇతర పంటల నారుమళ్లను రైతులు సిద్ధం చేసుకోవాలి. భూమి యొక్క సారవంతమైన స్థితిని అంచనా వేసుకోవడానికి, అలాగే భూసార పరీక్షల సిఫార్సుల ఆధారంగా ఆయా ప్రాంతాలకు తగిన పోషక యాజమాన్యాన్ని చేపట్టడానికి ఖరీఫ్ పంటల సాగుకు ముందే రైతులు ఖచ్చితంగా మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు. నేలలో సేంద్రీయ కార్బనం, భూమి భౌతిక స్థితి ఇంకా తర్వాత వేసే పంటకు అవసరమైన పోషకాల లభ్యతను పెంచడానికి పచ్చిరొట్ట ఎరువులు సాగు చేపట్టవలసి ఉంటుంది. అందుకోసం ఎకరానికి 25 నుంచి 30 కిలోల జీలుగ లేదా 40 నుంచి 50 కిలోల జనుము విత్తనాలను చల్లి విత్తిన 45 నుంచి 50 రోజుల తర్వాత ఆ పంటలను దుక్కిలో వేసి కలియదున్నుకోవాలి. పశువుల సంరక్షణ. ప్రస్తుత వేడి ఇంకా తేమతో కూడిన వాతావరణ పరిస్థితుల వల్ల పశువుల్లో గొంతు వాపు, జబ్బవాపు వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున దీని నివారణకు గాను పశు వైద్యుల అధికారుల సలహా మేరకు తమ పశువులకు వెంటనే టీకాలు వేయించుకోవాలని రైతులకు అధికారులు తెలియజేస్తున్నారు. పశువుల పాకల్లో సరైన పరిశుభ్రతను పాటించి నేల ఎప్పుడు పొడిగా ఉండేలా చూసుకోవాలి. గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా ఉండాలి. పశువులకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాలి. దీనివల్ల వేడి వల్ల కలిగే ఒత్తిడి పశువులకు తగ్గుతుంది. అలాగే తేమ వాతావరణంలో వ్యాపించే బ్యాక్టీరియా, పరాన్నజీవుల వ్యాధులను అరికట్టవచ్చు. రైతులు వాతావరణ ఆధారిత పంట సలహా కొరకు వాతావరణ సూచన కోసం మేఘదూత్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసి ఉపయోగించుకోవాలి. అలాగే రైతులు పిడుగులు ఇంకా ఉరుములతో కూడిన హెచ్చరికల కోసం దామిని మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.
1: వ్యవసాయ సమాచారం విన్నారు. పల్లెసెంబ్లీ వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఈరోజు మనతో పాటు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రఘువీర్ గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అందుతున్న సేవల గురించి చెప్పండి.
1: ముఖ్యంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏవైతే కొత్త టెక్నాలజీస్ ఉన్నాయో రైతుల యొక్క ఉత్పాదకతను మరియు దిగుబడిని వాటికి మంచి ఆర్థిక లాభం చేకూరేటట్టు మా కృషి ఉంటుందండి. అందులో భాగంగా వ్యవసాయ పరిశోధన స్థానాల్లో డెవలప్ అయిన టెక్నాలజీస్, అది మన తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి, మన భారతదేశంలో ఎక్కడి నుంచి అయినా కానివ్వండి, ఎక్కడైతే డెవలప్ అవుతాయో ఆ టెక్నాలజీస్, అంటే మనకు ఉన్న పంటల మీద, పత్తిలో కానివ్వండి, సోయా చిక్కుడు, శనగ, కంది, జొన్న, అంటే మనం సాగు చేసే పంటలలో ఆ డెవలప్ అయిన టెక్నాలజీస్ మేము రైతుల దగ్గరకు తీసుకెళ్తామండి. ఎందుకంటే మనం ఏదైతే టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ చేస్తున్నామో, ఏదైతే సాంకేతికత, అది ఓన్లీ రైతుల కోసమే మనం చేస్తామండి. సో అల్టిమేట్గా ఏంటంటే అది రైతులకు చేరుకోవాలి. అది చేరుకోవడానికి ఈ వ్యవసాయ పరిశోధన స్థానాలకు మరియు రైతులకు మధ్యలో మేము ఒక బాటగా నిలుస్తామండి. సో ఈ టెక్నాలజీస్ని మేము మొదట ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ విస్తీర్ణంలో కాకుండా ఫస్ట్ ఒక పావు ఎకరంలో ఇలా ట్రై చేస్తుంటామండి. 3 నుంచి 5 రైతు పొలాల్లో, చేనులలో ట్రై చేస్తాం. అట్లా ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఒకవేళ మనం డెవలప్ చేసిన టెక్నాలజీ ఏదైతే సాంకేతికత ఏదైతే సరిగ్గా ఉందో, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు, అంటే రైతులకు కూడా మంచి దిగుబడులు రావడము, లేదంటే ఆ సాంకేతికతను రైతు ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటాడో, అడాప్ట్ చేసుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేవనుకోండి, దాన్ని మనం మళ్ళీ ఒక ఎకరం విస్తీర్ణంలో 5 నుంచి 10 లొకేషన్లో చేస్తాం. అక్కడ కూడా అది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉందనుకోండి, దాని తర్వాత మనం వ్యవసాయ శాఖకి ఇస్తే వాళ్ళు అధిక మొత్తంలో దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తారు. అదే ఒక విధంగా ఫస్ట్ మనం 2 సంవత్సరాలు చేసినప్పుడు పావు ఎకరాల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి రైతులకు, ఆ ట్రీట్మెంట్ కానివ్వండి, ఆ టెక్నాలజీ కానీ అడాప్ట్ చేయడంలో, మళ్ళీ మనము ఆ ఫీడ్బ్యాక్ని రీసెర్చ్ వాళ్ళకి పంపించేసి ఈ ప్రాబ్లం వస్తుంది దీంట్లో అడాప్ట్ చేయడంటే మళ్ళీ దానికి అనుగుణంగా తగిన మార్పులు చేసుకొని మళ్ళీ దాన్ని మన దగ్గరికి పంపిస్తారు. అప్పుడు మనం మళ్ళీ రైతుల దగ్గరికి తీసుకెళ్తాం. సో విధంగా ఏంటంటే రైతులకు ఉపయోగపడే టెక్నాలజీస్ మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తాం. ఏవైతే రైతు చేయలేడు, కొన్ని టెక్నాలజీస్ ఎత్తుంటాయంటే బాగా ఉంటాయి, కాకపోతే అది రైతు స్థాయిలో చేయలేకపోవచ్చు, ఆ టైమింగ్ కుదరకపోవడమో, లేకపోతే ఆ మందు అనేది అందుబాటులో ఉండకపోవడము, ఆ రకం యొక్క అందుబాటు లేకపోవడం, అలాంటి వాటిని మనం మళ్ళీ ఫిల్టర్ చేసేసి అందులో తగిన మార్పులు చేసి రైతులకు అందిస్తామండి. ఇది ఒక పద్ధతి. సో దీనివల్ల ఏంటంటే ఏవైతే టెక్నాలజీస్ డెవలప్ అయితే వాటిని మనం మళ్ళీ వ్యవసాయ శాఖకి అందించడం వల్ల వాళ్ళు బాగా ప్రాచుర్యం తీసుకెళ్తారండి.
0: అంటే వ్యవసాయ అనుబంధ వివిధ శాఖలకు రైతులకు మధ్య వారధిగా నిలుస్తూ మీరు ఈ సాంకేతికతను మార్పిడి చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా కూడా కొన్ని సేవల్ని అందిస్తున్నారు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, జాతీయ ఆహార భద్రతా పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అమలు లేదా దీనికి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఏ రకంగా సేవలు అందిస్తున్నారు?
1: మీరు అన్నట్టు NFSM స్కీమ్ ఏదైతుందండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, దీన్ని మన కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ తరఫున 2016 నుంచే దీన్ని అమలులోకి తీసుకురావడం జరిగిందండి. సో దీంట్లో ఏంటంటే 2 ఉంటాయండి, ఒకటి NFSM అండ్ పల్సెస్, అంటే పప్పు దినుసుల పంటలు, ఇంకోటి NFSM ఆయిల్ సీడ్స్ అని ఉండే, ఇప్పుడు దాని పేరు చేంజ్ చేసారు. సో ఈ పల్సెస్ ఎందుకంటే మన ఉత్పాదకత పప్పు దినుసు తక్కువగా ఉంది, అదేవిధంగా మనం తినడం కూడా తక్కువ తింటున్నాం, కాబట్టి దీన్ని అధిగమించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం అనేది ఈ NFSM స్కీమ్ అని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే దేశం మొత్తంలో ఈ ప్రాజెక్ట్ నడుస్తుంటుంది, అక్కడక్కడ పండించే ఏవైతే పప్పు దినుసు పంట ఉంటే వాటిపైన. సో మన ఆదిలాబాద్కి వచ్చేసరికి మనకు ముఖ్యంగా ఖరీఫ్ సీజన్కి వచ్చేసరికి కందుల మీద, అదేవిధంగా రబీ సీజన్లో శనగల మీద మనము దీన్ని మనం అమలులోకి తీసుకురావడం జరిగిందండి. దీంట్లో ఏమవుతుందంటే మనం రైతులకు ఈ NFSM స్కీమ్ ద్వారా ఎకరాకు సరిపోయే సీడు, మంచి నాణ్యమైన అధిక దిగుబడిని ఇచ్చే కొత్త వంగడాలు, అందులో కూడా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయిన వెరైటీస్ని మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన తర్వాత అందులో మధ్య మధ్యలో మనం కొట్టుకోవడానికి మందులు లాంటివి, లేదంటే ఎరువులు లాంటివి, వాటిని కూడా మనం రైతులకు అందిస్తూ దాంతోపాటు సీజన్కి అనుగుణంగా 1 నుంచి 2 ట్రైనింగ్స్, అంటే పంటను ఎలా సాగు చేయడం దాని మీద ఒకటి, ఇంకోటి పంట అయిపోయిన తర్వాత దాన్ని ఎలా స్టోర్ చేసుకోవడం దాని మీద నిల్వ పైన కూడా మనము ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఏమైందంటే క్వాలిటీ విత్తనం రైతులకు అందుబాటులో ఉంటుంది. దీంట్లో ఏంటంటే క్లస్టర్ మోడ్లో వేస్తాం, ఇది అంటే ఒక గ్రామానికి ఒక్కరికి ఇద్దరికి ఇవ్వడం కాకుండా ఒకే గ్రామంలో 20 నుంచి 25 ఎకరాలు, ఇంకో గ్రామంలో 20 నుంచి 25 ఎకరాలు, అంటే మనకు వచ్చిన టార్గెట్ ప్రకారం మనం ఇస్తుంటాం. సో దీంట్లో ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామంలో 100 మంది రైతుల వరకు ఉండొచ్చండి, అందులో మనం 20 నుంచి 25 మంది వరకు ఇవ్వగలుగుతున్నాం. సో ఇచ్చిన రైతులకు కూడా ఏం చెప్తామంటే, మీరు సాగు చేసిన తర్వాత మీకు నిజంగానే ఆ వెరైటీ మంచిగా అనిపించింది అనుకోండి, దాన్ని మీరు వచ్చేసి దానికి మీ పక్క రైతులకు అమ్మండి, ఏదైతే బయట రేట్ నడుస్తుందో అదే రేట్కి అమ్మేస్తే వాళ్ళకు కూడా నాణ్యమైన విత్తనం దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడు సాగు చేసిన రైతులు కూడా మొత్తం వచ్చిన దిగుబడిని మొత్తం అమ్మేయకుండా దాన్ని కొంచెం మనం నెక్స్ట్ ఎంతనైతే టార్గెట్ అనుకుంటాం, 1 ఎకరాలు ఇద్దాం అనుకుంటామో దానికి అనుగుణంగా విత్తనాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇందులో ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మనం ఏదైతే రకం ఇచ్చినామో అది మిగతా రకాలతో కలవకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఒక్కసారి ఒక్క విత్తనం కలిసినా కూడా, ఒక్క గింజ కలిసినా కూడా అది రెట్టింపు అయిపోయి తర్వాత ఈ మన ఒరిజినల్ ఏదైతే రకం క్యారెక్టర్స్

0: ಆಯಿತು.
1: ಆಧುನಿಕ ಸಾಂಕೇತಿಕ ಪರಿಜ್ಞಾನಾನ್ನಿ ರೈತುಲಕು ಚೇರವೇಸಿ ರೈತುಲ ಉತ್ಪಾದಕತನು పెంపొందించడం కోసం పాటుపడుతోంది కృషి విజ్ఞాన కేంద్రం. ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పలు కేంద్ర ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా అమలు చేస్తూ రైతుల అభివృద్ధికి, రైతుల ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేస్తోంది. మరి గడిచిన 12 ఏళ్ల కాలంలో చూసినట్లయితే ఏ ఏ పథకాలని కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అమలు చేస్తున్నారు, వాటిని రైతులకు ఏ రకంగా చేరవేస్తున్నారు అనే దాని గురించి వివరించడందుకు

0: చేసినా అవి కలుషితమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, మిక్సింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అదొక్కటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పినాం. సో ఈ విధంగా ఏంటంటే మనము 2016 నుంచి 2026 వరకు కంటిన్యూ 11-12 సంవత్సరాలు చేసినాం కాబట్టి, మనం ఆదిలాబాద్లో దాదాపుగా మేము ఒక 70-80 గ్రామాలు ఇప్పటివరకు కవర్ చేసి ఉంటామండి. సో రైతులందరూ ఇప్పటివరకు మేము ఇచ్చిన అంటే ఆ టైంలో మంచిగా దిగుబడి ఇచ్చే రకాల్ని మనం ప్రోత్సహిస్తూ వచ్చినాం. ఇప్పుడు వరంగల్ కంది ఒకటని ఇస్తున్నాం, స్టార్టింగ్లో అప్పుడు PRG 176, మధ్యలో WRG 93 వెరైటీ, TDRG 4, అంటే ఎప్పుడెప్పుడైతే మనకు మంచి మంచి వెరైటీస్ వస్తాయో, ప్రామిసింగ్ వెరైటీస్, వాటిని మాత్రమే మనం వాళ్ళకు సప్లై చేస్తాం.
1: అయితే ఇప్పుడు ఇది జాతీయ ఆహార భద్రత పథకానికి సంబంధించి, అయితే ఇప్పుడు కొన్ని ఈ గిరిజనులు షెడ్యూల్డ్ కులాల కోసం సంబంధించి ప్రత్యేకంగా ఉప ప్రణాళికలను అమలు చేస్తున్నారు కదా, ఇందులో ఈ గిరిజన ఉప ప్రణాళిక గురించి చెప్పండి.
0: సో మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే మనకు సుమారు 33% వరకు మన గిరిజనులు ఉన్నారండి మన జిల్లాకు వచ్చేసరికి. సో ఈ TSP ట్రైబల్ సబ్ ప్లాన్ గిరిజన ఉప ప్రణాళిక ప్రకారం ఫస్ట్ ఏంటంటే మేము PRA సర్వే, పార్టిసిపేటరీ రూరల్ అప్రైజర్ అనే సర్వే చేసుకొని, అంటే ఇది కూడా ఏంటంటే 100% ట్రైబల్ విలేజెస్ ఉన్న గ్రామాలని మేము సెలెక్ట్ చేసుకుంటాం. ఐసోలేటెడ్ విలేజెస్ మనం ఎక్కువ ట్రై చేస్తాం, అంటే ఆల్రెడీ కనెక్టెడ్ డెవలప్ అయిన దగ్గరికి వెళ్తే అంటే అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కాబట్టి, మనం ఎవరైతే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటారు రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం ఈ గిరిజన ఉప ప్రణాళికను మేము అమల్లోకి తెచ్చామండి. ఇది కూడా మనకు 2016-17 నుంచి. సో ఈ సక్సెస్ఫుల్గా మేము ట్రయల్ చేసినాము. సో దీంట్లో ఏంటంటే సేమ్ ఇదే విధంగా, కాకపోతే గిరిజన ఉప ప్రణాళికలో మనం ఒక పర్టికులర్ క్రాప్ అన్నట్టు కాకుండా వాళ్ళు సాగు చేసే ముఖ్యమైన పంటలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి ఇప్పుడు పత్తి పంట సాగు చేస్తున్నాం అనుకోండి, దాంట్లో మనం వాళ్ళకు ఏమైనా లేటెస్ట్ టెక్నాలజీస్ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు కోసం వివరించడమా, లేదు అంటే ఎత్తుమడల పద్ధతి ఇవ్వడమా, అదేవిధంగా కందులు ఉంటే మంచి రకము, సోయా చిక్కుడు వేస్తే సోయా మంచి రకాలు ఇవ్వడము, అదే రబీలో ఏమన్నా ఉంటే వాటి ఇవ్వడం, అదేవిధంగా కొన్నిసార్లు ఏంటంటే రైతులకు నీటి వస్తుంటే కానీ ఇరిగేషన్ పైపు ఉండకపోవచ్చు, స్ప్రింక్లర్లు ఉండకపోవచ్చు, అలాంటివి ఇవ్వడము, లేదు అంటే ఈ తాడిపత్రులు లాంటివి ఇవ్వడము, అదేవిధంగా వర్మి కంపోస్ట్ ప్రొడక్షన్ కోసం వర్మి బెడ్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇప్పుడు మనకేంటంటే ఈ ట్రైబల్ విలేజ్లలో వాళ్ళు మేకలు కానీ కోలు కానీ ఎక్కువ పెంచుకుంటారు, సో వాటిని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక్కొక్క రైతుకు 2 మేకలు చొప్పున అలా ఇవ్వడము, అదేవిధంగా ఒక్కొక్క రైతుకు 5 నుంచి 10 కోడి పిల్లలు ఇవ్వడము, ఇలాంటివన్నీ మనం చేసి ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ సమీకృత వ్యవసాయ పద్ధతిలో మనం వాళ్ళకు డెవలప్మెంట్ అనేది చేయడం జరిగింది. సో అది అడాప్ట్ చేసి కూడా మంచి సక్సెస్ పొందిండ్రు. పాట కూడా రైతు ఒకతను, మనం 2 మేకలు ఇస్తే అతను 100 మేకలు చేసుకొని తనకు ఉన్న ఒక 1.5 లక్షల అప్పును మొత్తం తీర్చేసిండండి. అంటే ఇలాంటి సక్సెస్ స్టోరీస్ మనకు చాలా ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళి ఇలాంటి ఉప ప్రణాళికలు చేసి మనకు సక్సెస్ ఉంటే, ఆ అడాప్షన్ అంటే మనము ఇచ్చే ఇన్పుట్స్ లాంటివి కానండి, వీటితో పాటు టైంకు కాలానుగుణంగా వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో అదేవిధంగా కొందరికి స్కిల్ ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటాయి మనం. స్కిల్ ట్రైనింగ్స్ అంటే ఏంది, ఇప్పుడు వర్మీ కంపోస్ట్ ఉంది, సో వర్మీ కంపోస్ట్ తయారు చేయమని చెప్తాం మనం, కాకపోతే దాంట్లో స్టెప్స్ ఉంటాయి, ఫస్ట్ ఏం వేయాలి దాని తర్వాత, వాటిపైన కూడా మనము వాళ్ళకు స్కిల్ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇంకో విధంగా హోమ్ సైన్స్ మనకు ఇంతకుముందు ఉంటుండే గృహ విజ్ఞానం, దాంట్లో భాగంగా మనము వాళ్ళకు ఈ మిల్లులు ఇవ్వడం జరిగింది, ఫ్లోర్ మిల్స్, అదేవిధంగా వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుండే వాళ్ళకు. అంటే ఈ టమాటాలు మనది ఏంటంటే
1: ఆధారిత పదార్థాలను తయారు చేయాలి,
0: కూరగాయల ఆధారిత ఉత్పత్తి పదార్థాలు వాటిపైన కూడా ట్రైనింగ్
1: ఇవ్వడం,
0: విలువను జోడించే విధంగా అవన్నీ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ఉప ప్రణాళిక లాగానే ఇప్పుడు ఈ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కూడా కొనసాగుతుంది కదా, మరి దీనికి సంబంధించి ఎట్లాంటి పురోగతి కనిపిస్తుంది?
0: ఇందులో కూడా అండి సేమ్ మనం ఎట్లనైతే ట్రైబల్ సబ్ ప్లాన్ లో పూర్తిగా గ్రామంలో ఎట్లనైతే ట్రైబల్స్ ఉన్నానో, ఈ SSP లో మినిమం 90% SC లు ఉండేటట్టు మనం చూసుకుంటామండి. సో ఈ ప్రాజెక్ట్ కూడా మనకు 2019 నుంచి స్టార్ట్ అయింది. సో దీంట్లో కూడా మనం ఏంటంటే ఆ కంప్లీట్ SC ఫార్మర్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఇందులో ముఖ్యంగా ఫస్ట్ మనం SC ఫార్మర్స్ లో అంటే ట్రైబల్స్ కూడా చేసినాం, SC ఫార్మర్స్ లో ఫస్ట్ మనం చేసింది ఏంటంటే భూసార పరీక్ష చేయించడం. దాని ఆధారంగా వాళ్ళు వేసుకునే పంటలలో ఎంత పోషకాలు ఉన్నాయి, ఎంత ఇంకా పోషకాలు వేయాలా, అదేవిధంగా ఎప్పుడెప్పుడు వేయాలి, ఇలాంటి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. మిగతా ఏ విధంగా అయితే ట్రైబల్ సప్లాన్లు ఇచ్చినామో అదేవిధంగా ఇలా వర్మి బెడ్స్ కానివ్వండి, మేకలు గొర్రెలు లాంటి ఇవ్వలేదు, ఎందుకంటే మన ట్రైబల్ ఏరియాలో చేసినంతగా ఇప్పుడు మన మిగతా గ్రామాల్లో ఈ పశువుల పెంపకం మీద అంతా దృష్టి సాధించారు. కాకపోతే ఇలా వర్మి బెడ్స్ లాంటివి, తాడిపత్రిలు, అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా వచ్చిన పంటను స్టోరేజ్ చేసుకోవడానికి స్టోరేజ్ బిన్లు ఇలాంటివి మనం ఇవ్వడం జరిగిందండి.
1: ఇక ఇంకో కార్యక్రమం పథకం నికర, ఇది వాతావరణ ఆధారితంగా చేసే ప్రణాళిక, అంటే వాతావరణ ఆధారితంగా రైతులు ఎట్లాంటి పంటలు ఎంపిక చేసుకోవాలి, ఏ సాగులో పాటించాల్సిన సాంకేతిక మేలుకోవాలని గురించి అందజేసే కార్యక్రమం కదా ఇది, మరి దీనికి సంబంధించి చెప్పండి వివరాలు.
0: నికర అండి మనకు 2022 నుంచి స్టార్ట్ అయింది. ఇందులో మన ఆదిలాబాద్ జిల్లా నుంచి 3 గ్రామాలు మాత్రమే తీసుకోవడం జరిగింది, ఒకటి లక్ష్మీపూర్, ఇంకోటి సగినాపూర్, ఇంకోటి పల్సికే. ఈ 3 గ్రామాల్లో మనం ఈ నికరా ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.
1: నికరాని సమగ్రంగా కొంచెం వివరిస్తారు.
0: నేషనల్ ఇనిషియేటివ్ ఆన్ క్లైమేట్ రిజిలియంట్ టెక్నాలజీస్, అంటే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం మంచి దిబ్బలు సాధించాలంటే

0: ఏ విధమైన టెక్నాలజీస్ని వాడాలి. అందులో మన సక్సెస్ఫుల్ టెక్నాలజీ ఏంటంటే పత్తిలో ఎత్తుమడల పద్ధతి. సో ఇది మనం 2022లో స్టార్ట్ చేసినప్పుడు ఒక 3-4 రైతులు మాత్రమే వేసారు. సో వాళ్ళ దిగుబడి చూసిన తర్వాత గ్రామం అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన 3 గ్రామాల్లో ఆల్మోస్ట్ 100% ఈ ఎత్తుమడల పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు పంట నీట మునిగిపోయి చనిపోవడం ఇలాంటివి జరిగినాయి కాబట్టి ఈ ఎత్తుమడల పద్ధతులు ఉన్నప్పుడు ఏంటంటే ఆ నీటి ఉండకుండా మొక్క పైన ఉంటుంది కాబట్టి బతికిపోయింది. అదేవిధంగా వర్షాలు తక్కువ ఉన్నప్పుడు ఆ కాలువల్లో నిల్వ ఉన్న నీరు మొక్క తీసుకునే అవకాశం ఉంది. ఇది ఒకటి సక్సెస్ఫుల్ టెక్నాలజీ మనదండి. దాంతోపాటు చెరువు మట్టి కూడా వీళ్ళు కొట్టించడం జరిగింది. చెరువు మట్టి కొట్టించినప్పుడు సరాసరిగా పత్తిలో చూసుకున్నట్టయితే 4-5 క్వింటాల్ వచ్చే వాళ్ళకు కూడా 8-9 క్వింటాల్ ఎకరానికి పత్తి అనేది దిగుబడి రావడం జరిగింది. సో ఏంటంటే వీళ్ళకు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి టెక్నాలజీస్ వాడాలా, ఏ వెరైటీస్ వాడాలా, ఏ విధంగా వాడాలా, ఈ వీటిపైన మనం ట్రైనింగ్స్ కానివ్వండి, ఇన్పుట్స్ కానివ్వండి, అన్నీ ఇవ్వడం జరిగింది. వీళ్ళతో పాటు మనం ఎనిమల్ హెల్త్ క్యాంప్ కూడా వాడుతుంటాం. అంటే ఉన్న పశువులకు పశు వైద్య శిబిరాలు లాంటివి ఏర్పాటు చేసి వాటి ఆరోగ్యం పైన కూడా ఫోకస్ పెడుతుంటుంది. అదేవిధంగా ఇంతకుముందు మనము ఈ నిక్రా ప్రాజెక్ట్ రాకముందు ఈ 3 గ్రామాల్లో లక్ష్మీపూర్ వదిలేయండి, ఎందుకంటే అక్కడ నీటి వస్తుంటుండే. ఈ పల్సికి కానివ్వండి, సకినాపూర్ కానివ్వండి, అక్కడ వాళ్ళు రబీలో పంటలు వేయలేకపోతుండే ఇంకా. సో మన ఈ నిక్రా ఇంటర్వెన్షన్ తర్వాత వాళ్ళు రబీలో కూడా వాళ్ళ పంట సాగు పెరిగింది, అంటే క్రాపింగ్ ఇంట్రెస్ట్ పెరిగింది వాళ్ళకు. సో ఇది మనం ఈ శాటిలైట్ మ్యాప్ ద్వారా కూడా మేము వాటి సర్వే చేసినాము. సేమ్ టైంలో ఫిబ్రవరి 2022లో వాళ్ళ గ్రామంలో ఎలా ఉన్నది సాగు వివరాలు శాటిలైట్ సర్వే ద్వారా, అదే ఇప్పుడు 2025 చూసినప్పుడు గణనీయంగా పెరగడం మనం అబ్జర్వ్ చేసినామండి. ఇదంతా ఎందుకంటే వాటర్ హార్వెస్టింగ్ టెక్నాలజీస్ వాళ్ళకు అవగాహన, ఫామ్ పాండ్స్ల గురించి చెప్పడం కానివ్వండి, టెత్తుమళ్ళ పద్ధతిలో సాగు చేయడము, అదేవిధంగా ఈ చెరువు మట్టి తీయడం వల్ల గ్రామాల్లో ఉన్న చెరువుల యొక్క నీటి నిల్వంచుకునే సామర్థ్యం పెరగడం వల్ల అదే నీటిని వాళ్ళు తిరిగి ఉపయోగించుకోవడం ఇలాంటివి జరగడం వల్ల వాళ్ళ యొక్క క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది పెరగడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మనం వాళ్ళకి టెక్నాలజీ ఇవ్వడం కూడా వాళ్ళకు మంచి లాభసాటి జరిగింది. ఇవన్నీ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండి.
1: చాలా సంతోషం రఘువీర్ గారు. ముఖ్యంగా మారుతున్న కాలం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ వారి ఉత్పాదకతను తద్వారా వారి ఆదాయాన్ని పెంపొందించే ప్రయత్నం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా జరుగుతున్నది. ఈ క్రమంలో మీరు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి వాటి ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను గురించి సవివరంగా తెలియజేసారు, అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కట్టా లెనిన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలో రాత్రి 10:30 ఐసీసీ T20 మహిళల క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా లండన్లోని ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే 2వ సెమీఫైనల్ ఆటపై హిందీ ఆంగ్ల భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఈ వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు రేడియో సెట్లపై మాత్రమే ప్రసారమవుతుంది. ఇక రోజువారీ కార్యక్రమాలు యథావిధిగా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో వింటారు.

స్వరమాలిక చిత్రగీతాలు. ముందుగా ఆర్య చిత్రం నుంచి సాగర్ సుమంగళి పాడిన పాట. సంగీతం దేవిశ్రీప్రసాద్, గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

తర్వాత సఖీ చిత్రం నుంచి వేటూరి సుందరమూర్తి గీతం విందాం. సంగీతం ఏఆర్ రెహమాన్, పాడినవారు హరిహరన్, క్లింటన్ క్రిజోవ్.

స్వరమలకి చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత తమ్ముడు చిత్ర నుంచి రమణ గోగుల సునీత పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతం రమణ గోగుల.

తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ చిత్ నుంచి శ్రేయ ఘోషల్ పాడిన పాట విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రించి.

స్వరమాలిక చిత్రగీతాలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలు స్వరమాలికను శీర్షికన 9:30 వినవచ్చు.

రేపటి ప్రసారంలో రాత్రి 7:15 పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో యాంత్రిక ఫిషింగ్ బోట్లు ఇంజన్ నిర్వహణ మరమ్మతులు ఈ అంశం గురించి విశాఖపట్నం మెకానికల్ మెరైన్ ఇంజనీర్ శ్రీ సి ధనుంజయరావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. రేపు రాత్రి 7:15 పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 8:30 కావస్తుంది. తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత జపాన్ దేశాలు రక్షణ రంగంలో ఉమ్మడి ప్రాజెక్టుపై మొదటిసారిగా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనతో పాటుగా గ్రామీణ జీవనోపాధిని పటిష్టం చేయడం ముఖ్యమైన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పెట్రోల్ డీజిల్ ధరలను ప్రభుత్వం నియంత్రణలో ఉంచిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం నామినేషన్లను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. వార్తల వివరాలు. భారత జపాన్ దేశాల

0: పరస్పర విశ్వాసం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక, ఇంధన భద్రత, ఔషధ రంగం, రక్షణ, కృత్రిమ మేధస్సు, ఏఐ వంటి వివిధ రంగాలలో అనేక ఒప్పందాలను ఇరు దేశాలు ఈరోజు కుదుర్చుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో న్యూఢిల్లీలో 16వ వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరిపారు. అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్ జపాన్ దేశాలు రక్షణ రంగంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి ప్రాజెక్టుపై చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు. భారత్ జపాన్ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నేడు ఉన్నాయని, స్వేచ్ఛాయుత బహిరంగ ఇండో పసిఫిక్ ప్రాంతం అనేది రెండు దేశాలకు ఉమ్మడి ప్రాధాన్యతగా ఉందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: భారత్ ఆర్ జపాన్ దోనో ఎకనామిక్ సెక్యూరిటీ ఆర్ ఎనర్జీ సెక్యూరిటీ కా మహత్వ అచ్చీ తర సమజ్తే హై. ఇసి దిశామే ఆజ్ హమ్నే ఎకనామిక్ సెక్యూరిటీ కే లియే ఏక్ జాయింట్ రోడ్ మ్యాప్ తయారు కియా హై. ఇస్ కే మాధ్యమ్ సే హమ్ సెమీ కండక్టర్ క్వాంటమ్ ఆర్ అడ్వాన్స్ మటీరియల్ జేసే స్ట్రాటజిక్ క్షేత్రో మే సప్లై చైన్ రెజిలియన్స్ కో మజబూత్ కరేంగే. ఇండియా జపాన్ బయోగ్యాస్ ఇనిషియేటివ్ కే మాధ్యమ్ సే హమే భారత్ మే 1000 బయోగ్యాస్ ఆర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ప్లాంట్స్ లగానే మే సహాయతా మిలేగి.
0: అంతకుముందు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జపాన్ ప్రధానమంత్రి తకేచికి లాంఛనప్రాయ స్వాగతం లభించింది. 3 రోజుల భారత పర్యటన కోసం జపాన్ ప్రధానమంత్రి నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. గ్రామాలలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెంచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ చట్టం 2025 ద్వారా దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనతో పాటుగా గ్రామీణ జీవనోపాధిని పటిష్టం చేయడం ముఖ్యమైన లక్ష్యమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి తిరుపతి జిల్లా మొక్కువారిపల్లె గ్రామంలో వీబీజీ రామ్జీ పథకాన్ని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతంలో అందరికీ ఉపాధి కల్పించడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. ఈ పథకం కింద ఉపాధి కల్పన దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచినట్లుగా కేంద్ర మంత్రి వెల్లడించారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 95,600 కోట్ల రూపాయలు కేటాయించిందని, రాష్ట్రాలు కూడా తమ వాటాను అందించడంతో మొత్తం వ్యయం 151,282 కోట్ల రూపాయలకు చేరుకుందని ఆయన వివరిస్తూ,
2: 2,86,000 పంచాయతే హై ఔర్ 5 సాల్ మే వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా మే 7.5 లాఖ్ కరోడ్ రూపాయా ఖర్చా హోంగే. మత్లబ్ 5 సాల్ మే హర్ పంచాయత్ కో 2 కరోడ్ రూపాయా సే జ్యాదా మిలేంగే హర్ సాల్ 2 కరోడ్ రూపాయా. ఔర్ యే పైసా ఠీక్ సే గాంవ్ మే ఖర్చ్ హో గయా తో మజ్దూరో కో రోజ్గార్ తో మిలేగా హీ, లేకిన్ గాంవ్ కీ తస్వీర్ భీ బదల్ జాయేగీ ఔర్ వహాన్ కీ జనతా కీ తక్దీర్ భీ బదల్ జాయేగీ.
0: అమర్నాథ్ యాత్ర కోసం 4,822 మంది యాత్రికులతో కూడిన మొదటి బృందాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు ప్రారంభించారు. జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాస్ బేస్ క్యాంపు నుండి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య 57 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఇదిలా ఉండగా అమర్నాథ్ క్షేత్ర దర్శనానికి బాల్తాల్ రూట్లో వెళ్తున్న భక్తుల తొలి బృందానికి జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉన్న చందర్కోట్ వద్ద ఘనస్వాగతం లభించింది. అమర్నాథ్ యాత్ర సాఫీగా సురక్షితంగా సాగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. భారతదేశం ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగం వైపు పయనించడం ద్వారా సుస్థిర పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థకు బాటలు వేస్తోందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. భారతదేశాన్ని ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్గా నిర్మించడం అనే అంశంపై ఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ సదస్సు ప్రారంభ ఉపన్యాసంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, అభివృద్ధిని, సుస్థిరతను సమతుల్యం చేసే విధానాల ద్వారా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతున్నట్లుగా వెల్లడించారు. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ రెండూ కలిసి అభివృద్ధి చెందాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. ఓవైపు దేశంలో వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్నప్పటికీ దేశ అటవీ విస్తీర్ణం 2014లో 7,01,673 చదరపు కిలోమీటర్లు ఉంటే, నేటికి 7,15,000 చదరపు కిలోమీటర్లకు అది పెరిగిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో రాబోయే 6 నుండి 12 నెలల్లో దేశ వార్షిక చమురు శుద్ధి సామర్థ్యాన్ని 300 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచనున్నట్లు పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశం తన చమురు శుద్ధి సామర్థ్యాన్ని వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. 10 ఏళ్ల విరామం తర్వాత మొదటి గ్రీన్ఫీల్డ్ రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభ సమయంలో పరిస్థితులను భారత్ సమర్థవంతంగా నిర్వహించిన తీరు గురించి ప్రస్తావిస్తూ, కేంద్ర ప్రభుత్వం చాలా కాలం

0: పాటు పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రణలో ఉంచిందని గుర్తు చేశారు. అదేవిధంగా వాటిపై విధించే పన్నులను తగ్గించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిచ్చిందన్నారు. గత 4 ఏళ్లలో పెట్రోల్ ధర కేవలం 5.58%, డీజిల్ ధర 6.23% మాత్రమే పెరిగాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: The energy situation in India, in my view, has to be on availability. And the second of those considerations is affordability. There has been no increase in prices for the consumer for the simple reason that the Honorable Prime Minister, on 3 occasions, he reduced the excise duty on petrol and diesel. So instead of passing the increase on to the consumer, our fiscal system, which absorbed that increase.
0: బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా, గుజరాత్లోని మంజల్పూర్ శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. 3 ఆగస్టున ఓట్ల లెక్కింపు చేపడతారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామా కారణంగా బంకింపూర్ నియోజకవర్గం ఖాళీ కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి అనర్హత వేటుకు గురికావడంతో దతియా నియోజకవర్గం ఖాళీ అయింది. అలాగే బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ భాయ్ నరందాస్ పటేల్ మరణంతో మంజల్పూర్ నియోజకవర్గం ఖాళీ ఏర్పడింది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. 5 నుండి 18 ఏళ్ల వయస్సు గల పిల్లల అసాధారణ విజయాలను గుర్తించేందుకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం ఈ నామినేషన్లను ఆహ్వానిస్తోంది. క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సంస్కృతి రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాలలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులను ప్రదానం చేస్తారు. క్లిష్ట పరిస్థితుల్లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి కూడా ఈ అవార్డులను అందజేస్తారు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ 31 జూలై పేర్కొంది. ఇక దరఖాస్తులను awards.gov.in అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా నామినేషన్లు సమర్పించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. విబీజీ రామ్జీ పథకాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభించారు. గ్రామీణ ఉపాధి, జీవనోపాధిని పెంపొందించడమే ఈ పథకం లక్ష్యం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు, పథకం గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. దీని కింద గ్రామీణ కుటుంబాలకు ఇప్పుడు 125 రోజుల పనికి హామీ లభిస్తుంది. అదేవిధంగా వేతనాలను కూడా పెంచారు. చెల్లింపులు 4 రోజుల్లోగా నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. వాతావరణం. దేశంలోని బీహార్, కర్ణాటక అంతర్గత ప్రాంతాలు, జమ్మూకాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, కేరళం, మాహే, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఈశాన్య ప్రాంతాలలో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. ప్రస్తుతం మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి వల్ల ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ఈ నెల 7వ తేదీ వరకు మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లుగా IMD పేర్కొంది. ఇదిలా ఉండగా నైరుతి ఋతుపవనాలు ఢిల్లీతో పాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని వివిధ ప్రాంతాలకు విస్తరించాయని IMD వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, జపాన్ దేశాలు రక్షణ రంగంలో ఉమ్మడి ప్రాజెక్టుపై మొదటిసారిగా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనతో పాటుగా గ్రామీణ జీవనోపాధిని పటిష్టం చేయడం ముఖ్యమైన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం నియంత్రణలో ఉంచిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం నామినేషన్లను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మగధీర చిత్ర నుంచి ఒక పాట విందాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 9:30. ఇప్పుడు స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. ముందుగా పరుగు చిత్రం నుంచి మణిశర్మ సంగీత సారథ్యంలో అనంత శ్రీరామ్ గీతం విందాం. పాడినవారు సాకేత్.

తర్వాత చంద్రముఖి చిత్రం నుంచి విద్యాసాగర్ సంగీత సారథ్యంలో శుద్ధాల అశోక్ తేజ గీత విందాం, పాడినవారు టిప్పు, గంగా, రాజేశ్వరి.

స్వరమాలిక చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత పోకిరి చిత్రం నుంచి మణిశర్మ సంగీత సారథ్యంలో కందికొంద గీతం పాడిన వారు నిహాల్.

స్వరమాలిక చిత్ర గీతాలు వింటున్నారు. ఈ ప్రసారంలో రాత్రి 10:30 ఐసీసీ T20 మహిళల క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా లండన్లోని ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే 2వ T20 సెమీఫైనల్ ఆటపై హిందీ ఆంగ్ల భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం రేడియో సెట్లపై 10:30 నుంచి ఆట ముగిసే వరకు వింటారు. మన రోజువారీ కార్యక్రమాలు యథావిధిగా న్యూస్ ఆన్ ఎయిర్లో ప్రసారమవుతాయి. కార్యక్రమం తర్వాత వినబోతున్న పాట మన్మధుడు చిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర. గీత రచన సిరివెన్నెల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

స్వరమాలికలు వచ్చేవరకు వినండి. శుభముహూర్తం చిత్ర నుంచి కెఎస్ చిత్ర శ్రీనివాస్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

0: స్వరమాలిక చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 9:59:50. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.
1: ఆకాశవాణి హే ప్రాదేశిక లోక్ ఏవం సుగమ్ సంగీత్ కార్యక్రమ్ మే ఆజ్ రాత్ హమ్ ప్రస్తుత్ కర్ రహే హే ప్రసిద్ధ చాక్యార్కూత్ కళాకార్ శ్రీ మార్గీ మధు ఔర్ ఉన్కే సాత్ సంగత్ కీ ప్రస్తుతి.
2: దిస్ ఇస్ ఆకాశవాణి. ఇన్ టునైట్స్ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ రీజనల్ ఫోక్ అండ్ లైట్ మ్యూజిక్ వి బ్రింగ్ యూ అ చాక్యార్కూత్ బై శ్రీ మార్గీ మధు అండ్ పార్టీ.
1: శ్రీ మార్గీ మధు కూడియాటం కే అగ్రణీ కళాకారో మే సే ఏక్ హే. కూడియాటం కేరళ కీ ప్రాచీన్ సంస్కృత్ రంగమంచ్ పరంపరా హే జిసే యునెస్కో నే మానవతా కీ మౌఖిక్ ఏవం అమూర్త్ సాంస్కృతిక్ ధరోహర్ కీ ఉత్కృష్ట్ కృతి కే రూప్ మే మాన్యతా ప్రదాన్ కీ హే. 19 May 1966 కో జన్మే మార్గీ మధు పద్మశ్రీ మూడికుళం కొచ్చుగుట్టన్ చాక్యార్కే పుత్ర తథా పద్మభూషణ్ అమ్మనూర్ మాధవ్ చాక్యార్కే భాంజే హే. ఉన్హోనే అమ్మనూర్ మాధవ్ చాక్యార్, మూడికుళం కొచ్చుగుట్టన్ చాక్యార్, పికే నారాయణన్ నంబ్యార్ ఔర్ ఎం మాధవనుణ్ణి జైసే మహాన్ ఆచార్యోం కే మార్గదర్శన్ మేం పారంపరిక్ గురుకుల్ సే ప్రశిక్షణ్ ప్రాప్త్ కియా హే. శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయ మే ఉన్నోనే లగ్భగ్ 3 దశకోం తక్ అధ్యాపన్ కియా తథా రాష్ట్రీయ నాట్య విద్యాలయ ఔర్ భారతీయ ఫిలిం ఏవం టెలివిజన్ సంస్థాన్ మేం అతిథి అధ్యాపక్ కే రూప్ మే భీ సేవాయేం ది. కూడియాటం కే క్షేత్ర మేం ఉన్కే ఉత్కృష్ట్ యోగదాన్ కే లియే ఉన్హే సంస్కృతి రాష్ట్రీయ పురస్కార్, కేరళ కళామండలం పురస్కార్, కేరళ సంగీత్ నాటక్ అకాదమీ పురస్కార్ తథా ప్రతిష్ఠిత్ కేంద్రీయ సంగీత్ నాటక్ అకాదమీ

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఐసీసీ T20 మహిళ క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా లండన్లోని ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న 2వ సెమీఫైనల్ ఆటపై హిందీ ఆంగ్ల భాషలో ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని వింటున్నారు. ఈ వ్యాఖ్యానం రేడియో సెట్లపై ఆట ముగిసే వరకు ప్రసారమవుతుంది. రేపు ప్రసారం కన్న కార్యక్రమాల వివరాలు: ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజన్ కార్యక్రమంలో శ్రీ పోలిపెద్ది వెంకట శివ కవి విరచిత పూజాకృతులు వింటారు, 6:30 చింతన ఖురాన్ సూక్తులు, వ్యాఖ్యాత షేక్ ఉస్మాన్. 7 గంటల ప్రసార విషయాలు: 7:15 ఉదయ సమీరలు, ఆ తర్వాత ఉదయ సమీరంలో భాగంగా నేటి మాట అయిన తర్వాత ఆరోగ్య మహాభాగ్యం శీర్షికన దగ్గు జలుబు ఆయాసానికి కారణాలు నివారణ డాక్టర్ ద్వివేదుల సత్యశ్రీ గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు, పరిచయకర్త శ్రీమతి కే ఇందిర, ఇంకా గాంధీ మార్గం పుష్పాంజలి ఇత్యాది అంశాలు. 8:35 తిరిగి మధ్యాహ్నం 2:30 కర్ణాటక శాస్త్రీయ సంగీతం శ్రీమతి సిహెచ్ బాలా సరస్వతి వీణావాదనం వింటారు, శ్రీ కోటిపల్లి రమేష్ మృదంగం. 10 గంటలకు స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ గవర్నమెంట్స్ డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్, దేశ సాంకేతిక ప్రగతిలో డ్రోన్ల ఉపయోగంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు, అతిథి ప్రొఫెసర్ ప్రణవ్ పెద్దింటి, పరిచయకర్త ఎన్ మణి. 12:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో వృక్షోత్సవం శ్రీమతి ఎస్ సుమలత, శ్రీమతి డి శ్రీదేవి గారి సంభాషణ వింటారు. ఇక సాయంత్రం ప్రసంగం 5 గంటలకు యువ నియోజన కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 6:30 సాయం సమీరం, రాత్రి 7 గంటలకు ప్రసార విషయాలు, 7:15 పల్లెసీమల వ్యవసాయదారి కార్యక్రమంలో యాంత్రిక ఫిషింగ్ బోట్లు, ఇంజిన్ నిర్వహణ, మరమ్మతులు. ఈ అంశం గురించి విశాఖపట్నం మెకానికల్ మెరైన్ ఇంజనీర్ శ్రీ సి ధనంజయరావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది, పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, ఆ తర్వాత వ్యవసాయ సమాచారం ఉంటారు. రాత్రి 7:40 విక్సిత్ భారతి, 8 గంటలకు స్వర్మాలిక, 9:30 కరెంట్ అఫైర్స్, 10 గంటలు కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం శ్రీ మహారాజపురం సంతానం గానం వింటారు, శ్రీ లాల్గుడి జయరామన్ వయలిన్, శ్రీ వెల్లూరు రామభద్రన్ మృదంగం. 10:40 ఆపాత మధురాలు ఇవి రేపు ప్రసారం.

కార్యక్రమాలను కొన్ని ముఖ్యాంశాలు. వాతావరణం. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి 10 గంటల ప్రాంతాలు అందజేసిన వాతావరణ వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు. వాల్తీరు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30.9 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.5 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం చతుర్మతుగా నమోదైంది. విశాఖ పౌర విమానయాన కేంద్రంలో గరిష్టంగా 31.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్టంగా 27.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వర్షపాతం చెదురుమదురుగా నమోదైంది. రాగల 24 గంటలకు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాలు ఆకాశం సాధారణంగా మేఘావృతంటుంది. 1-2 వర్షపు జల్లులు లేదా ఉరుములతో కూడిన వర్షపు జల్లులు పడే అవకాశం రాగల 24 గంటలకు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇక ఆంధ్ర తీర ప్రాంతాల్లో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 5 రోజులకు వాతావరణ హెచ్చరిక. ఉత్తరాంధ్ర తీరం యానం, దక్షిణాంధ్ర తీరం నుంచి తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలి వేస్తే ఈ గాలి వేగం క్రమేణా 60 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి రాగల 5 రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలో చేపలు వేటకూడదని హెచ్చరిస్తున్నారు. ఇక ఆంధ్రతర తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో గంగా పరివాహక బెంగాల్ తీరం, మధ్య బంగాళాఖాతం, ఒడిశా తీరం, మధ్య ఉత్తర దాన్ని ఆనుకునున్న దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలో ఈ రోజు నుంచి రాగల 5 రోజుల పాటు తీరం నుంచి తీరం వెంబడి తీరంలోనూ ఇంకా సముద్రంలోనూ 45-55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలి వేస్తే ఈ గాలి వేగం గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో సముద్రంలో చేపలు వేటగలదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:14 దాటి 10 సెకండ్లు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ప్రసారాలు ఇంతటితో సమాప్తం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జ్పై ఐసీసీ T20 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఆట ప్రసారమవుతుంది. ఈ ఆట ప్రత్యక్ష వ్యాఖ్యనం ఆట ముగిసే వరకు కొనసాగుతుంది. యాప్పై ప్రభాత ప్రసారం 5:55 ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం.